ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 18వ రోజు

0: Rainbow 101.9.
1: గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో సమయం

6:11 అయింది ఇవాళ సాటర్డే. అండ్ ఐ నో వాట్, మనకి వినాయక చవితి ప్రారంభం దగ్గర నుంచి ఓ 3-4 నెలల వరకు పండగ వాతావరణం కంటిన్యూస్గా ఉండనే ఉంటుంది. ముందు అబ్బాయి అంటే వినాయకుడు వచ్చిన తర్వాత అమ్మవారు వస్తారు, ఆ తర్వాత శివరాత్రితో తండ్రి వస్తాడు. సో ఇలా వరుస పరంపరలో మధ్యలో వచ్చే పండుగలతో ఈ వాతావరణం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆల్రెడీ దుర్గామాతల్ని పందిల్లోకి తీసుకురావటం కూడా జరిగింది. ఇవాళ ఆ మహాలయ అమావాస్య, ఎంగిలి పూల బతుకమ్మ ఇవాళ్టితో మొదలై దుర్గాష్టమి ముందు వచ్చే సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు సెలబ్రేషన్స్ పండుగ జరుపుకుంటూ ఉంటాం మనం. సో బతుకమ్మ పండుగ ప్రారంభమైపోయింది, పూల గుబాలింపు కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇవాళ సాటర్డే, అందులోకి పండుగ ప్రారంభం కాబట్టి మీ మూడ్స్ అన్నీ మస్తుగా ఉండుంటాయి, వాటిని కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే క్షేత్ర దర్శనంలో మీ అందరినీ ఓరుగళ్ళు స్వర్ణ దేవాలయంగా పేరు పొందిన భద్రకాళి అమ్మవారి ఆలయం దాకా తీసుకువెడుతున్నాను. స్టే ట్యూన్డ్ అండ్ ట్విన్ సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. నేను మీ ఆర్జే మురళి. వింటూ ఉండండి, మీకోసం మంచి మంచి పాటలు, మంచి మాటలు, ఎవ్రీ టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్ వినిపించే ఈ ఛానల్ని.

మీరంతా క్షేత్రదర్శిలో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఓరుగల్లు స్వరదేవాలయంగా పేరు పొందిన భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు ఇవాళ మనం తెలుసుకుందాం క్షేత్రదర్శిలో. ప్రస్తుతం వరంగల్గా మనం పిలుచుకుంటున్న ఓరుగల్లుకు ఒక విశిష్టత ఉంది. 800 సంవత్సరాలకు పూర్వం ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించిన కాకతీయ చక్రవర్తులు వాళ్ళందరికీ ఓరుగల్లు రాజధాని. కాకతీయుల శాసనాల్లోనూ ఆనాటి సాహిత్యంలోనూ ఈ నగరం ఏకశిలా నగరంగా కీర్తి పొందింది. కాకతీయులు ప్రధానంగా శివారాధులే. అయినా వారు అందరూ దేవతలను సమానంగా పూజించేవారు. ఈశ్వరుని ఆరాధించినట్లే అమ్మవారిని కూడా వివిధ రూపాల్లో అర్చించారు. కాకతీయ

పల్లె ఎక్కువగా సింహవాహిని అయిన దుర్గా, మహిషాసుర మర్దిని విగ్రహాలు కనిపించడం కాకతీయులు శక్తి ఆరాధకులు అనడానికి నిదర్శనం. కాకతీయులు ఆరాధించిన దేవీ శక్తులలో శ్రీ భద్రకాళి అమ్మవారు కూడా ఒకరు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు ఆకాశవాణి 90.9 క్షేత్ర దర్శిని. మనం ఊరుగల్లు స్వర్ణ దేవాలయంగా పేరు పొందిన భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటున్నాము. భద్రకాళి దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ భద్రకాళీమాత దేవాలయం కాకతీయుల కాలం నాటికే నెలకొని ఉంది అనడానికి ఆధారాలున్నాయి. ప్రతాపరుద్ర చరిత్రలోనూ సిద్ధేశ్వర చరిత్రలోనూ భద్రకాళి అమ్మవారి గురించి ప్రస్తావన ఉండటం గమనించవచ్చు మనం. అందుకే భద్రకాళి ఆలయం క్రీస్తు శకం 625లోనే నిర్మించి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతూ ఉంటారు. చాళుక్యుల కాలం నాటి ఆలయ నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తూ ఉంటుంది. సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో అయితే ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తూ ఉంటారు.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఓరుగల్లు స్వర్ణ దేవాలయంగా పేరు పొందిన భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు వింటున్నాం మనం. ఒకనొక సమయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం అమ్మవారి ఎడమ కన్నుగా ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు కాకతీయుల పాలనలో ఉన్నప్పుడు వారు అమ్మవారిని విశేషంగా ఆరాధించేవారట. వారు కొల్లూరు గనుల నుంచి వెలికి తీసిన కోహినూరు వజ్రాన్ని అమ్మవారి ఎడమ కంటికి అమర్చారని కాకతీయ వైభవ చరిత్ర ద్వారా కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే తరువాతి కాలంలో అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలుపుకున్న సమయంలో అది మాయమైంది అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఎంతో విలువైన ఈ వజ్రం ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారుతూ చివరికి పాటియాలా మహారాజ్ రంజిత్ సింగ్ వద్ద నుంచి కోహినూరు వజ్రాన్ని తీసుకుని బ్రిటిష్ అధికారులు ఈ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా ఇచ్చారన్న కథనం కూడా ఉంటుంది. వింటూ ఉండండి, ఇది క్షేత్రదర్శిని.

గర్భాలయంలో అమ్మవారి విగ్రహం రాతితో చేయబడి ఉంటుంది. అలా రాతితో చేయబడిన జీవం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది. 8 చేతులతో కొలువై ఉంటుంది అమ్మవారు. అమ్మవారి దర్శనం అనిర్వచనీయం, అద్వితీయం. అమ్మవారి కుడివైపు ఉన్న 4 చేతుల్లో ఖడ్గం ఉంటుంది, ఛురిక, జపమాల, ఢమరుకం ఉంటే ఎడంవైపు ఉన్న 4 చేతుల్లో ఘంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో అమ్మవారి విగ్రహం.

వెల్కమ్. మీరు వింటున్నారు ఆకాశవాణి 90.9 క్షేత్రదర్శిని. మనం ఇప్పుడు వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శనిలో. స్టూడియోలో సమయం 6:52 దాటి 42 సెకండ్లు అవుతోంది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగేందుకు ఎవరిని అనుమతించరు. అమ్మవారితో పాటు ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి, శనీశ్వరుడు, శివుడు ఇటువంటి ఉపాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఏడాది పొడవునా భక్త జనసందోహంతో కిటకిటలాడే భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇక్కడ. ఇక ఆషాఢమాసంలో అయితే పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. ఎంత అందంగా ఉంటారో అమ్మవారు. శని త్రయోదశి నాడు ఇక్కడ శనీశ్వర పూజ విశేషంగా జరుగుతోంది. ఈ పూజల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక దసరా సందర్భంగా అయితే భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అంటారు. అందుకనే నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మీరు కూడా సమయం చూసుకొని, వరంగల్ మనకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్ళి అమ్మవారిని మనసారా పూజించి హాయిగా ఇంటికి చేరుకోండి. వింటూ ఉండండి ఇటువంటి అద్భుతమైన భక్తి విశేషాల గురించి క్షేత్రదర్శిని ప్రతి ఉదయం 6:00 నుంచి 7:00 వరకు.

అదండి ఇవాళ క్షేత్రదర్శిని. క్షేత్రదర్శినిలో మనం వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నాం. అయితే ఇవాళ మహాలయ అమావాస్య. ఇవాటి నుండే ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతోంది. వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది కదా. అయితే ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని ఇవాటి మన గెస్ట్ షోలో 9 గంటల నుంచి 10 గంటల వరకు తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మనం బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి చాలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి మిస్ కాకండి ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు గెస్ట్ షోని. స్టూడియోలో సమయం అయితే 6:59 దాటి 7 గంటల కోసం పరిగెడుతుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM Rainbow 101.9.

నది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 స్టూడియోలో టైం 7:08 దాటి 8 సెకండ్లు అవుతోంది. హెల్దీ మార్నింగ్స్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే మురళి. ఈ క్షణం మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. తూర్పు ఆకాశం మెల్లగా బంగారు రంగులోకి మారుతోంది. పక్షుల కిలకిలలు మొదలయ్యాయి. గాలిలో తడిమట్టి వాసన, ఎక్కడో వేసిన ముగ్గు, ఎవరో వెలిగించిన దీపం పరిమళం, అదే దీన్నే అంటారు స్వచ్ఛమైన ఉదయం అని. రోజులో మిగతా గంటలకు లేని ఒక ప్రత్యేకత ఈ ఉదయానికి ఉంటుంది. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు గడిచిన రాత్రి అలసటను తుడిచేస్తోంది. అది ఇంకా ఏ ఒత్తిడి మొదలవని ఒక కొత్త పేజీని మన ముందు ఉంచుతుంది. ఫోన్ మోగలేదు, ట్రాఫిక్ రణగొన ధ్వనులు అసలు లేనేలేవు. చేయాల్సిన

0: ట్రాఫిక్ రణగొణ ధ్వనులు అస్సలు లేనేలేవు. చేయాల్సిన పనుల జాబితా ఇంకా మనల్ని తరమడం మొదలెట్టలేదు కదా. అందుకే ఈ కొద్ది నిమిషాలు పూర్తిగా మనవే. ప్రతి వాళ్ళ ఉదయం ఇలాగే ఉంటుంది, మనమే దానిని ఆస్వాదించడం మర్చిపోతున్నాం. సో ఆ ప్రయత్నం నేను చేస్తాను, మంచి మంచి పాటలు వినిపిస్తూ. హెల్దీ మార్నింగ్స్లో మీరు నాతో ఉండండి. నేను మీ ఆర్జే మురళి. ఇప్పుడు బల్గమ్ సినిమా నుంచి మంగ్లీ రామ్ మిరియాల పాడిన ఈ అద్భుతమైన పాటతో ఈ హెల్దీ మార్నింగ్స్ స్టార్ట్.
1: ఇంకా విడుతున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

జీవితం ఇలా ఉదయంలా మంచి పాటలా సాగిపోతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. సో అటువంటి అద్భుతమైన పాటలు వినేందుకు వినిపించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మీరు కూడా మాతో పాటే ఉండండి. హెల్దీ మార్నింగ్స్లో మీరు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 ట్యూన్ చేసి నాతో వింటున్నారు. నేను మీ ఆర్జే మురళిని. అయితే ఎవరికైనా చివరికి కావాల్సింది ఆనందమే కదా. కావాలంటే చేస్తున్న పనులను ఒకసారి అబ్జర్వ్ చేసి మీరే చూడండి. పుస్తకం చదివినా, సినిమా చూసినా, స్నేహితులతో షికారు చేసినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించినా, అన్నింటి పరమార్థం ఆనంద సాధనే. ఒకవైపు మనసులో సంతోషం కలిగినప్పుడు ముఖం మీద నవ్వు విరబూస్తూ ఉంటుంది చూడండి, మాత్రంగా ఉంటుంది. మరోవైపు నవ్వుతున్నప్పుడు అప్రయత్నంగానే ఆనందం కూడా కలుగుతుంది. ఇవి రెండు పరస్పరం ఆధారపడే ఉంటాయి. ఏది ముందు ఏది వెనక అన్నది చెప్పడం కష్టం. మీరు ట్రై చేసి చూడండి ఈ పాట వింటూ.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: Yes, boss. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. కంటిన్యూస్గా వింటూ ఉండండి మంచి పాటల కోసం, మంచి మాటల కోసం. ఇంకా 9 గంటల నుంచి 10 గంటల వరకు ఇవాళ ఉదయం గెస్ట్ షో కూడా ఉంటుంది. మహాలయ అమావాస్య ఇవాటి నుంచే ప్రారంభం కదా, అంటే ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది అన్నట్టు. వింటుంటేనే ఆనందంగా ఉంది. అయితే ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని ఇవాటి మన గెస్ట్ షోలో 9 గంటల నుంచి 10 గంటల వరకు తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి మనతో వివరించే పరిచయ కార్యక్రమం ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి వాస్. ఇవాళ మనం నవ్వు గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. నవ్వు అనేది ముఖంపై కనిపించే ఒక సంకేతం అంది. దీనికి మెదడు మనసు అంతర్గతంగా తోడ్పడతాయి. సో ఆనందం, సంతోషం, వినోదం వంటి వాటిని మనం నవ్వుతోనే వ్యక్తం చేస్తాం కదా. నవ్వు వచ్చినప్పుడు ఆపుకోవడం చాలా కష్టం, ఆపుకోలేక నవ్వేయటం ఆయా సందర్భాలపై ఆధారపడి ఉంటుంది. ముసిముసిగా నవ్వుతాము, ఆపుకొని నవ్వే నవ్వును చూసిన వాళ్ళకు కూడా నవ్వొస్తుంది. పరిసరాలు, పరిచయాలు కూడా ఇందులో పాలు పంచుకుంటాయి. ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నట్టు భావించినప్పుడు మెదడులో ఆనందపు హార్మోన్లు అంటే ఎండార్ఫిన్లట, అవి ఉత్పత్తి అవుతాయి. అదే సమయంలో ముఖంలోని కండరాలు, నాడీ సంకేతాలు కూడా అందుతాయి. నోటి చుట్టూరా ఉండే కండరాలు సంకోచించి నవ్వు పుట్టుకొస్తుంది బాస్. అదే సమయంలో ముఖం కండరాల నుంచి మెదడు

ఆ మెదడుకు అందే సంకేతాలు మరింత ఆనందం కోసం పరితపించేలా చేసే కేంద్రాన్ని ప్రేరేపింపజేస్తాయట. ఎంత సైన్స్ జరుగుతుందో చూడండి నవ్వు నుంచి. దీంతో మరింత ఎక్కువగా ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇదంతా ఒక వలయంలో సాగుతూ వస్తుంది. అంటే మెదడు ఆనందంగా ఉన్నట్టు భావిస్తేనే నవ్వు వస్తుంది. నవ్వు వచ్చినప్పుడు మొదట మరింతగా ఆనందిస్తామన్నమాట. ఈ లాఫింగ్ క్లబ్లు, లాఫింగ్ థెరపీలకు ప్రధాన సూత్రం ఇదే వాస్. ఎందుకు హాయిగా నవ్వుకోవడానికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుందండి? నవ్వుతున్న మీ ముఖాన్ని చూస్తే మీకు మీరే చాలా అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. ట్రై ఫర్ దాట్. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై హెల్దీ మార్నింగ్స్. నాతో నేను మీ అజయ్ మురళి.

నవ్వటంలో పిల్లలే ఛాంపియన్లండి. పిల్లలు రోజుకు సగటున 400 సార్లు నవ్వుతారట. అదే పెద్దవాళ్ళు రోజుకు దాదాపు 40-50 సార్లే నవ్వుతారు. కంజూసులు. పిల్లలు అంత సంతోషంగా కల్మషం లేకుండా ఉండటానికి కారణం ఇదేనంట. అతిశయోక్తి కాదేమో ఇలా చెప్పటం కూడా. ఒకప్పుడు వైద్యులు తమ దగ్గర చికిత్స కోసం వచ్చేవారికి మందులతో పాటు రోజుకు 500 సార్లు నవ్వమని రాసిచ్చేవారట. మానసిక స్థితిని, దీనితో పాటు ఆరోగ్యాన్ని కూడా నవ్వు మెరుగుపరుస్తుందని ఆనాడే గ్రహించారన్నమాట. దానికి ఇదొక నిదర్శనం. మనసుండాలే కానీ నవ్వుకోవటానికి బోలెడన్ని అవకాశాలు. నవ్వు తెప్పించే పుస్తకాలు, జోక్సు, కార్టూన్లు, వీడియోల సంగతి అందరికీ తెలిసిందే. ఇవే కాదండి, నవ్వటానికి తగిన పరిస్థితులను, సందర్భాన్ని మనమే సృష్టించుకోవచ్చు. మనం నవ్వుతున్నప్పుడు తీసిన ఫోటోలు, స్నేహితులతో సరదాగా నవ్వుతున్న ఫోటోలు, మనకు నవ్వు పుట్టించే ఫోటోలను ఒక ఫ్రేమ్లో చేర్చి దాన్ని వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో సరదాగా పోస్ట్ చేసి చూడండి. ఇది మనం నవ్వుకోవడానికే కాదు, ఇతరులను నవ్వించడానికి కూడా తోడ్పడతాయి. ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, క్యూలో ఎక్కువసేపు నిలిచినప్పుడు సరదాగా ఒకసారి గట్టిగా నవ్వడానికి ప్రయత్నించండి. ఇతరులు తిరిగి నవ్వితే సరదాగా మరోసారి నవ్వి చూడండి. అయితే ఇలా చేయటం వల్ల జనాలు మనల్ని వేరే రకంగా చూస్తారు. అందుకని పక్క వాళ్ళతో ఏదో ఒక మాట కలుపుతూ సరదాగా నవ్వేసి ఆ ట్రాఫిక్లో ఉన్న విసుగుని ఈ నవ్వుతో మటుమాయం చేయొచ్చేము. సో నవ్వుకి రకరకాల శక్తులు ఉంటాయి. వాటన్నిటి గురించి తెలుసుకుందాము హెల్దీ మార్నింగ్స్లో. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಬದುಕೆಂತ ಬರುವಲಿ ಏ ತೊಡುಗಿ ನೋಚುಕೋ ನಡಕೆಂತ

మీకు తెలుసా, సుమారుగా 16 రకాల 19 రకాల నవ్వులు ఉన్నాయని అంటారు. వీటిలో మనకు ఎన్ని నవ్వులు వచ్చు తెలుసుకోవాలని ఉంటే రకరకాల సందర్భాల్లో నవ్వుతున్నప్పుడు ఫోటోలు తీసుకొని పరిశీలించి దానికే మీరు కిందన ఒక టైటిల్ ఇచ్చి ఎన్ని రకాల నవ్వులు ఉన్నాయో మీరు కూడా చెప్పొచ్చు. అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులతో ఫొటోస్ కూడా తీసుకోండి. అసంకల్పితంగా నవ్వు రావటం డెఫినెట్గా ఖాయం అండి. నవ్వు ఆయుష్ను పెరిగేలా చేస్తుంది. ఎక్కువ కాలం జీవిస్తున్న వాళ్ళని పరిశీలించినప్పుడు వీళ్ళంతా రోజుకు జీవితంలో సహజంగా ఇష్టంగా నవ్వుతుంటారని తేరటం గమనార్హం కదా. కావాలని కానీ సహజంగా కానీ ఎలా నవ్వినా అది మానసిక ఒత్తిడిని డెఫినెట్గా తగ్గిస్తుంది. దీనికి చేయాల్సిందల్లా నవ్వటానికి కాసేపు సమయం కేటాయించడమే. నవ్వటం ద్వారా మానసిక స్థితి మూడ్ మారుతుందండి. మనకు నచ్చిన మూడ్ నుంచి బయటికి రావాలంటే, నచ్చని మూడ్ నుంచి బయటికి రావాలంటే నవ్వును తెప్పించే సంఘటనలు గుర్తు తెచ్చుకోవాలి. అలాంటి సందర్భాల్లోకి మనం వెళ్ళగలగాలి. నవ్వు, మీరు ఆలోచించండి, నవ్వు ఎంత అంటువ్యాధిలా కనిపిస్తూ ఉంటుందో. మనం నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు నవ్వుతారు మరి. ఇది సాన్నిహిత్యం అనుబంధాలకు తోడ్పడుతుంది. నవ్వుతూ గడిపే వారికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారట తెలుసా. నవ్వు నలుగురిని ఆకర్షించేలా చేస్తుంది. ముఖ కవళికలు, భావాలు ఎదుటివారిని మరింత దగ్గర చేస్తాయి, ఇష్టపడేలా చేస్తాయి కూడా. నలుగురితో సఖ్యతగా ఉండటం వ్యక్తిగత జీవితంలోనే కాదు ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ ఎంతగానో ఇది ఉపయోగపడే ఒక ఔషధం అని చెప్పొచ్చు. నవ్వు పరిచయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుందని నవ్వే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సహజంగా వచ్చే నవ్వు సానుకూల ప్రతిస్పందనకు దోహదం చేస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా తగ్గుతుందండి. అది కూడా సక్రమంగా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి కదా. మామూలుగా జలుబు దగ్గు దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా త్వరగా నయమవుతాయి. నవ్వు ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అని అంటే నవ్వక అలాగే మొహం మార్చుకొని ముడుచుకొని కూర్చుంటే ఎట్లా చెప్పండి వాస్. నవ్వండి వాస్. నవ్వుతే ఎంత అందంగా ఆనందంగా ఉంటారో మీకే అర్థమవుతుంది. నవ్వు కోసం ఈ అద్భుతమైన పాట అభయ్ సినిమా నుంచి వినండి.

0: మాట్లాడాలి.
1: రే ఉండ్రా, జోక్ ఇంకా మొదలెట్టలేదురా.
0: అది ముద్దు ముద్దుగా నవ్వుతుంది, మహాలక్ష్మిలా ఉంటుంది.
1: కొడుకన్నాడు,

0: ఒక మొగుణ్ణి పెళ్ళాన్ని నిలదీసింది. ప్రకాష్ తన పెళ్ళానికి క్షణం క్షణం ముద్దిస్తుంటాడు. లేస్తే ముద్దు, కూచుంటే ముద్దు, వస్తే ముద్దు, వెళితే ముద్దు, మీరున్నారు దేనికి? ఎప్పుడు అలా ముద్దు పెడతారు? మొగుడన్నాడు, కానివ్వు కానివ్వు, ప్రకాష్ ఎప్పుడో ఊరికి పోనివ్వు. బీచ్ ఒడ్డున లవర్ అడిగింది,
1: ప్రేమిక ప్రేమిక, పెళ్ళయ్యాక ఇలాగే నన్ను ప్రేమిస్తావా?
0: లవర్ అన్నాడు, అది నువ్వు చేసుకోబోయే వాణ్ణి బట్టి ఉంటుందిలే.

మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్ ఆన్ ఆకాశవాణి 90.9. ఇప్పుడైతే హెల్దీ మార్నింగ్స్లో నాతో ఉన్నారుగా, నేను మీ ఆర్జే మురళిని. దీర్ఘకాలిక ఒత్తిడి ప్రభావానికి గురైతే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం ఇలాంటివి దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. నవ్వుతో వీటి ముప్పులను తగ్గించుకోవచ్చు బాస్. మనసారా నవ్వినప్పుడు ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి, దీంతో రక్త ప్రసరణం మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది కదా, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, రక్తంలో గ్లూకోజ్ మోతాదులు నియంత్రణలో ఉంటాయి. ఇవన్నీ గుండెకు మేలు చేసేవే. ఇంత చిన్న చిన్న యూనో వాట్ బిట్స్తోని మన జీవితాన్ని చాలా హ్యాపీగా మార్చుకోవచ్చు. కానీ మనం మందులకు అలవాటు పడతాం. చిరునవ్వు నొప్పిని తగ్గిస్తుంది. నవ్వటం వల్ల మెదడులో తలెత్తే ప్రతికూల రసాయన చర్యలు సానుకూలంగా మారుతాయి. ఇలాంటి రసాయన చర్యలు శరీరంలో నొప్పులకు ఔషధంగా పనిచేస్తాయి. నిజానికి నవ్వే విజయానికి చిహ్నం అంటారు. ముఖం మీద సహజమైన నవ్వుతో అలరారుతుంటే ఆ సమయాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నట్టే లెక్క. సమయం, సందర్భాలని సద్వినియోగం చేసుకుంటున్నట్టే లెక్క. ఇవన్నీ లక్ష్యాలను చేరుకోవడానికి, విజయం సాధించడానికి మార్గాలే. మరి మనల్ని వేధించే ప్రతికూల ఆలోచనలు, భావనలను పోగొట్టుకోవడానికి నవ్వు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇది సానుకూల జీవన ధోరణికి తోడ్పడుతోంది. నవ్వుతో ముఖ సౌందర్యం వస్తుంది. నవ్వినప్పుడు ముఖంలోని కండరాలు వ్యాయామం చేసినట్టుగా అవుతాయి. ఫలితంగా ముఖంలో యవ్వనం ఉంటుంది, తాజాగా ఉట్టిపడుతూ ఉంటుంది. అది ట్రై చేయండి. మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. జీవితంలో ఏ ఒడిదుడికి వచ్చినా ఈజీగా దాన్ని మనం క్రాస్ చేయగలుగుతాం. వింటూ ఉండండి ఇటువంటి మంచి మంచి విషయాల కోసం ఆకాశవాణి 90.9.

అదండి, ఇవాల్టి మన హెల్దీ మార్నింగ్స్కి అయితే ముగింపు టైం వచ్చేసింది, 8 గంటలు కాబోతోంది సమయం. అయితే మనం నవ్వుకి ఉన్న విశిష్టత గురించి తెలుసుకున్నాము. తెలుసుకోవడం కాదండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఉండే ఆనందాన్ని కూడా జీవితంలో అనుభవించాలి కదా. అయితే ఇవాళ 9 గంటల నుంచి 10 గంటల దాకా గెస్ట్ ప్రోగ్రాం ఉంటుంది కదా, దాంట్లో ఇవాళ మహాలయ అమావాస్య కాబట్టి ఇవాల్టి నుంచే ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతోంది కాబట్టి ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని ఇవాల్టి మన గెస్ట్ షోలో 9 గంటల నుంచి 10 గంటల వరకు తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి పరిచయ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి డోంట్ మిస్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీరు కూడా మంచిగా వినండి, బతుకమ్మ గురించి తెలుసుకోండి, పూల సందడి చేసే ఆ అద్భుతాన్ని ఈ వారం రోజులు తిలకించి ఆనందించండి. కంటిన్యూస్గా మమ్మల్ని వింటూ ఉండండి. టైం ఈజ్ రన్నింగ్ అవుట్, 8 గంటలు కావస్తోంది. శరణ్య ఈజ్ వెయిటింగ్ హియర్. న్యూస్ చదవడానికి శరణ్య స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ ఆటపాటలతో పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి, ప్రజల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో భాగమైన సాంస్కృతిక వైభవమని, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తొలి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ పండుగకు రాష్ట్ర పండుగ హోదా ఇచ్చామని గుర్తు చేశారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. షాంఘై వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026 నుంచి తిరిగి వచ్చిన టీమిండియా సభ్యులతో న్యూఢిల్లీ

ఢిల్లీలో సమావేశమైన ప్రధానమంత్రి అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు తగినట్లు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. భారత్లో ఓట్ చోరీ లేదని, కేవలం ఓట్ దూరి మాత్రమే ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలతో ప్రజలకు దూరమైందని, రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థలపై దాడులు ఆపి ఓటను గౌరవించాలని హితవు పలికారు. ఏడాదిన్నరలో సమగ్ర భూ సర్వే పూర్తి చేసి భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎర్రవల్లిలో భూముల వ్యత్యాసంపై నోటీసులు ఇచ్చామని, అక్కడి అసైన్డ్ భూములను గుర్తించి పేదలకు పంచుతామని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో పలువురు విజయం సాధించారు. తమిళనాడులో టీవీకే అభ్యర్థులు పి సత్యభామ, మరకతం కుమరవేల్ విజయం సాధించారు. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్, బెంగాల్లో బీజేపీ అభ్యర్థులు

ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అశోక్, బెంగాల్లో బీజేపీ అభ్యర్థులు రాణిరథ్, శంకర్రావు సర్కారు భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో నిషేధిత సింథటిక్ చైనా మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టాలని అధికారులను పీసీసీఎఫ్ వినయ్ కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ వ్యాపారం, ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాను అడ్డుకోవాలని, పాఠశాల విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పాలపిట్టల ప్రదర్శనను అడ్డుకోవాలని సూచించారు. రాంచీలో జరిగిన రెండో టీ 20లో భారత్పై వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 249 పరుగులు చేయగా విండీస్ 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9.
1: ఎస్ బాస్, మీరు వింటున్నది రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో టైం 8:04 దాటి 53 సెకండ్లు. మీరంతా హమారా హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చేశారు అంటే హైదరాబాద్తో పెనవేసుకున్న మంచి మంచి కథల గురించి మనం తెలుసుకునే సమయం అనమాట. అయితే ఇవాళ మనం మాట్లాడుకునేది హైదరాబాద్తో పెనవేసుకున్న మూసీ నది కథ. మూసీ అనగానే ముక్కు మూసుకునే పని చేస్తూ ఉంటాం మనం, కానీ ఇప్పటి తరానికి మూసీ అంటే ముక్కు మూసుకునేంత దుర్గంధ భరిత మురికి కాలువ అనే తెలుసు. నిజానికి అదో స్వచ్ఛమైన నది అండి. మనమే మూసీని కలుషితం చేసి దుర్వాసనలతో నింపేసి దాని సహజ సౌందర్యాన్ని హరింపజేసేశాం. అసలైతే అదొక స్వచ్ఛమైన గలగల పారే నదిలా ఉండేది. నిజానికి మూసీ నది హైదరాబాద్ చరిత్ర సంస్కృతిలో విడదీయలేని భాగంగా చెబుతారు. మూసీ లేనిదే హైదరాబాద్ లేదనుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు, నగరం మధ్యలో మూసీ మురికి కాలువ ఎందుకు ఉన్నది అని ఆలోచిస్తున్నారు కదా. మూసీ నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్కన్ ప్రాంతంలో కృష్ణానది యొక్క ఉపనది అని చెబుతారు. హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని కొత్త ప్రాంతం నుండి వేరు చేస్తూ ఉంటుంది. ఇది మూసీ నది హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల పశ్చిమాన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. చాలా ఎత్తు అడుగుల నుంచి పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్ గుండా ప్రవహిస్తోంది. ఇది నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్న మూసీ నది, ఆలేరు నదులు కలుపుకొని దక్షిణ దిశగా మలుపు తిరుగుతోంది. మూసీలో ఆలేరు కలిసే చోట సూర్యాపేట దగ్గర 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాద్ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది ఈ నది. సాధారణంగా చిన్న వాగులా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు మాత్రం భీభత్సం, జన నష్టం కలిగించిన చరిత్ర కూడా ఉంది. మరింత సమాచారం తెలుసుకోవాలంటే మూసీ నది గురించి మీ అనుబంధాన్ని కూడా ఒకసారి మళ్ళీ నెమరు వేసుకోవాలంటే వింటూ ఉండండి హమారా హైదరాబాద్. నాతో నేను మీ ఆర్జే మురళి, మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి. ఇప్పుడు

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

0: FM Rainbow 101.9
1: హమారా హైదరాబాద్లో మీరంతా మంచి మూసీ నది గురించి వింటున్నారు. 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తి నాశనం చేసింది. 1908 సెప్టెంబర్ 28 ఆరోజు మంగళవారం రోజు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదైంది. ఈ భారీ వర్షం దాటికి మూసీ నది పొంగి వరదై హైదరాబాద్ నగరం అంతా పారింది. అఫ్జల్గంజ్ దగ్గర నీటి మట్టం 11 అడుగుల ఎత్తుకు చేరిందిట. మరికొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎత్తుకు కూడా చేరిందని చెబుతారు. ఈ వరదలు హైదరాబాద్ నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తి నష్టం కలగజేసింది. జంట నగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది అంటారు. దీనితో అంచలంచెల వారీగా ప్రణాళికబద్ధమైన నగరాభివృద్ధికి ఒక పునాది పడింది. అది అనివార్యమైంది అని చెబుతారు. మూసీ అంటే ఇప్పటిలా చిక్కిపోయి కాలుష్యం కాటుకి రోగగ్రస్తమై అవసాన కాలువ లాంటిది మాత్రం కాదు. అప్పుడు నవయవ్వన శౌర్యంతో ఉప్పొంగిన నది వరదలను సృష్టించగల ఉగ్రరూపధారి. అప్పట్లో జరిగిన ఒక సంఘటన ఇది. దీనికి సజీవ సాక్ష్యమైన ఒక చెట్టు కథ కూడా ఉంది. చరిత్రలో ప్రత్యేకించి ఓ చెట్టుకు విశిష్ట స్థానం లభించడం ఎంతో అరుదు. అలాంటి అరుదైన ఘనతను పొందింది మూసీకి ఉత్తరాన ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని ఓ పెద్ద వింత చెట్టు. పాత ఇన్పేషెంట్ బ్లాక్లో ఇది ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ బ్లాక్ ఉన్న స్థలమంతా ఒక ఉద్యానవనంలా ఉండేది. ఆసుపత్రి స్థలం అవసరమైన కారణంగా ఆ పార్కును కూడా ఆసుపత్రి స్థలంలో కల్పించారట. 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా చెబుతారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర చెట్లను ఆశ్రయించిన వాళ్ళు కూకటి వేళ్లతో సహా ఆ చెట్లు కూలిపోయి వరదకు బలైపోయినా ఈ చెట్టు ఎక్కిన వారు మాత్రం సురక్షితంగా ఉండగలిగారు. 2 రోజుల పాటు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అలా చెట్టుపైనే ఉండిపోయారు అని కథ కూడా చెబుతారు. అది సుమారు 400 ఏళ్ల క్రితం నాటిదని అంటారు. అది నేటికీ సజీవంగా ఉంది. అంతేకాదు చెట్టు చేసిన మహోపకారాన్ని ప్రస్తుతిస్తూ ఓ ఫలకాన్ని కూడా దానికి అమర్చారట. దానికి వారసత్వ హోదా ఇప్పించే ప్రయత్నాలు జరిగాయి. సాధారణంగా అలాంటి హోదా కట్టడాలకు మాత్రమే దక్కుతోంది. ఓ సజీవ ఉనికి ఇలాంటి గుర్తింపును పొందడం అత్యంత అరుదైన విషయం కదా. అలా మూసీ నదితో పెనవేసుకున్న బంధం చాలా పెద్దది హైదరాబాద్ వాసులకు. వింటూ ఉండండి హమారా హైదరాబాద్, నాతో నేను మీ ఆర్జే మురళి. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి. ఇది కలర్ ఫోటో సినిమాలోంచి మీ అందరి కోసం.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక

0: ఆకాశం, రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: నగరాభివృద్ధికి ప్రణాళికను తయారు చేయడానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. వరదల పునరుక్తిని నివారించడానికి, నగరంలో మౌలిక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909 అక్టోబర్ 1వ తేదీన నివేదికను సమర్పించారు ఆయన. 7వ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించారు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించారు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి 10 మైళ్ళ ఎగువన ఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు ఈ నగరానికి. 1927లో మూసీ ఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయం నిర్మించారు. ఈ 2 జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడంతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. అప్పట్లో 1980వ దశకం నుండి హైదరాబాద్ నగర శివారులోని పారిశ్రామిక ప్రాంతాల్లో వెలువడిన పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను మూసీ నదికి నీరును జత చేసే చిన్న చిన్న నాళాల్లా వదలడము, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికి నీరును మూసీ నదిలోకి వదలడము మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరుకుంది. మూసీ నదిపై హైదరాబాద్ నగరంలో దాదాపు 7 వంతెనలు ఉన్నప్పటికీ పురాణా పూల్, అదే పాత వంతెన, అత్యంత పురాతనమైందండి. గోల్కొండను పాలించిన కుతుబ్షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు అని చెబుతారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయాపూల్ వంతెన హైకోర్టు సమీపంలో అఫ్జల్గంజ్ దగ్గర ఉంటుంది. ఇవి కాకుండా ఇతర వంతెనలు డబీర్పురా, చాదర్ఘాట్, అంబర్పేట్, నాగోల్, ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నాయి. విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్లే జాతీయ రహదారి 2002 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణ ఒడ్డుల వెంట సాగుతాయి అని చెబుతారు. వింటూ ఉండండి హమారా హైదరాబాద్.

0: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
1: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी।
0: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: FM Rainbow 101.9।
3: ప్రతిరోజుకు రకరకాల ప్రత్యేకతలు ఉంటాయి. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీని జరుపుకుంటాం. మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత అందరికీ తెలియాలి. మానసిక సమస్యలపై ఉన్న అపోహలు తగ్గాలి. మానసిక ఆరోగ్య సంరక్షణకు మద్దతుగా కృషి చేయాలి. ఇవ్వండి ఈ దినోత్సవం లక్ష్యం. తో ఈ 2026 మానసిక ఆరోగ్య దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా? అనుభవాలను వినటం, నిజమైన గొంతులు, నిజమైన మార్పు అనే అద్భుతమైన థీమ్తో ఈ మానసిక ఆరోగ్య దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మానసిక సమస్యలను అధిగమించాలన్నా, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్నా చాలా మార్గాలు ఉంటాయి. మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంలాగా చాలా ముఖ్యమైనది, కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఏముండదండి, రోజు 7 నుంచి 9 గంటల దాకా మంచి నాణ్యమైన నిద్ర. నిద్ర లేకపోవడం వల్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్. ఇంకా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, అధికంగా ఉండే పోషకమైన ఆహార పదార్థాలను తీసుకోవటం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కెఫిన్, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించుకోవటం చాలా మంచిది. ప్రతిరోజు కొన్ని అలవాట్లను పాటించడం వలన మానసిక శక్తి పెరుగుతుంది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఇటువంటివి రోజువారి దినచర్యలో చేర్చుకోండి. ఇవి ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తాయి. హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆల్కహాల్ ఇంకా ఇతర పదార్థాలని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందండి. వింటూ ఉండండి. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం ఆకాశవాణి FM రెయిన్బో 101.9ని ఇప్పుడు మీరంతా హమారా హైదరాబాద్లో ఈ పాట వినబోతున్నారు. భీష్మ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట ఇది.

ఇవాళ జాతీయ పోస్ట్ దినోత్సవం అండి. ప్రపంచ పోస్ట్ దినోత్సవం ఏమో అక్టోబర్ 9వ తేదీన జరుపుకుంటాము. జాతీయ పోస్ట్ దినోత్సవం అక్టోబర్ 10వ తేదీన పాటిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే వన్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్, ఒక పోస్టల్ నెట్వర్క్ అనంతమైన అవకాశాలు అన్న దాని మీద థీమ్ ఉంది. తోకలేని పిట్ట 90 అడుగులు పోయే అంటూ ఉత్తరంపై పొడుపు కథలు వేసేవారు. ఉభయకుశలోపరి గంగా భాగీరథి సమానురాలైన అమ్మగారికి నమస్కారం, దైవ సమానులైన నాన్నకి నమస్కారం, చిరంజీవికి ఆశీస్సులు అని ఇంటికి వచ్చిన ఉత్తరంలో పలకరింపులు ఉండేవి. ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేసి మా పెరటి జాన్చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే ఊరు వాడ అక్కర్లారా ఉత్తరం వచ్చింది. మనుషుల్లో జెంటిల్మ్యాన్ పోస్ట్ మ్యాన్ అంటూ సినీ గేయ రచయితలు సినిమా కథల ఔచిత్యంగా పాటలు కూడా రచించడం జరిగింది. 1970 క్రితం గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవటం వల్ల బంధువులు మిత్రుల సమాచారాన్ని తెలుసుకోవాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు అర్జీలు పంపాలన్నా ఉత్తమ ప్రధానమయ్యేది ఈ పోస్టే. అప్పట్లో 15 పైసలకే కార్డు వచ్చేది, 35 పైసలకి ఇన్లాండ్ ఉత్తరం వచ్చేది, 50 పైసలకు బుక్ పోస్ట్ కవరు ఉత్తరం వంటివి ఈ పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉండేవి. ఉత్తరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ ఉండేది. బతుకు తెరవు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వాళ్ళు గ్రామాల్లోని తమ కుటుంబాలకు తమ యోగక్షేమాల సమాచారాన్ని పోస్టు కార్డు ద్వారానే తెలియజేసేవాడు. ఇలా క్షేమ సమాచారం తెలుసుకోవటానికి ఒక్కోసారి 10 రోజులకు పైగా సమయం పట్టేది. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఏవైనా ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో, మరణించిన సమయాల్లో పోస్టాఫీస్ నుంచి టెలిగ్రామ్ ద్వారానే సమాచారం అందేది. అప్పట్లో దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులను శుభకార్యాలకు ఆహ్వానించాలంటే పోస్టు కార్డు ఉత్తరానికి 4 మూలలా పసుపు కుంకుమ రాసి పంపేవారు. అలాగే అశుభ కార్యాలకు నల్లని మసి రాసి పంపేవారు. పోస్ట్ మ్యాన్ ఇంటికి ముందుకు వస్తే చాలు, ఎలాంటి కబురు వచ్చిందోనన్న ఆతృత ఉండేది. ఉత్తరం రాయటానికి, వచ్చిన ఉత్తరంలో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవటానికి చదువుకున్న వాళ్ళు, గ్రామాల్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి ఉత్తరం ఎంతో అద్భుతంగా ఉపయోగపడేది కదా.

సో ఈరోజు పోస్ట్ డే కాబట్టి ఆ సందర్భంగా ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ అండి, ఇది పోస్ట్ మ్యాన్ సినిమా నుంచి ఒక మంచి పాట మీ అందరి కోసం.

ఈరోజు ఆర్కే నారాయణ్ గారి జయంతి. మైసూర్లో ఇరుకైన వీధులు, ఆర్కే నారాయణ్ సృష్టించిన ఆకట్టుకునే పాత్రలతో కూడిన సాధారణ ప్రపంచమైన మాల్గుడి అనే కల్పిత దక్షిణ భారత పట్టణపు జ్ఞాపకాలను తిరిగి తీసుకొస్తాయి కదా. నారాయణ్ తన బాల్యంలో కొంత భాగాన్ని గడిపిన మైసూరు నగరమే ఆయన రచనలో చాలా వరకు నేపథ్యంగా ఉండేది. మాల్గుడికి స్ఫూర్తిగా కూడా ఇది నిలిచింది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ నవల రచయితల్లో ఒకరైన నారాయణ్ జయంతి ఈరోజు. స్వామి అండ్ ఫ్రెండ్స్ సృష్టికర్త. ఆయన తొలి రోజుల గురించి, రచనపై ఆయనకున్న ప్రేమ గురించి, మద్రాసు మైసూర్లో ఆయన గడిపిన రోజుల గురించి చాలా కథలుగా చెప్పుకుంటారు. 1906 అక్టోబర్ 10 జన్మించిన నారాయణ్ జ్ఞానంబాల్ మరియు కృష్ణస్వామి అయ్యర్ల 3వ సంతానం. ఆయన తన 7 సోదరులు, 2 సోదరీమణులతో కలిసి మద్రాసు నగరంలో పెరిగారు. అదే సమయంలో ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలు చదవటం, అలా షికారు చేయడం నారాయణ్కు సహజంగా అలవాటు పడింది. నారాయణ్ తండ్రి తరచుగా ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకి బదిలీ అవటంతో నారాయణ్ మైసూర్లోని తన అమ్మమ్మ ఇంటికి మారాడు. వారికి ప్రతిరోజు పెరుగన్నం పెట్టేవారట. మిగతా సమయాల్లో ఖాళీ గదుల్లో ఫిల్టర్ కాఫీ సువాసనతో నిండి ఉండేది. అక్కడ ఆర్కే సోదరులు తమ కొత్త పుస్తకాలు, పత్రికల సేకరణను ఆస్వాదిస్తూ చదివేవారు. వారాంతాల్లో విదేశీ తపాలు వచ్చేసరికి సమయం చాలా ఉత్సాహంగా మారిపోయేదట. పనివాళ్ళు గోధుమ రంగు కాగితంలో చుట్టిన పత్రికలను నేరుగా పోస్టాఫీస్ నుంచి మెయిల్ బ్యాగ్లో ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ సోదరులు ఇంటి మెట్ల మీద కిటికీల మూలల్లో కూర్చొని వాటిని శ్రద్ధగా చదివేవారట. నారాయణ్ చివరికి మద్రాసులో క్రిస్టియన్ మిషన్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత 1930 మైసూర్లోని మహారాజా కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీలో పట్టభద్రులయ్యారు.

1935 సెప్టెంబర్లో ఒక శుభదినాన నారాయణన్ అమ్మమ్మ అతనికి ఒక నోట్బుక్ తెచ్చిచ్చినప్పుడు అది మాల్గుడి అనే కల్పిత పట్టణం పుట్టుకకు దారితీస్తుందని ఆమెకు కూడా తెలియదు. దాన్ని చిన్న రైల్వే స్టేషన్ ఇంకా దానిపై ప్లాట్ఫామ్ మీద పరిగెడుతున్న ప్రయాణికుల ముఖాలను పరిశీలించే స్వామినాథన్తో మాల్గుడి నారాయణ్ మొదటి పుస్తకమైన స్వామి అండ్ ఫ్రెండ్స్లో చోటు చేసుకుంది. మాల్గుడి అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే నవల 1986లో దూరదర్శన్లో ప్రసారమైన ఒక పూర్తి టీవీ సీరియల్ భాగంగా మారింది. దివంగత ప్రఖ్యాత నటుడు శంకర్ నాగ్ దర్శకత్వం వహించిన మాల్గుడి డేస్ దానిలోని 39 ఎపిసోడ్లలో ప్రతి దాని ప్రారంభంలో కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎల్ వైద్యనాథన్ సమర్పించిన తానానానా అనే ఒక అద్భుతమైన గీతం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా. సో అదేండి ఈరోజు నారాయణన్ జన్మ దినం సందర్భంగా మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఈరోజు జయంతి స్వామినారాయణది, ఆర్కే స్వామినారాయణది. సో వింటూ ఉండండి. స్టూడియోలో టైం 8:54 అయిపోయింది. ఇవాళ మహాలయ అమావాస్య. ఇవాటి నుండి ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ పండుగ జరుపుకుంటాం కదా. వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. ఆ పూల సందడి తలుచుకుంటే కళ్ళు విప్పార్కున్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఈ ప్రత్యేకతను పురస్కరించుకొని ఇవాళ మన గెస్ట్ షోలో 9:00 నుంచి 10:00 వరకు తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు ఆ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి పరిచయ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటారు. వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. స్టూడియోలో టైం 9 కోసం పరిగెడుతుంది. 9 గంటలకి మీకు న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి గెస్ట్ షో ఉంటుంది. ఈరోజు మహాలయ అమావాస్య అండ్ ఎంగిలిపూలు బతుకమ్మ సందర్భంగా తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి మనతో మాట్లాడబోతున్నారు. సో అది న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నుంచి వింటారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సన్నాహాలు చేస్తున్నాయి. ఘాట్లు, మైదానాల వద్ద రహదారుల మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతితో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్ వాసులు భారీగా సొంతూర్లకు పయనమవుతుండటంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 26 వరకు 7,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన మహిళా శిశు అభివృద్ది సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ప్రజా భాగస్వామ్యం కీలకమని, అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి దేవ్గర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం దేవ్గర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను కూడా సందర్శిస్తారు. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు జీవో 59కి అనుబంధంగా మేము 408030ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి నెల రోజుల్లో నిర్ణయం తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు అధికారాలు బదలాయించడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది. హైదరాబాద్లోని హైటెక్స్లో నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యే ఈ సదస్సులో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్పై ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత సమస్యలపై చర్చించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గవర్నర్ను కోరారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలపై ప్రతిపక్ష ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు, రాష్ట్రపతి కోరిన ఆధారాలను త్వరలోనే సమర్పిస్తామని కాంగ్రెస్

అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. జేవర్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశ అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR News_HYD ని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: FM Rainbow 101.9।
1: जागते रहो जागते रहो,
2: सिर्फ जागते नहीं सजग रहो।
1: सिर्फ रातों में नहीं, जिंदगी के हर मोड़ पर सजग रहना है।
2: अफवाहों से,
1: धोखाधड़ी से
2: जागरूक होना है, अपने अधिकारों के प्रति,
1: अपने जिम्मेदारियों के प्रति।
2: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
1: सजग भारत,
2: जागरूक भारत,
1: सशक्त भारत।
2: सुनिए सजग भारत
1: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
2: जागरूक बनिए,
1: सजग रहिए।
3: ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 స్టూడియోలో. సమయం సరిగ్గా 9:04 దాటి 43 సెకండ్లు అవుతోంది. మనం అనుకున్న గెస్ట్ ప్రోగ్రాంలోకి మనం ఎంట్రీ ఇచ్చేసాము. బతుకమ్మ పండుగ అంటే ఒక ఆనందం అండి, ఆహ్లాదం, ప్రకృతితో మమేకం, ఆరోగ్యప్రదాయిని, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలున్నాయి. ఎవరి ఎన్ని రకాలు చెప్పుకున్నా బతుకమ్మ అంటూ బతుకమ్మని చెప్పటం, సుఖంగా సంతోషంగా బతుకమ్మని ఆశీర్వదించటం కథలంటే ఏదో కాకమ్మ కథలు కాదు. వాస్ పువ్వులనే బతుకగా భావించిన వచ్చిన కథలు ఇవన్నీ, చరిత్రకు అర్థం పట్టే కథలు. సో ఇవాళ మహాలయ అమావాస్య అంటే ఎంగిలి బతుకమ్మతో ప్రారంభం కాబోతోంది ఈ బతుకమ్మ పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ బతుకమ్మ పాటపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త, ఇంకా చాలా ఉన్నాయండి, డాక్టర్ బండారు సుజాత గారికి, సుజాత శేఖర్ గారికి గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్.
3: పువ్వుల బతుకమ్మ ప్రారంభం అయింది, పువ్వుల పరిమళం కూడా. సో బతుకమ్మ, యాక్చువల్గా బతుకమ్మ అంటే అర్థం ఏంటి, ఈ బతుకమ్మ మీద పరిశోధన చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది?

0: బాలలకు వచ్చింది వియాలో, పెట్టార మాస వియాలో, బాలలకు వచ్చింది వియాలో, బతుకమ్మ పండుగ వియాలో, పెద్దలకు బాలలకు వియాలో, బతుకమ్మ వందనం వియాలో.
1: అబ్బా ఎంత మధురంగా ప్రారంభమైందండి, అన్ని పువ్వులు కలిసి ఒక దగ్గర కూర్చున్నట్టుగా ఉంది మీ గొంతు. అయినప్పటికీ అద్భుతంగా ఉంది. సో ఈ బతుకమ్మతో మీకే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది మీరు పాడుతున్నది. ఈ పాట మీరే కానీ రాశారా ఏంటి?
0: బతుకమ్మ పాటలు చాలా వరకు ఆశవే.
1: ఓకే,
0: ఒకవేళ నేను రాసి ఉన్నా నేనే రాసిన ప్రకటించుకునేంత ఇష్టం అనిపించదు.
1: అంటే
0: జానపద సాహిత్యానికి బతుకమ్మ పెద్ద పీట కదా, ఈ పాట ఆశువుగా అలవోకగా మౌఖికంగా సాగుతున్న పాట.
1: ఓ వండర్ఫుల్ అండి. సో ఈ బతుకమ్మ మీద మీకు పరిశోధన చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చిన్నప్పటి నుంచి మీకు బతుకమ్మతో సంబంధం ఏమిటి? ఎలా పెరిగారు మీరు బతుకమ్మ కలిసి?
0: నేను చిన్నప్పుడు పెరుగుతూ ఉంటే మా ఇంట్లో నా ఎత్తుగా బతుకమ్మను పెంచుకుంటూ పోయేవాళ్ళు.
1: అచ్చా,
0: ఇంట్లో నేను 8వ సంతానం, చిన్నదాన్ని నేనే. అయితే అదొక ఆనవాయితీగా వ్యవసాయ కుటుంబాలలో బాగా బతుకమ్మ అంటే ఇష్టమున్న కుటుంబాలలో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి జరుపుకునే సమిష్టి పండుగ. ఇదొక సమైక్య ఆనందం అనుకోండి.
1: నిజం నిజం నిజం, అవును
0: కదా.
1: అవును,
0: కట్టెంట బోయేటి వియాలో, బండ్లెవరి బండ్లు వియాలో, కట్టెంట బోయేటి వియాలో, జొన్నాల బండ్లు వియాలో, జొన్నాల బండ్లమ్మ వియాలో, అన్నాల బండ్లు వియాలో, గింజ గింజకు నేను వియాలో.

0: ఉయ్యాలో.
1: ఆహా, ఎంత మధురంగా ఉంది ఉయ్యాలు. సో ఇది మనం అంటే రైతు గురించి ఎంత చక్కగా చెప్పారు కదా మీరు,
0: అవును అవును,
1: పంటకి, రైతుకి, మీకు, మీ కుటుంబానికి ఉన్న సంబంధం గురించి,
0: సంబంధం
1: అంటే మీ
0: అలాగే.
1: ఇంటి బతుకమ్మ అనమాట మీరు.
0: అవునండి, మమ్మల్ని బతికిచ్చిన బతుకమ్మ మా అమ్మా నాన్న నుండి నేను అందుకున్నాను.
1: అచ్చా,
0: బతుకునిచ్చే తల్లి బతుకమ్మ,
1: ఓకే,
0: బతుకు తెరువును చూపే తల్లి బతుకమ్మ. ఏ పండగైనా మనం పూర్తి మనస్వార్థంతో దేవుడికి నైవేద్యం పెట్టి, లేదా ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం ఉంది, ఒక కథ ఉంది,
1: అవును,
0: కానీ పూల గోపురం బతుకమ్మ ఇది ప్రకృతి ఆరాధన.
1: అచ్చా, ప్రకృతిని ఆరాధించే పండుగ.
0: ఆరాధించి
1: నిజంగా అండి, ఇది నిజంగా ఇన్ని రకరకాల పూలు ఎంత అందంగా ముస్తావే, ఒక ప్లేట్ మీద, ఒక విస్తరి మీద కూర్చొని అమ్మవారి రూపంలో దర్శనమిస్తుందంటే ఆ పరిమళం వేరు, ఆ అందం వేరు.
0: చాలా అంటే ఒక పరిశోధనకర్తగా కొన్ని ప్రత్యేక అంశాలను నేను వెలుగులోకి తీసుకురాగలిగాను, కానీ అందిపుచ్చుకున్న అంశాలు చాలానే ఉన్నాయి. ఇక ముందు కూడా ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. మూలాలు చాలా పాతవి, మనిషి పుట్టుక నుంచి కూడా సాక్ష్యాలు దొరుకుతూ ఉన్నాయి.
1: ఓకే,
0: అంటే ఇక్కడ మనం ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ,
1: ఎంగిలి పూల బతుకమ్మ,
0: రేపటి నుంచి మన నవరాత్రులు కూడా స్టార్ట్
1: అవును.
0: సృష్టికి మూలమైన అమ్మను కొలిచే పండుగలో ఒక రూపంగా బతుకమ్మను కూడా మనం అనుకుంటాం. అందుకే ఒక్కసారి దుర్గను స్తుతించుకొని మన రంగంలోకి
1: కానివ్వండి, మరి దుర్గమ్మకి దర్శనం.
0: మహిషాసురి మర్దిని అయిన దుర్గా కోసమే మనం ఈ పండుగ జరుపుకుంటాం. చాలా ఉన్నాయి మనకు దసరాకు సంబంధించి
1: కథలు, రకరకాల కథలు ఉన్నాయి, అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి.
0: అన్ని ఇంట్రెస్టింగ్ అన్నింటికి మూలము స్త్రీ శక్తి రూపం,
1: స్త్రీ శక్తి రూపమే నిజంగానే.
0: ఇది ఆశువుగా పాడుకునే అలవాటు ఉంది, అలా అమ్మవారి పైన నేను పాడుకున్నాను.

0: దుర్గా రూపాలన్నింటినీ ఈ పాటలో
1: అచ్చా,
0: పోలుతుంది.
1: అమ్మవారు 9 రూపాల్లో కనిపించే అద్భుతాన్ని అంతటినీ మీరు కళ్ళ ముందు కనిపించేట్టుగా పాడి వినిపించారు మాకు. అయితే బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా ఇంతకుముందు చెప్పారు, ప్రారంభమైంది అని చెప్పారు. ఆ తర్వాత అది నగరాలకు వచ్చింది, అలా దేశాలు సరిహద్దులు దాటి విదేశాలు కూడా పాకేసిందండి. అయితే ఇవాళ ఎంగిలి బతుకమ్మ అని ఎందుకంటారు? ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకంటారు?
0: అయితే ప్రతి పండగకు ఒక పరమార్థం. మనము చిన్నంగా సన్నంగా వలలు కురిసే
1: వలలు,
0: ఏ రాజు కురిపించే
1: వలలు,
0: ఏడు గడియల్లు
1: వలలు,
0: ఇలా పాడుతున్న పాటలో బొడ్డు బొడ్డు వాన కురిసే వల్లో, బొడ్డు మల్లెలు విరిసే వల్లలో, చిన్న చిన్న జల్లు కురిసే వల్లలో, చిట్టి మల్లెలు విరిసే వల్లలో, ఇలా సన్న సన్న జల్లులు మన భాద్రపద మాసం నుండి గమనిస్తే వినాయక చవితి అయిపోతూ ఉండగానే మన వాళ్ళు బొడ్డమ్మ పండుగ, గిరిజనులైతే తీజ్ గర్భు, ఇలాంటి ఎన్నో పండుగలు అందుకుంటూ ఉన్న సందర్భం ఏమిటి అంటే ప్రకృతిలో పుట్టిన మనిషి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ ఒక పండుగ ఆ వాతావరణాన్ని సృష్టించుకున్న పరిమళం. ఈ భాద్రపదం నుంచి ఆశ్వీజం వచ్చే వరకు చక్కగా బంతి పూలు, రకరకాల అన్ని పూలు విరుస్తూ ఉంటాయి. ఆ పూలన్నీ కేవలం దేవుడికే పెట్టే ఆచారం నుండి మానసికంగా జానపద స్త్రీకి వాటినే దేవత చేయాలన్న ఆలోచన వచ్చి ఆ పూలన్నింటినీ

0: పూల గోపురంగా పేర్చినట్టుగా చూస్తాం, కానీ ఈ బతుకమ్మకు ఆధారమైన కథలు ఎన్నైనా ఉండవచ్చు. అయితే ఈ బతుకమ్మ పేర్చడం, ఇప్పుడంటే మనం రోడ్డు వెంట డబ్బులు ఇచ్చి కొంటున్నాం, కానీ మన చిన్నతనంలో ప్రతి ఒక్కరు మన చిన్నతనం అంటున్నాము అంటే ఇంకా ప్రకృతి కొన్ని చోట్ల బతికే ఉంది, పువ్వు ఇంకా పూస్తూ ఉంది. కానీ దాన్ని మనం దూరం చేసుకోకుండా గుర్తు చేసుకోవడానికే ఈ కార్యక్రమాలను నేను మళ్ళీ మళ్ళీ అనుకుంటా.
1: నిజంగా మీరు అంటుంటే గుర్తొస్తుంది, మా ఇంట్లో కూడా మా సిస్టరు మా అమ్మ ఈ తంగేడు పూల కోసం వీటన్నిటి కోసం స్వయంగా వెళ్ళేవారు, వెళ్ళి తెచ్చుకునేవారు ఇట్లా రెడీగా. అవునవును,
0: వాటిని అప్పుడు మన ఇంటి మనుషులము మన అమ్మ నాన్న లేకపోతే తమ్ముడు అన్న అందరు వేసుకొని ఊరురా ఊరేకే బతుకమ్మ నీకు వేవేళ వందనాలు మాయమ్మ, అమ్మ బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మ, గట్లో పుట్ల వెంట నేనడిచే దారి వెంట, ఉరబూసే పువ్వులెన్న కట్ల కాకర పువ్వులు, గౌరమ్మ సీత జేడా పువ్వులు,
1: గౌరమ్మ
0: తంగేడు గునుగు పూలు, గౌరమ్మ బొట్ల ఈ కనుగు పూలు, గౌరమ్మ దారిలో నడిచే ప్రతి పువ్వును మనం పువ్వుగా బతుకమ్మగా పేర్చుకుంటాం. బతుకమ్మ మొత్తం 9 రోజులు జరుపుకుంటే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మీరు ప్రారంభంలోనే చెప్పారు మహాలయం అమావాస్య, మన తెలంగాణ బిడ్డలు ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల కూడా పెద్దలకు మర్యాద ఇస్తాం, వాళ్ళ యొక్క ఆశీస్సులతోనే మనం ముందుకు వెళ్తున్నాం అనేది మన గట్టి నమ్మకం. ఇది పితృ అమావాస్య రోజులు కూడా. ఈ పితృపక్షంలో పెద్దవాళ్లకు నైవేద్యం పెట్టి మనం బతుకమ్మను పేర్చి గౌరమ్మకు నైవేద్యం పెడతాం. ఒక రకంగా ఎంగిలి పడ్డాక బతుకమ్మను
1: పేర్చుకుంటాం,
0: పెద్ద వాళ్ళకి నైవేద్యం ఇస్తాం పిత్రమావాస్య కాబట్టి, ఆ తర్వాత బతుకమ్మను పేర్చుకొని గౌరమ్మను పెట్టుకుని ఈమె నైవేద్యాలు ఈమె ప్రత్యేకంగా పెడతాం.
1: ఓకే,
0: ఒక రకంగా ఇది ఎంగిలి పడ్డాక చేస్తున్నాం కాబట్టి
1: ఎంగిలి పూల బతుకమ్మ అని వచ్చింది.
0: మరొక రకంగా ఏంటంటే ఇదే ప్రారంభం కాబట్టి ముందు ఒక వారం రోజుల ముందు కూడా రకరకాల పూలను జమ చేసుకుంటాము, అవి వాడు పట్టకుండా అలా నీళ్లతో తడుపుతూ నోటితో ఊదుతూ పరిమళాన్ని ఎంగిలి పూల బతుకమ్మగా కూడా చెప్పుకుంటాం.
1: అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు యూనో మనం ఈ బతుకమ్మ జరిగే సందర్భాల్లో వాడలు తిరుగుతూ చెట్ల వైపు వెళుతూ దొరికిన ప్రతి పువ్వుని ఏరుకొని వచ్చి అందంగా అలంకరించి అమ్మవారికి ఒక రూపాన్ని ఇస్తామని అంటే ప్రకృతిలో పూచే ప్రతి పువ్వు దేవునికి అంకితం అన్నట్టే కదా దీని
0: బట్టి. ఖచ్చితంగా కదా. ఇప్పుడు మట్టి శాశ్వతం, నేను మట్టి గీతం అని దీర్ఘ కవిత రాశాను, అందులో చాలా సందర్భాల్లో చెప్పాను అంటే మట్టి సృజన, మట్టి ప్రాణం, మట్టి జీవం, ఈ మట్టిని ఆధారం చేసుకుని పుట్టిన ప్రతి ప్రాణి తిరిగి మట్టికే
1: సొంతం.
0: అలాంటప్పుడు మట్టి పరిమళాలను అందుకున్న పువ్వును దేవతగా చేసి తిరిగి ప్రకృతిలో చెరువులో సాగనంపై ఒక గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగ ఇచ్చింది.
1: ఇక్కడ మీరు అంటున్నట్టు దీన్ని కంటిన్యూ చేద్దాము, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉందండి. సో గైజ్ మీరు మాత్రం మిస్ కాకుండా వింటూ ఉండండి మన బతుకమ్మ పండుగ విశిష్టత గురించి. ఎంత అద్భుతంగా మాటల్ని పాటల్ని జోడించి వివరిస్తున్నారో బండారు సుజాత శేఖర్ గారు. సో వింటూ ఉండండి, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం.
2: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
3: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
2: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
3: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
2: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
3: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
2: మీ అనుభూతిని
3: మీ మాటల్లో
2: మా శ్రోతలతో పంచుకోండి.
3: మీ పేరు మొబైల్ నంబర్ వివరాలను
2: readwithrainbow2026@gmail.com కు పంపండి.
3: మీ రీడింగ్ జర్నీ
2: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
3: రెయిన్బోతో పంచుకోండి.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: రీడ్ విత్ రెయిన్బో.

0: ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట సిల కల్లార, పాట సిల కల్లార, కలికి సిల కల్లార, కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు, తీరుద్ద ఆశలు తారు గోరంటలు, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే
1: గౌరమ్మ,
0: ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ.
1: సూపర్ అండి, బా ఏమన్నా వాడుతున్నారా మీరు. నిజంగా మీలో గాయనిని, ఇప్పటి వరకు కవయిత్రిని, ఇంకా రకరకాల పరిచయాలు మీతో మేము వింటున్నాము. అయితే మీరు ఇప్పుడు పాడుతున్న పాటలో పూల గురించి చెప్తున్నారు. ఇప్పుడు తంగేడు, గునుగు, బంతి, చామంతి ఇటువంటి పూలనే ఎందుకు వాడతారు? వాటికి ఏమైనా ఔషధ గుణాలు ఉంటాయా? అయితే అంతా అయిపోయిన తర్వాత రాత్రి నిద్రపుచ్చేటప్పుడు తీసుకెళ్లి అమ్మవారిని నదిలో ఎందుకు వేసేస్తారు, నీళ్ళలో ఎందుకు వేస్తారు? మళ్ళీ ఆ నీళ్ళు కలుషితం అయిపోవా? దానివల్ల ఏమన్నా మనకు ఉపయోగం ఉంటుందా?
0: కలుషితం అయిపోతే అనుకుంటే మన పెద్దలు ఆచారాలు పెట్టేవాళ్ళు
1: కరెక్ట్.
0: ఎక్కడైతే కాపాడుతాను సమాజాన్ని, నా నెక్స్ట్ తరాన్ని నేను కాపాడుకుంటాను అనే ఆలోచన ఉన్నదే సాధారణంగా చాలా ఆచారాలుగా మారాయి.
1: పండగలన్నిటికీ విశిష్టంగా ఏదో ఇటువంటి అద్భుతమైన ఉపయోగం ఉండే ఉంటుంది.
0: తప్పకుండా ఉన్నాయి. ఎక్కడైనా ఒక తరం పాటిస్తూ మరొక తరాన్ని అదే విధంగా అందించుకుంటూ పోతే మరొక తరానికి అది ఆచారం అవుతుంది. ఈ ఆచారాలలో చాలా వరకు 90% సమాజానికి ఉపయోగపడేవి ఉన్నాయి. ఏదైనా మితి మీరితే మూఢాచారం అవుతుంది, అది పక్కన పెట్టాలి.
1: ఓకే ఓకే, రైట్ రైట్. ఆచారం మూఢాచారంగా ఎలా పరిణితి చెందిందో చెప్పారు మీరు ఇప్పుడు
0: కదా.
1: అవును,
0: ఏదైనా సరే మనం ఒక టెక్నాలజీని కొంత వాడుకోవాలి అనుకుంటే మొత్తం వాడితే మునిగిపోతాం కదా.
1: నిజం,
0: అందుకే ఒక తరం అందించిన మంచిని గమనించుకుంటూ పోవాలి. ఇక్కడ మీరు చాలా పెద్ద ప్రశ్నే వేశారు. ఇక్కడ నేను అన్నాను చూడండి, తంగేడు, గునుగు,
1: బంతి, చామంతి,
0: బంతి, వీటన్నింటిలో కూడా మొట్టమొదటమై ఉన్నది పరిమళ గుణం.
1: అచ్చా,
0: పరిమళాలు, గులాబీ పరిమళాలు, చామంతి పరిమళాలు, వీటన్నింటి పరిమళాలలో నీటిని శుద్ధి చేయడమే కాకుండా ప్రకృతిని కూడా పరవశింపచేసే గుణం ఉంది. అందుకే ప్రకృతిలో దొరుకుతున్న వీటిని మనం బతుకమ్మగా పేర్చి ఆ తర్వాత నీటికి అందిస్తున్నాం.
1: అచ్చా,
0: తంగేడు గురించి చూద్దాం. పచ్చ పచ్చగా నవ్వుతుంటది, పాట వెంట బహు చక్కగుంటది. పచ్చ పచ్చగా
1: నవ్వుతుంటది,
0: పాట వెంట
1: బహు చక్కగుంటది.
0: తెలంగాణ తల్లికి శివ పువ్వునంటది, బతుకమ్మ ఒడిలో నవ్వులలాడుతది. తంగేడు పువ్వు, తంగేడు పువ్వు, తల్లి పువ్వురా, తరతరాల మన చరిత చూడరా. ఏ పంటకైనా సాగు వేయాలి, సాగు చెయ్యాలి, విత్తనం వేయాలి, మొలకలు చూడాలి, కానీ తంగేడు, ఈ గునుగు, తర్వాత గుమ్మడి, కాకర ఇట్లాంటి పూలకి ఎలాంటి సాగు
1: వేయనక్కర్లేదు.
0: మట్టిని ఆధారం చేసుకొని ఎక్కడో ఒక చినుకు పాడితే అది నేల నుండి గ్రహించుకొని విరపుస్తాయి.
1: మేడం, అది ఈ సీజన్ లోనే వస్తాయా లేకపోతే సంవత్సరం పొడవునా కనిపిస్తూ ఉంటాయా?
0: పచ్చ తంగేడు, ఎర్ర తంగేడు, ఇవి ఒరిజినల్ తంగేళ్ళు. ఈ సీజన్ లోనే ఇక ఈ 3-4 నెలలు ఎక్కువగా కనిపిస్తాయి.
1: అచ్చా,
0: బాగా గుత్తులు గుత్తులుగా. అయితే పసుపు సంకేతం పసుపు తంగేళ్ళలో ఉంది.
1: అచ్చా,
0: ఎర్ర సంకేతం ఎరుపు తంగేళ్ళలో ఉంది. పసుపు కుంకుమల సౌభాగ్యం, సౌభాగ్యమే గౌరీ.
1: ఓహో, ఈ తంగేడు దానికి అన్నమాట ప్రసిద్ధి.
0: గుమ్మడి పువ్వు,

0: గుమ్మడి కూడా సృష్టికి ప్రతీక. మనము ఆ గుమ్మడి పువ్వును, గుమ్మడి ఆకులను, గుమ్మడి ఆకులను వీటన్నిటిని కూడా బతుకమ్మలో వాడుకుంటాం.
1: అంటే కింద పేర్చేటప్పుడు ముందు గుమ్మడాకులు వేస్తారు కదా?
0: ఆ పేర్చేటప్పుడు అనే చోట నేను ఒక ముచ్చట చెప్తాను,
1: చెప్పండి.
0: శ్రీ చక్ర రూపమై వియాలో విసిల్లి నది వియాలో, బతుకమ్మ బతుకమ్మ వియాలో, బంగారు బతుకమ్మ వియాలో, పండు తెలుకలు చేటి వియాలో, శ్రీ చక్ర రూపము వియాలో, పామరుల ఇంటిలో వియాలో, బతుకమ్మ వియాలో. ఇది నా పరిశోధన సమయంలో కొన్ని గ్రంథాలను కొంతమందిని పలకరించి పండితులతో కూడా తెలిసి మాట్లాడి అది వేసే విధానాన్ని బట్టి నేను నా దాంట్లో ప్రూవ్ చేసుకున్నాను. బతుకమ్మ శ్రీచక్ర రూపము అని.
1: ఓహో, శ్రీచక్రం లాగా వేస్తారు ప్రథమంగా?
0: వేయరు, పూర్తి రూపం అయ్యే వరకు శ్రీచక్రం అవుతుందా?
1: అచ్చా, పూర్తి రూపం అయిన తర్వాత శ్రీచక్రం అవుతుందా? ఓకే.
0: మనము వెదురు లేదా ఇత్తడి, వెండి ఎవరి స్థాయి వాళ్ళ ఆ తాంబాలంలో అష్టదళ పద్మం వేస్తాం.
1: ఓహో,
0: అష్టదళ పద్మం వేశాక అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమ వేసి ఏ దేవినైనా స్థాపిస్తాం. బతుకమ్మ పేర్చడంలో కూడా మొట్టమొదట పీటను మంచిగా శుద్ధిగా చేసి ముగ్గు పెట్టి దానిపైన వెదురు సిద్ధిలో అష్టదళ పద్మాన్ని వేసి గుమ్మడాకులు కానీ బీరాకులు కానీ పెద్ద పెద్ద ఆకులు వేసి వాటిపైన చిరికేసి నాకు అంటాం, లైట్ వెయిట్ ఉండాలి.
1: అచ్చా,
0: బతుకమ్మ పేర్వడంలో ఎప్పుడు మునిగిపోయి ఆకులు పెట్టాం, ముదురు పెట్టాం, చక్కగా లేతగా, అందుకే పూలు తేలికగా ఆ శిల్పికి ఆ ఆకు కూడా చాలా తేలికగా ఉంది.
1: అచ్చా, తేలిగ్గా ఉండడం వల్ల తేలుతుంది, బరువు ఎంత పెట్టేస్తే మొత్తం మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అబ్బా, ఇంత ఆలోచించి చేయాలన్నమాట ఇదంతా.
0: ఎందుకండి, తంగేడి పువ్వు ఒక మూడు నాలుగు బస్తాలు తెచ్చేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు. ఒక నలుగురం కూర్చునే వాళ్ళని తెల్లవారుజామున కూర్చుంటే ఇట్లా మడిచేటప్పుడు కాయంతా పక్క కనేస్తా, ఆ కాయ ఉంటే బతుకమ్మ
1: మునిగిపోతుంది బరువుకి. ఓకే,
0: తప్పకుండా. అట్లా ఆకులు మాత్రమే, వాటన్నింటినీ మనం ఇలా గుండ్రంగా పేరుస్తూ పేరుస్తూ పేరుస్తూ త్రికోణంలోకి
1: పైకి తీసుకొస్తాము.
0: త్రికోణం అంటే సృష్టి.
1: అచ్చా, త్రికోణం అంటే సృష్టి. నేను ఏదో ట్రయాంగిల్ కి వెళ్ళాను.
0: సృష్టి సంకేతం అమ్మ రూపం. ఇది నీరు మట్టి సఫలతకు రూపంగా బతుకమ్మ శ్రీచక్ర రూపంగా పండితులింటికి చేరింది.
1: అచ్చా, ఇది అనమాట దాని వెనకాల ఉన్న కథ. మేడం, ఇక్కడ ఇన్ని రకాల పూలతోని పూజిస్తున్నాం కదా అమ్మవారిని, ఇన్ని రకాల పూలతో పేర్చి అందంగా త్రికోణ ఆకారంలో సృష్టించి పెట్టుకుంటున్నాం మనం. సో ఈ పూలకి పనికిరాని పువ్వు ఏదైనా ఉంటుందా? ఈ పువ్వు పెట్టకూడదు ఈ పూజకి అలాంటిది ఏదైనా ఉంటుందా?
0: సృష్టిలో పుట్టిన కోట్ల జీవులు ఉన్నాయి కదా, ఏ జీవైనా పనికిరాని ఉందా?
1: అస్సలు కాదు.
0: అయితే బాగా ఖరీదైన వాడు ఖరీదైన కారులో తిరుగుతాడు, నేనే గట్టిగా ఉన్నా అనుకున్న వాడు కాళ్ళలో కాళ్ళతో తిరుగుతాడు.
1: అచ్చా,
0: ఎవరు గొప్ప?
1: కరెక్ట్,
0: సహజత్వం.
1: సహజత్వమే గొప్ప ఎక్కడైనా.
0: బతుకమ్మ సహజత్వానికే కాదు గొప్ప సందేశం అండి. నేను కవయిత్రిగా ఈ సందేశాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళాను. దొంతర్లలో ప్రతి పువ్వు అమిరిపోతుంది, ప్రతి పువ్వు అమురుతుంది, కానీ తంగేడు గునుగు ఒక బలంగా నిలబడతాయి.
1: అచ్చా, పునాది లాగా ఉంటాయన్నమాట. అచ్చా, అంటే కింద పేర్చాల్సింది. అదే, వీటిని ఎట్లా పేరుస్తారు? నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. అంటే ఒక ఈ రకం పూలను ఇక్కడ వేయాలి, తర్వాత తరంలో ఇది వేయాలి,
0: లేయర్స్ లో. సూత్రం కాదు, మన ఓపిక, మన యొక్క సహనం.
1: అచ్చా,
0: ఎంత ఒడుపుగా చేసామంటాం చూడండి, ఆ ఒడుపుకే ఇది ప్రతీక. కాకపోతే తంగేడు పువ్వుతో మొదలెడతాం, ఆ తర్వాత కొన్ని చోట్ల గునుగు పువ్వుతో మొదలెడతాం, వీటి తర్వాత మనము ముత్యాల పువ్వు అని తెల్లది దొరుకుతుంది, భలే బాగుంటుంది.
1: ముత్యాల పువ్వు
0: సోంపు అని కూడా అంటారు, తెల్లగా భలేగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మరత ఒక్కొక్క కొమ్మ కొమ్మని ఇలా విరిచి విరిచి విరిచి ఆ పువ్వుకున్న దాన్ని కాడలుగా కట్టి రంగురంగుల రంగులు వేస్తాం.
1: అచ్చా,
0: ఇప్పుడు కొంచెం మనం రంగురంగుల చామంతులు చూస్తున్నాం, కానీ అప్పుడు రంగురంగుల సోంపు రంగులతోనే పెట్టేవాళ్ళు. అవన్నీ తర్వాతనే బంతి, చామంతి, రాను రాను గులాబీ, వీటన్నింటికి కూడా స్థానం మిగిలింది. కారణం ఏంటంటే ఇవి తగ్గడం. అయితే సమాజంలో ప్రతి ఒక్కరూ సమతాభావంతో నిలబడాలనేవే ఈ తొంతర్ల పరమార్థం.
1: అచ్చా, సో ఇది అంత ఎంత ఎత్తుకైనా నిలబడాలని అంటే మనం కింద వేసిన బేస్ అన్నది చాలా ఇంపార్టెంట్.
0: చాలా గట్టిగా పెట్టేటప్పుడు కూడా మధ్యలో పొట్ట పెడతాం, ఇట్లా పువ్వు పెట్టుకుంటూ పరిగెత్తాం, ఒక చుట్టూ ఇలా పేర్వగానే దాంట్లో మధ్యలో పొట్టలాగా మళ్ళీ ఆకును ఒత్తుతుంటాం.
1: అచ్చా, ఓకే.

0: దన్నుకి
1: దన్నుకి మధ్యలో అది గట్టిగా ఉండి ఈ కాలలు ఏవి జరగకుండా పువ్వు జరగకుండా చూస్తుంది. మళ్ళీ ఒక వరుస పేర్చి మళ్ళీ ఆకులతో నింపుతాం. ఇలా మనము 9, 11, 13 ఏడు కాకుండా చూసుకుంటాము.
0: అచ్చా ఏడు ఉండకూడదా?
1: ఏడు కాకుండా
0: చూసుకుంటాం.
1: ఏదైనా 9 సంఖ్య అనేది అన్నింటికి ప్రతీక కదా. ఇది బతుకమ్మ పండుగ ఎంత విశిష్టం అంటే 9 సంఖ్యను 9 నెలల గర్భాన్ని కూడా తన పాటల్లో చూపిస్తాడు.
0: అచ్చా 9 నెలల గర్భము 9 అన్నదానికి అచ్చా మంచి లింక్ ఉంది అది. సో మనం ఇంకా ఈ బతుకమ్మ పాటల్లో ఉన్న ఈ సాహిత్య సౌందర్యం గురించి కూడా తెలుసుకోవాలి. బతుకమ్మ పేర్చడంలో ఉన్న కళా ఓపిక గురించి కూడా మీరు మంచి మంచి విషయాలని చెప్పారు. 9:30 మనకు ఒక చిన్న స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ మీరంతా వింటూ ఉండండి. మనం తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలు, కవయిత్రి, గాయని, సామాజిక కార్యకర్త డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఒక 5 నిమిషాల గ్యాప్లో మళ్ళీ మనం కలబోతున్నాము. బతుకమ్మ పండుగ విశిష్టతను ఇంకా మనకి తెలుసుకోవాలి అన్న విషయాలన్నింటినీ, అంటే మీకు తెలియని విషయాలన్నీ తెలుసుకోవాలన్న విషయాలన్నీ తెలియజెప్పేందుకు పరిశోధకురాలే నడిచి వచ్చారు మన దగ్గరికి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మెరుగైన వినికిడితో ఆత్మ విశ్వాసం మీ సొంతం. ఈ అంశం మీద డాక్టర్ మనుశృతి గారు ఒక చిన్న సందేశాన్ని ఇస్తారు, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9.
1: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామ నీకు ఇవన్నీ?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశృతి గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశృతి, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108. ఈ రోజు హియరింగ్ లాస్ ఎందుకు, ఎన్ని రకాలు అన్న అంశం గురించి తెలుసుకుందాం. డాక్టర్ మనుశృతి గారు, అసలు హియరింగ్ లాస్ ఎందుకు జరుగుతుంది, వినికిడి కోల్పోవడానికి కారణాలేంటి, ఎన్ని రకాల హియరింగ్ లాస్ సమస్యలు ఉంటాయి?
4: సో వినికిడి ప్రాబ్లమ్స్ బేసిక్ గా మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటైతే మన ఇయర్ కెనాల్ లో, ఇయర్ డ్రమ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే హియరింగ్ లాస్ రావడం, దాన్ని కండక్టివ్ లాస్ అంటాం. ఇంకా మన హియరింగ్ నర్వ్ ఏమైనా డామేజ్ అయితే అది నర్వ్ డెఫ్నెస్ అంటాం. సో ఈ రెండు రకాల హియరింగ్ లాస్ మెయింటైన్ ఉంటాయి.
3: డాక్టర్ మనుశృతి గారు, ఏ వయసులో వినికిడికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది?
5: కొంతమంది పిల్లలకి బై బర్త్ హియరింగ్ లాస్ కూడా ఉండొచ్చు, అండ్ కొన్ని ఇయర్ డిజీజెస్ వల్ల లైక్ ఇయర్ డిశ్చార్జ్ రావడం, ఇయర్ డ్రమ్ లో ఏమైనా పర్ఫరేషన్ ఉండడం, దానివల్ల కూడా హియరింగ్ లాస్ ఉండొచ్చు.
3: సార్, పిల్లల్లో కూడా వినికిడికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు అన్నారు కదా, మరి 5 నుంచి 10 సంవత్సరాల వయసు పిల్లల్లో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది?
5: సో ఈ ఏజ్ గ్రూప్ లో, చిల్డ్రన్ లో 5 to 10 ఇయర్స్ లో మెయిన్లీ వాళ్ళకి రిపీటెడ్ గా జలుబు కావడం, అలర్జీస్ అవడం వల్ల ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోయి ఒటైటిస్ మీడియా అంటాం, దాని వల్ల వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ పిల్లలు యూజువల్ గా తొందరగా కంప్లైంట్ కూడా చేయరు, ఓన్లీ వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, లేదంటే టీచర్ కంప్లైంట్ చేస్తే వీళ్ళు సరిగ్గా వినట్లేదు క్లాస్ లో, అప్పుడు ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే పిల్లలకి హియరింగ్ టెస్ట్ చేపించి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటారు.
3: మీరు చెవు వెనకాల ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతుంది అన్నారు కదా, దీనివల్ల హియరింగ్ లాస్ తో పాటు ఇతర సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
5: సో ఇయర్ కి, నోస్ కి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది, యూస్టేషియన్ ట్యూబ్ అంటాం. సో జలుబు గిట్ట ఎక్కువ కావడం, అడినాయిడ్స్ ఉండడం, దీనివల్ల ఇయర్ డ్రమ్ వెనక ఫ్లూయిడ్ కలెక్ట్ అయిపోయి ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ ఎక్కువ అయితే ఇయర్ పెయిన్ రావచ్చు, అండ్ ఇంకా ప్రెషర్ ఎక్కువ అయితే ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోయి పర్ఫరేషన్ రావడం ఛాన్స్ ఉంటుంది.
3: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశృతి గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశృతి, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
6: చిన్నప్పుడు సరిగ్గా మాట్లాడలేని పిల్లలు, అలాగే భాషని గ్రాస్ప్ చేయలేని పిల్లలకి వినికిడి సమస్య ఉందేమో అని అంటూ ఉంటారు, ఇది నిజమేనా? ఎటువంటి ప్రభావం ఉంటుంది ఒకవేళ గనక వినికిడి సమస్య ఉంటే?
5: సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకి సరిగా వినపడ

0: పోవడం వల్ల కరెక్ట్గా స్పీచ్ అక్వైర్ కాదు. కొంతమంది పిల్లలకి అసలే స్పీచ్ రాకపోవచ్చు, కొంతమంది పిల్లలకి స్పీచ్ క్లారిటీ ఉండకపోవచ్చు. సో హియరింగ్ లాస్ తక్కువ ఉందా లేదంటే కంప్లీట్ డెఫినెస్ ఉందా దాన్ని బట్టి స్పీచ్ ఎఫెక్ట్ కావచ్చు. ఇటువంటి పిల్లలకి మనం ఇమీడియట్ గా హియరింగ్ టెస్ట్ చేపియాలి.
1: అంటే చిన్న వయసులోనే ఈ సమస్య ఉంటుంది కాబట్టి చదువు, కమ్యూనికేషన్, అలాగే సోషల్ లివింగ్ కి కూడా దీని ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా?
0: యా, సో ఓవరాల్ గా వాళ్ళ ఎడ్యుకేషన్ గానీ వాళ్ళ సోషల్ లైఫ్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి. అండ్ పిల్లలకి ఒక ఏజ్ అయిపోయినాక అంటే 5-6 ఇయర్స్ క్రాస్ అయినాక హియరింగ్ ఇంటర్వెన్షన్ చేసినా కూడా వాళ్ళ స్పీచ్ ని మనం చేంజ్ చేయలేము, ఎందుకంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటాం, న్యూరో ప్లాస్టిసిటీ. సో అదంతా అప్పటికి ఆల్రెడీ స్లో అయిపోతుంది. సో మళ్ళీ కొత్త వాళ్ళకి లాంగ్వేజ్ చేంజ్ చేయడం, ప్రొనౌన్సియేషన్ చేంజ్ చేయడం కష్టమవుతుంది.
1: కొంత మైల్ స్టోన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉండేటట్టుగా కనిపిస్తోంది సార్. మరి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి?
0: సో మెయిన్ రెడ్ ఫ్లాగ్స్ ఏమంటే, ఒకవేళ మీ పిల్లలు 6 మంత్స్ కి ఏమి సౌండ్ చేస్తలేరు, కూయింగ్ చేస్తలేరు, 9 మంత్స్ కి, 1 ఇయర్ కి వాళ్ళు వర్డ్స్ ఏం మాట్లాడతలేరు అంటే అది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్, అంటే హియరింగ్ లాస్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ ఒక 2-3 ఇయర్స్ లో పిల్లలు సెంటెన్సెస్ కరెక్ట్ గా ఫామ్ చేస్తలేరు, ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్ గా లేవు, లేదంటే ఇనీషియల్ గా పిల్లలు కరెక్ట్ గా మాట్లాడుతుండే బట్ ఇప్పుడు స్లోగా వాళ్ళ స్పీచ్ ఇంప్రూవ్మెంట్ కాకుండా ఇంకా డిటరేట్ రిగ్రెషన్ అంటాం దాన్ని. సో ఇటువంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా మీ పీడియాట్రిషియన్ గానీ ఏంటి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి.
1: డాక్టర్ గారు, హియరింగ్ ఎయిడ్స్ లేదా కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎప్పుడు అవసరం అవుతాయి?
0: సో హియరింగ్ ఎయిడ్స్ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్స్, ఈ రెండు డివైసెస్ మనకి హియరింగ్ కి హెల్ప్ చేయడానికి. హియరింగ్ ఎయిడ్స్ ఏమో సింపుల్ డివైస్, మైక్రోఫోన్ స్పీకర్ ఉంటుంది, సౌండ్ ని యాంప్లిఫై చేసి మనకి డెలివర్ చేస్తుంది ఇయర్ లో. కానీ ఒకవేళ నర్వ్ వీక్నెస్ చాలా సివియర్ లాస్ ఉందంటే అప్పుడు ఈ యాంప్లిఫికేషన్ పనిచేయదు అండ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది. అది మనం సర్జరీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్స్ పెట్టి చేస్తాం.
1: థాంక్స్ డాక్టర్ గారు. ఇంతవరకు మీరు విన్నారు ప్రముఖ ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ENT మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: అదండి, మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం అనే అద్భుతమైన విషయాన్ని గురించి డాక్టర్ మనుశ్రుతి గారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి రెయిన్బో FM 101.9.

0: FM Rainbow
1: 101.9. వెల్కమ్ బ్యాక్ మీ అందరికీ. మళ్ళీ మనం ఈ ప్రత్యేక బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనతో పాటు బండారు సుజాత శేఖర్ గారు, డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి చెప్తున్నారు. మనం ఇంతకుముందు మేడం, ఇంతకుముందు నేను అడిగింది ఏంటంటే బతుకమ్మ పాటల్లో సాహిత్యానికి ఉండే సౌందర్యం గురించి చెప్పండి. మీకు గుర్తున్న ఒక పల్లవి మాతో పంచుకుంటే ఇంకా మంచిది. మీకు అడగాల ఈ మాట. మీరు పాటల మూటలాగా ఉన్నారు, మీరు మాట్లాడడం మానేసి పాటలు పాడేటట్టున్నారు. అల్లుకుంటుంది దానికి అదే. అచ్చా, అల్లండి అటువంటి ఒక అద్భుతమైన బతుకమ్మ పాటని. ఈ సాహిత్యం వెనకాల ఏంటి రీజన్? అంతా మీరు చెప్తున్నది ఒక కథలాగా, అవన్నీ మనం పల్లెల్లో మాట్లాడుకుంటున్నాం రోజు యూజ్ చేసే వాడుక భాషలాగా, ఎంత ఆత్మీయమైన పలకరింపులాగా అనిపిస్తుంది నాకు ఆ పాటల్లో ఉన్న పదాలైతే.
2: మీరు మొదట్లో ఒక ప్రశ్న అడిగారు మేడం, మీరు బతుకమ్మ పాట మీదనే పరిశోధన చేయాలని
1: ఎందుకు అనిపించింది? అవును, అది ఇంకా సమాధానం రాలేదు. ఇప్పుడు
2: మీరే చెప్పారు ఆ పాటల్లో ఉన్న సాహిత్య సౌందర్యం, ఆటలో ఉన్న సమిష్టి కదలిక.
1: ఎందుకు అలా చుట్టూ తిరుగుతారు, ఎందుకు చప్పట్లు కొడతారు?
2: భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కదా.
1: అచ్చా,
2: ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే వినాయకుడు మన తల్లిదండ్రులను ఒప్పించాడు. అలా చుట్టూ తిరుగుతున్న భూమికి సంకేతం అనుకుందాం. చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణం, గౌరీమాతకు ప్రదక్షిణం. ఒక చక్రంలో తిరగడం అనేది ఖచ్చితంగా ఒక శారీరకంగా ఒక సౌందర్యాన్ని ఇస్తుంది, శారీరకంగా ఒక వ్యాయామం.
1: సెంట్రిఫ్యూగల్ సెంట్రిపిటల్ ఫోర్సెస్ అనేవి అంటారు. సో ఆపోజిట్ ఫోర్సెస్ వర్కౌట్ అయ్యి మనం అదే సర్కిల్ లో తిరుగుతూ ఉంటాం.
2: అందువల్లనే మీరు చూడండి ఎంత పెద్ద పాట అయినా, కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి
1: ఉయ్యాలో,
2: కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కలవాలో పొసి ఉయ్యాలో అంతే.

0: ఎంత సౌంది అంటే, ఇప్పుడు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారా? ఇది చెల్లెకి, అన్న చెల్లెలు మాట్లాడుకుంటున్నారు. చెల్లె ఏదో బాధపడుతుందని
1: కానీ ఆమె అనురాగంతో కూడా కళ్ళనీళ్ళు తీయవచ్చు, ఆడళ్ళున్నా తీయవచ్చు, ఏదన్నా కానీ తన చెల్లె కళ్ళనీళ్ళు పెట్టగానే పామ్మైన వెళ్దాంపా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. కానీ ఈ పాటలో ఒకటి ఉంటుందండి, మెట్టినింటిలో ఉన్న ఉమ్మడి కుటుంబం ఒక రకంగా బాధగా అంతమందిని అడిగి గాని తన పుట్టింటికి వెళ్ళలేకపోతుందా అని అనిపిస్తుంది. మరొక వైపు భర్త నిలబడతాడు, అమ్మ నువ్వు వెళ్ళిరా అని చెప్తాడు. అంటే ఈ పాట జీవన సౌందర్యం,
0: నిజం
1: జీవితం నుంచి పుట్టిన పాటలే ఎన్నో బతుకమ్మ పాటలే. మనము అంటే ఈ బతుకమ్మ పాటల్లో ఉన్న సహజ సౌందర్యమే నన్ను పాటల వైపు కదిలించింది.
0: ఓకే,
1: చిన్నప్పటి నుండి ఒక పాట పాడేవాళ్ళం, మా అమ్మ పాడుతూ ఉండేది. ఇది మళ్ళీ ఎక్కడ ఎక్కువ చోట్ల వినిపించలేదు.
0: అచ్చా,
1: కమలావతి దేవి పాట.
0: ఓకే,
1: ఆంధ్రదేశము నావియాలో, ఆ పట్టణము నావియాలో, సత్యకేతురాజు వియాలో, సత్యవంతుడమ్మ వియాలో, అతనికి ఒక బిడ్డ.

0: ఈ 6-8 వాక్యాలలో ఎంత గొప్ప పండితులు ఉన్నారు ఒకసారి
1: అది
0: చూడండి.
1: నిజం నిజం.
0: సూర్యచంద్రుల బోలువియాలో సుక్కల్లు బోలువియాలో సూర్యచంద్రుల బోలువియాలో
1: అబ్బా
0: సూపురేఖలు. ఆ పుట్టిన బిడ్డకు సూర్యుడు చంద్రుడు అంత సౌందర్యం ఉంది అంటే ఆమె అంత ముద్దుగా ఉందని చెప్పడానికి ఏ ఛందస్సు వాడాము, ఏ అలంకారం వాడాము ఆ గ్రామీణ స్త్రీకి తెలియదు.
1: అదే
0: కానీ అంతకన్నా గొప్ప అయిన పాండిత్యం ఈ
1: సాహిత్యంలో ఉండే అద్భుతం, పదాల్లో ఉండే పటుత్వం, ఇవన్నీ కలిసి మనం ఒక బతుకమ్మని ఎంత అద్భుతంగా పేరుస్తామో ఆ పాటల్లో పదాలతో పేర్చి పాటను కూడా బతుకమ్మ చేసిన మీ బతుకు ధన్యం. ఇది కంటిన్యూ చేద్దాం మేడం, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది. వింటూ ఉండండి బాస్, ఇది మనం బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం. బతుకమ్మ విశిష్టత గురించి డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు మాట్లాడుతున్నారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్టే ట్యూన్డ్ ఇన్ ట్విన్ సిటీస్ రెయిన్బో ఎఫ్ఎం 101.9.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: FM Rainbow 101.9.
1: ఈ బతుకమ్మ పాటలో ఉన్న సాహిత్యం మీ ఒంటికి ఎలా పట్టింది? మీకు బతుకమ్మతో ఉన్న అనుబంధం ఎప్పటిదో అనుకుంటారు?
2: అది ఎప్పటి నుండో ఉందండి. అమ్మ రూపంలో కొంత నాకు స్పందన, ఆ తర్వాత నాకు క్రియేటివిటీ అనేది రావడం, ప్రతి మాటను ప్రతి పాటను అమ్మ నాతో పలికిస్తూ ఉంటుంది. అమ్మ
1: అంటే ఈ దసరా వచ్చిందని అంటే మీరు కూడా బతుకమ్మలో ఒక పువ్వుగా మారిపోయి మొత్తం అంతా పరిమళాలు విదజల్లుతూ ఉంటారు అనుకుంటా.
2: పువ్వుగా ఒక నుడువుగా మాత్రం మారుతా తప్పకుండా. చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను కుటుంబాన్ని, కార్యక్రమాలని. ఇప్పుడు కాదు, చిన్ననాటి నుండి కూడా నేను బతుకమ్మ ఉద్యమంలోకి పిహెచ్డికి రాకముందు కూడా అమ్మ పాడితే చుట్టెట్ల చేరేవాళ్ళు. నేను పెరిగాక కనీసం 300 మంది నా గొంతుతో ఆడేవాళ్ళు.
1: అచ్చా,
2: ఏం మైక్ లేకు,
1: ఏ మైక్ లేకుండా. అచ్చా, అయితే మీరు ఈ ఈ ప్రత్యేకమైన పండుగకు మనం

0: ప్రతిరోజు అయిపోయిన తర్వాత అంటే నిద్రపుచ్చే ముందు మనం ప్రసాదం పంచుకోవటం అన్నది ఒకటి ఉంటుంది. దాంట్లో నా సద్దులు సత్తుపిండి తయారు చేసి రకరకాల పిండిలు తయారు చేసి ఇచ్చే ప్రసాదం కోసం, మేము చిన్నప్పుడైతే ఆ ప్రసాదం కోసం అక్కడ వెయిట్ చేసేవాళ్ళం.
1: సత్తుపిండి
0: ఆ
1: ప్రసాదం
0: ప్రసాదానికి ఉన్న మహాత్మ్యం ఏంటి చెప్పండి మేడం?
1: బతుకమ్మ పండుగ వేళ 9 రోజులు కూడా 9 ప్రత్యేక నైవేద్యాలు ఉన్నాయి.
0: అది
1: అవన్నీ కూడా మన చుట్టూ మనం పండించిన పంట నుండివే. సత్తుపిండి అన్నారు, తర్వాత మాలీదలు, మొక్కజొన్న, తర్వాత సజ్జలు, జొన్నలతో చేసే మాలీద ముద్దలు, సత్తుపిండి, బియ్యం పిండి, శనగపప్పు, బెల్లంతో కలిసి చేసే సత్తుపిండి, కొన్ని చోట్ల మొక్కజొన్న పిండితో చేసే సత్తుపిండి, నువ్వుల లడ్డూలు, నువ్వుల గరిజలు, ఇవన్నీ కూడా ఈ పండుగ వేళ మనకు ప్రకృతి ఒక రకమైన తేమతో ఉంటుంది కదా, వాటి నుంచి శరీర పటుత్వాన్ని పెంచడానికి ఉపయోగపడేవి.
0: అచ్చా ఓకే.
1: కేవలం నైవేద్యాలే కావు, మన ఆరోగ్యానికి సూత్రాలు కూడా.
0: అచ్చా, అంటే 9 రోజులు 9 రకాల ఆరోగ్య సూత్రాలని, ఆరోగ్యాన్ని పాటించే పదార్థాలని తినమని చెప్పింది బతుకమ్మ. అవి తింటూ బతుకమ్మ చెబుతోంది బతుకమ్మ. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ మేడం. సో ఇది మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9లో గెస్ట్ షోలో మనతో పాటు బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి తమ అద్భుతమైన అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు. వింటూ ఉండండి.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: FM Rainbow 101.9.
1: ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి రైన్బో ఎఫ్ఎం 101.9. మనతో పాటు ఉన్నారు డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు. బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి చెప్పుకుంటున్నారు. మేడం, ఈ పండుగ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమై ఉంటాయి? అంటే ప్రతి పండుగ మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. మీరు పండుగ ఎలా, ఈ బతుకమ్మ ఎలా పుట్టిందో చెప్పారు, ఈ బతుకమ్మ పాటల్లో ఉన్న సాహిత్యం గురించి వివరించారు, అది కథల్లాగా ఎలా ఉంటుందో కూడా చెప్పారు. అయితే ఇది మనం నేర్చుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది, అంటే భావి తరాల వాళ్ళకి ఇంత అద్భుతమైన సాంప్రదాయాన్ని వాళ్ళకి అందించాలంటే మనం ఏం చేయాలి?
2: మొట్టమొదట ఏంటి అంటే, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించుకునే శక్తిని మనం పండుగ ద్వారా అందించాలి. పండుగ అనగానే ఎక్కడ ఉన్న వాళ్ళమైనా ఇంటికి చేరు, ఎలా ఆహ్వానిస్తారు? అప్పుడు ఒక చిన్న పాటలు
1: చెప్పండి.
2: అమ్మవారి కడ శ్రీ లక్ష్మీదేవి ఉవియాలో, సృష్టి బతకమ్మ ఎవియాలో. లక్ష్మీదేవి తమ ఇంట పుట్టినట్టుగా ఒక కథలో ఉంది. ఆమెనే చక్రాంకుడనే రాజు విష్ణువు చక్రాంకుడనే రూపంలో వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడని, బతుకు నిలవని బిడ్డలు నిలవాలని అమ్మవారిని కొలిచి పుట్టిన బిడ్డలకు బతుకమ్మ అని పేరు పెట్టుకున్నట్టుగా చూస్తాం. ఆమెను సాహస వనితగా కూడా చూస్తాం, పౌరాణిక దేవతగా కూడా చూస్తాం, కన్యకాంబగా ఆత్మగౌరవాన్ని నిలిపిన వనితగా కూడా చూస్తాం. ఇన్ని రకాల చూస్తున్న అమ్మవారిని దుర్గా రూపంలో స్త్రీలు ఎలా కొలుచుకుంటారంటే, శుక్రవారపు లక్ష్మీ వలలో మా ఇంటికి వస్తే వలలో, సుదతికి తాంబూలం వలలో చేసి నేనిత్తు వలలో, శనివారం

0: వెళ్ళలో. ఇలా ఒక ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఇల్లు తమ ఇంటికే సొంతమై తామే తింటూ తామే బతకకుండా ఒక అతిథిని ఆహ్వానించడానికి రెడీగా ఉండాలి. అలా పూలను ఆహ్వానిస్తూ లక్ష్మిని ఆహ్వానిస్తూ ఈరోజు చేసే ప్రతి వంట తిరిగి ఆడేటప్పుడు 10 మందికి పంచుతాం.
1: ఓకే,
0: మనకు పొందిన ప్రతిదీ మనం సంతోషపడమే కాదు, తిరిగి ప్రకృతికి అందించాలి, 10 మందికి అందించాలనే ఒక ఆధ్యాత్మిక తత్వ భావన ఉంది ఇందులో.
1: ఇది ఇటువంటివన్నీ మనం నేర్చుకోవచ్చు అంటే.

0: అంత లోతుగా మనకి సబ్జెక్ట్ తెలిస్తే గానీ అది అర్థం కాదు.
1: మనం కామన్గా ఏమనుకుంటామంటే చక్కగా తయారవ్వాలి,
0: అంతే.
1: ముద్దుగా తయారవ్వాలి, ఇదొకటి నేర్పింది. కనీసం మనం హిందూ సాంప్రదాయం అంటే ఇంత సౌభాగ్యంగా ఆడపిల్ల ఉండవచ్చు అనేది ఈ పండగ నేర్పుతుంది. వాటితో పాటు ఈ వీటి వెనక ఉన్న పరమార్థాలు కూడా గ్రహించాలి. ముఖ్యంగా నేనేం కోరుతున్నానంటే పరమార్థాన్ని గ్రహించాలి. ఏదో రీల్ కోసమో లేకపోతే 10 మంది కోసమో
0: కాకుండా
1: నిజమైన భావాన్ని గ్రహించాలి, అది ఆచరించాలి. ఆచరిస్తేనే ఆచారం.
0: మేడం, మీరు అంటే ఇన్ని పాటలు ఇన్ని రచనలు ఇవన్నీ చేశారు కదా, మీరు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఈ పండుగ సందర్భంగా. సో మీరు ఏదైనా వెలుగులోకి తీసుకొచ్చిన పాట ఉందా, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ మనం కలుద్దాము. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి 9 FM 101.9.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: 101.9. వెల్కమ్ బ్యాక్. మనం బతుకమ్మ విశిష్టత గురించి మాట్లాడుతున్నాం. మనతో పాటు డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు ఉన్నారు. మేడం, అసలు ఈ బతుకమ్మ విశిష్టత గురించి మనం ఎన్ని కథలు కథలుగా చెప్పుకోవచ్చు, మనకైతే సమయం సరిపోదు. యాక్చువల్గా మీరు మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మాతో పంచడానికి మా దగ్గర అంత సమయం కూడా లేకుండా పోయింది. ఇంకా కంటిన్యూ చేద్దాం ఇలాంటి షోస్. అయితే మేడం, యాక్చువల్గా మీరు ఏదైనా వెలుగులోకి తీసుకొచ్చిన పాట ఏదైనా ఉందా? అంటే దీన్ని బడి పిల్లలకి ఎలా అందించగలిగారు? మీ పరిశోధన వాళ్ళ దాకా ఎలా వెళ్ళింది అన్న దాని గురించి చెప్పండి.
1: చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటే వారసత్వంగా మనం ఆచారంగా అందుకుంటున్న అంశాలు భావితరాలకు అందించగలిగితే చాలు, సంస్కృతి నిలబడుతుంది. నేను వెలుగులోకి తెచ్చిన పాట అమ్మ నుంచి అందిపుచ్చుకున్న పాటగానే చెప్పుకుంటా. ఎన్ని సంవత్సరాలు ప్రపంచమంతా పాడుతుంది ఈ పాట. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మ ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మ ఈ వాడలోన, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ. రాగి బిన్నే తీసుకరమణిని లాక్కుపోతే, రాగి బిన్నే తీసుక రమణిని లాక్కుపోతే, రామచంద్రుడెదురాయనమ్మ ఈ వాడలోన, రామచంద్రుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మ ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుక ముదితాని లాక్కుపోతే, ముత్యాల బిందె తీసుక ముదితాని లాక్కుపోతే, ముత్తు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముత్తు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన. ఇలా సాగుతున్నాయి. నేను కోలాటంలో చెప్పిన తర్వాత నేను ఒక ఉపాధ్యాయుని కూడా, చాలా పిల్లల్లో ఇమిడిపోయి వాళ్ళ కోసం ఆడుతూ పాడుతూ ఎన్నో పాఠ్య పుస్తకాలు.
0: ఇప్పుడైతే ప్రతి చోట వినబడుతూ ఉంటుంది ఈ పాట, ప్రతి చోట.
1: ఈ పాటను 90s లోనే నేను మా స్కూల్ పిల్లలతో, ఇంచుమించు 300 మంది అమ్మాయిలతో అక్కడక్కడ వేపకొల్లలు పట్టుకొని ఆడిస్తూ కోలాటం ఆడి నేను పాడుతూ వాళ్ళతో కోలాటలు
0: వేశాను.
1: ఈ చిత్తు చిత్తుల పాట అలా చేసిన తర్వాత 2007-08 బతుకమ్మ సినిమా వచ్చింది. చాలా గుర్తుంచుకున్న విషయం అండి. ప్రభాకర్ డైరెక్టర్ గారు నా పుస్తకాన్ని విశాలాంధ్రలో కొని నన్ను వెతుక్కుంటూ దేవరకొండకు వచ్చారు. అప్పుడు సెల్ నంబర్ లేకపోవడం, అక్కడ ఆయన ఆ సినిమా కోసం నేచురల్ గా మీరే పాడాలన్నారు. అదే తొలి క్యాసెట్ అయ్యిందండి.
0: ఆ
1: బతుకమ్మ
0: సినిమాలో పాట పాడారు మీరు? బతుకమ్మ పాట
1: క్యాసెట్ పాటలు 6 పాటలు ట్రాక్ మీద పాడారు. ఆ పాటలు నాతో పాడిన అమ్మాయిలు కూడా ఈరోజు గొప్ప జానపద గాయని మనులుగా నిలబడ్డారు. వాళ్ళందరూ చెప్తుంటారు, మేడం మంచి అవకాశం.

0: ఇదే కదా.
1: కుటుంబశ్రీ మాకు నేను అందించిన క్యాసెట్ అది.
0: రైట్ రైట్. ఎంత ఎంత ఫేమస్ అయిందండి ఈ పాట, కలపండి.

0: పెద్ద నవ్వియాలో, కళ్ళకు నీళ్ళిచ్చివియాలో, కన్నీరు పెట్టేవియాలో. ఇలా పాట సాగుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి పాడుకున్నాం.
1: అంటే ఎప్పటి నుంచో మీలో అమ్మవారు ఇమిడిపోయి ఉన్నారు కాబట్టి ఈ పరంపరని మీరు మీకు అందించిన అద్భుతమైన శిష్యుల్లో ఎవరైనా ఉన్నారా?
0: ఇప్పుడు నానమ్మ నేను శిష్యులు అని చెప్పుకోను, కానీ చక్కగా తేల్ విజయ ఊరికి ఉత్తరాన పాట, రమాదేవి శ్రీలక్ష్మీదేవి సృష్టి బతికమ్మాయి, చైతన్య చిత్తు చిత్తుల బొమ్మ, అలా ఆ తర్వాత రేపల్లెవాడలోన కృష్ణమూర్తి, నీవు ఏమి పనులకొచ్చినావు కృష్ణమూర్తి, నీవు ఏమి పనులకొచ్చినావు కృష్ణమూర్తి, సల్లగోడ వచ్చినారే గొల్లబామ, మంచి సల్లబోసి నన్ను బంపు గొల్లబామ. ఇలాంటి పాటలన్నింటినీ ట్రాక్ లో మొట్టమొదటగా పాడింది నేనే. ఆ ట్రాక్ల మీద పాడుతూ జానపద గాయని మళ్ళు ఆ పిల్లలందరూ వెలుగులోకి వచ్చారు. రియల్లీ సంతోషం. ముఖ్యంగా ఏంటి అంటే, బతుకమ్మ కేవలం పాట ఆటలాగానే పరిశోధన కొరకే ఆపకుండా నేను తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారిణిగా నిలబడ్డా. బతుకమ్మ నా ఆయుధం. ఎక్కడ పోని ఆ పాట పాడాలి. ఆ పాటలు క్యాసెట్లు ప్రతి ఛానల్లో క్యాసెట్స్ వేసేవాళ్ళండి. తర్వాత చాలా వచ్చాయి, కానీ మొదటి 6 పాటల క్యాసెట్లోనే ప్రతి టైటిల్లో ఉండే. ఉద్యమానికి ఊతనిచ్చిన బతుకమ్మ పాట ఉద్యమ విజేతగా నిలబడ్డది. అయితే ఎందుకు నేను చాలా వేదికల మీద పాడాను బతుకమ్మ పాటలు ఆ రోజు నుంచి. అసలు ఒకవైపు పాఠ్య పుస్తక రచయితగా కూడా బతుకమ్మను పాఠ్యాంశంగా పెట్టే.
1: అచ్చా, ఏ తరగతిలో ఉంది? ఇది నేను విన్నాను, ఏ తరగతిలో ఉంది అది?
0: ప్రస్తుతం అయితే 2nd క్లాస్ లో గేయాలుగా ఉన్నాయి.
1: అచ్చా,
0: ఓకే. సన్న సన్న జాతీయులు
1: అంటే చిన్న చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి బతుకమ్మ
0: హల్లులు గుణింతాలు నేర్పడం కోసం బతుకమ్మను అల్లినారు.
1: అబ్బా సూపర్ అండి.
0: కొన్ని నేచురల్ పెట్టి ఈ ఒత్తులు అచ్చులు హల్లులు గుణితాలు నేర్చుకోవడం కోసం అలాంటి వాటిని నిబంధన పెట్టుకొని కూడా ఆ పాటలు అక్కడ ఇచ్చారు.
1: ఇప్పుడు తెలంగాణలో అయితే మనం బతుకమ్మని ఈ రకంగా ఆడతాం, మధ్యలో పూల బతుకమ్మని తయారు చేసి చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడడం. మనకి గుజరాత్ ఆ సైడ్ చూస్తే అది ఇంకొక రకంగా ఉంటుంది. ఆ సాంప్రదాయం ఏంటంటారు, ఇక్కడ ఉన్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం?
0: ఇప్పుడు మనకు గోండుల నృత్యాలు కానీ, గర్భో నృత్యం కానీ, గర్భా నృత్యం కానీ, తీజ్ పండుగ కానీ, ఇవన్నీ కూడా ఇంచుమించు కన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక సౌభాగ్యదాయిని ఇవ్వమని కోరుకుంటూ, సౌభాగ్యమే వ్యవసాయం, ఆ వ్యవసాయం ఎలా అయితే మొలకలు ఇలా వేస్తుందో ఒక తెలిసి పాటలో ఉంటుంది. ఎట్లా అంటే, ముగ్గు రెక్కలు మేము వియ్యాలో, ముగ్గులు వేయంగ వియ్యాలో, ములకల్లు వేసనే వియ్యాలో, తెలుసమ్మ దేవి
1: వియ్యాలో,
0: నాలుగు రెక్కలు మేము వియ్యాలో, నాట్యమాడంగ వియ్యాలో, నారుమడలన్నీ వియ్యాలో, విరపూసినాయి వియ్యాలో. అంటే ఆ వ్యవసాయాన్ని సంతోషాన్ని ఒక్కొక్క ప్రకృతి పరవశాన్ని ఈ పాటలు చూసుకుంటూ ఈ నృత్యాలన్నీ బేస్ అయ్యాయండి. వీటన్నింటికి దగ్గర సంబంధం ఉంది.
1: అచ్చా, వీటన్నిటికీ దగ్గర సంబంధం ఉంది. అంటే నేను
0: అనేది దీని యొక్క పరమార్థం
1: అది. అంటే యాక్చువల్గా అయితే ఇక్కడైతే జనరల్గా ఈ బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడేవాళ్ళు ఆడవాళ్లే కనిపిస్తూ ఉంటారు. వేరే రాష్ట్రంలోకి వెళ్తే కోలాటంలో మగవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సంస్కృతి మనకు కొంచెం తగ్గిందేమో అనిపిస్తూ ఉంటుంది.
0: మన దగ్గర మగవాళ్ళు కోలాటాలు కూడా కొద్దిగా తగ్గించారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆడపిల్ల అంటే వియ్యాలో, ఆడపిల్ల కాదు వియ్యాలో, ఆడపిల్ల అంటే వియ్యాలో, ఆదిశక్తి సుమ్మి వియ్యాలో. అలా ఆడపిల్లను మనం ఒక ప్రకృతిలో, ఈ రోజు మొదట మాతృస్వామ్యం ఉంది, మధ్యలో పితృస్వామ్యం వచ్చింది, తిరుగు మాతృస్వామ్య వ్యవస్థ రాబోతుంది. అలాగని మగవాళ్ళు వెనకబడి

0: కాదు. మళ్ళీ కోలాటాలలో కానీ ఎక్కడైనా వాళ్ళ స్థానం వాళ్ళదే, తగ్గించుకోవాలి. అయితే మీరన్నట్టు ఇక్కడ కూడా కొన్ని చోట్ల మగవాళ్ళు బతుకమ్మని ఆడతారు.
1: ఇప్పుడు ఇప్పుడు ప్రారంభమైంది.
0: ఇది నిజాముల కాలంలో వాళ్ళ పైశాచిక కృత్యాలకు తట్టుకోలేక ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతే మగవాళ్ళు బతుకమ్మని బతికించింది.
1: అచ్చా, ఇంత చరిత్ర. అయితే చివరిగా మన దగ్గర సమయం ఆసన్నమైంది, నువ్వు మళ్ళీ 10 గంటలకి ఇంకో షో స్టార్ట్ కాబోతోంది. మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు మంచి మంచి విషయాలని చాలా వివరంగా, వివరణాత్మకంగా, స్పష్టంగా పాట పాడుతూ, మాటని పాటగా మారుస్తూ ఇక్కడ అన్ని ఎన్ని రకాల పూలను పేర్చి ఒక బతుకమ్మను సృష్టించారు. పండగ సందర్భంగా చివరిగా మా శ్రోతలకు మీరు అందించే అద్భుతమైన సందేశం ఏమై ఉంటుంది?
0: ఎంగిలి పూల బతుకమ్మతో పాటు సద్దుల బతుకమ్మ వరకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ అమ్మా బతుకమ్మ పోయిరా, బతుకమ్మ పోయిరావమ్మ, మల్లేటి నాటికి మళ్ళీ రావమ్మ,
1: పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ, మల్లేటి నాటికి
0: మళ్ళీ రావమ్మ, శ్రీలు సంపదలు మాకివ్వమ్మ, అష్టైశ్వర్యాలు ఇచ్చి దీవించు, ఇలాని స్థితులను బియ్యాలో తట్టుకొని తట్టుకొని రావాలి బియ్యాలో.
1: అదండి, అంత అద్భుతంగా సాగిపోతోంది, పాట రూపంలో సాగిపోయింది ఈ కార్యక్రమం. సమయం ఎలా ఎలా కంప్లీట్ అయిందో కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో బతుకమ్మ పండుగని మీరు అందరూ కంప్లీట్గా సెలబ్రేట్ చేసుకోండి. ఈరోజు చాలా ఉత్సాహంగా స్టూడియోలో స్టార్ట్ చేశాం కాబట్టి ఈ నవరాత్రులు మీ సొంతం చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ ఆటని ఆడండి. ఇంట్లో వాళ్ళంతా పూలకున్న విశిష్టతను, ఈ పండగకి ప్రకృతితో మమేకం అవ్వండి. ప్రకృతిలో ఉన్న సద్గుణాలన్నింటినీ మీ ఒంటికి పట్టించుకోండి. స్టూడియోలో టైం ఈజ్ రన్నింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్. 9:59 అయిపోయింది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అస్సాం లోక్సభ స్థానంతో పాటు బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులను ప్రచారంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తల కృషిని అభినందించారు. ప్రజలు తిరస్కరించినప్పుడల్లా వ్యవస్థలపై ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీ ఇండి కూటమికి అలవాటైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు, నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీ ఎన్డీఏ కూటమికి వరుస విజయాలు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరగాల్సిన నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి నెల రోజుల పాటు ఆందోళనలు చేశారని పేర్కొన్న అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రేపు రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకోసం తగిన ఈకోసిస్టమ్ను అభివృద్ది చేస్తున్నామన్న ఆయన, హైటెక్ సిటీలో నెదర్లాండ్స్ ఫిన్టెక్ సంస్థ బ్యాక్ బేస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్లోనే అప్పీళ్లు దాఖలు చేసేలా తెలంగాణ విద్యుత్ అంబుడ్స్మన్ అధికారిక వెబ్సైట్ను టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ డిజిటల్ సేవలు ఉపకరిస్తాయని అధికారులు తెలిపారు. సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి మాజీ సీఎం పినరై విజయన్ కుమార్తె వీణకు అక్రమ చెల్లింపులు జరిగినట్లు తేలడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కేరళం హైకోర్టు విజిలెన్స్ను ఆదేశించింది. హోంశాఖ భద్రతా అనుమతులు వచ్చాకే దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు ప్రారంభమవుతాయని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. స్టార్లింక్, జియో, యూటెల్ శాట్ సంస్థలన్నీ లైసెన్సులు పొందాయని, ఏ ఒక్కరి గుత్తాధిపత్యానికి భారత్ వీలు కల్పించదని పేర్కొంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. జాతి వివక్షపై పోరాటం, మానవ హక్కులు, అంతర్జాతీయ శాంతి చట్టాల కోసం కృషి చేసిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం నవి పిళ్లైకి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిన్న అధికారికంగా ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. జీవితం రంగులమయం అవ్వాలంటే మీరు మంచి మంచి రంగులు చూడాలి, కానీ అప్పుడప్పుడు గ్రే, బ్లాక్, డార్క్ షేడ్స్ మీ మైండ్లో తిరుగుతుంటే ఎలా చెప్పండి? 6 సంవత్సరాలు అయిపోయింది కోవిడ్ వచ్చి, అండ్ మనం కోవిడ్తో పోరాడి, కోవిడ్ 19తో పోరాడుతూ ఇంకా మనలో ఆ లోన్లీనెస్, ఆ ఫీలింగ్స్ అవన్నీ అవి ఇంకా అలా షాడో అవుతూనే ఉన్నాయి. సో మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కంభంపాటి, ఒక సైకియాట్రిస్ట్. ఎంతోమంది పేషెంట్స్ని, వందల వేల మంది పేషెంట్స్ని చూస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని ఆయన వింటూ ఎంతోమందిని ట్రీట్ చేస్తూ ఉన్నారు, అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా మనతో పంచుకోవడానికి మనతో ఈరోజు ఉన్నారు. సో డాక్టర్ చెప్పండి, మన కంట్రీలో ఇలాంటి ఎందుకు ఇన్ని కేసెస్ పెరుగుతున్నాయి, అండ్ స్పెషలీ కోవిడ్ తర్వాత మీరు చూసిన ఈ చేంజెస్ ఏంటి?
1: సో ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ దట్ ఈస్ ది అవేర్నెస్. పీపుల్ ఆర్ మోర్ అవేర్ దీస్ డేస్, పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దర్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్. సో దే వాంట్ టు అప్రోచ్ అ డాక్టర్ ఆర్ ఎనీ స్పెషలిస్ట్ యాజ్ సూన్ యాజ్ దే ఫీల్ సంథింగ్ ఇస్ ఆఫ్. అండ్ డ్యూ టు కోవిడ్, కోవిడ్ బై ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ రేజ్ ది మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ది కంట్రీ, బట్ ఇట్ ఇంక్రీజ్డ్ ది స్టిగ్ ఇట్ డిక్రీజ్ ది స్టిగ్మా. పీపుల్ ఆర్ సఫరింగ్ ఆ టైంలో అండ్ దే వాంటెడ్ టు గో సీక్ హెల్ప్ అండ్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. ది స్ట్రెస్సర్స్ హ్యావ్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ సిన్స్ కోవిడ్. మెనీ పీపుల్ లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, మెనీ పీపుల్ లాస్ట్ జాబ్స్, దే వాజ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డన్.
0: అంటే తారుమారు అయిపోయింది చాలా మంది లైఫ్స్ అంతా, చేంజ్ అయిపోయింది.
1: సో బికాస్ ఆఫ్ దాట్ దే వర్ మోర్ ఓపెన్ టు సీకింగ్ హెల్ప్ డ్యూ ఆఫ్టర్ కోవిడ్. సో దాట్స్ వై దే వాజ్ అ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ దట్ మెజారిటీ ఆఫ్ సైకియాట్రిస్ట్ హ్యావ్ బీన్ సీయింగ్ యాజ్ వెల్. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్, కోవిడ్ హ్యాస్ బికమ్ ది బిగ్గెస్ట్ రీజన్ వై వీఆర్ సీయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఓపెన్. అండ్ ఇట్స్ యాజ్ మచ్ డెవస్టేషన్ ఇట్ హెస్ కాజ్, దెర్ వాజ్ అ బ్లెస్సింగ్ యాజ్ వెల్ దట్ పీపుల్ ఆర్ మోర్ సెల్ఫ్ అవేర్ దీస్ డేస్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: కానీ ఇంకో విషయం డాక్టర్, ఈ లేబుల్స్ అనేవి కదా, ఈ లేబుల్స్ అంటే ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇవన్నీ మన పేరెంట్స్తో మాట్లాడితే ఏ ఇవన్నీ ఏంటి, పాతకాలంలో ఇవన్నీ లేవు, ఇప్పుడు మీరంతా కొత్తగా తీసుకొస్తున్నారు అంటే ఇవన్నీ అండం కానీ, ఈ లేబులింగ్ కానీ, జడ్జ్మెంట్ కానీ ఇవన్నీ కొంచెం మనకి యూనో ఎక్కువైనట్టు, అంటే ఆటోమేటిక్గా ఏం లేకుండానే ఓ మై గాడ్ ఐఎమ్ సో యాంగ్షియస్ అండ్ నాకు యాంగ్జైటీ వస్తుంది అని సొంతంగా లేబుల్ చేసుకుని అది కూడా ఎక్కువ అయిపోయినట్లేదు మీకు అనిపించట్లేదు?
1: యా డెఫినెట్గా అదైతే ఇంక్రీజ్ అయింది. ది దెర్ ఆర్ ట్రెండ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ దీస్ డేస్. బ్యాక్ ఇన్ ద డే, లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, ఇట్ వాస్ ద యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ విచ్ వాస్ ది ట్రెండ్ విచ్ వాస్ గోయింగ్ ఆల్ ఓవర్. పీపుల్ వాస్
0: సోషల్ మీడియాలో కూడా కొంచెం ఎక్కువ,
1: దట్ వాస్ ది మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ ADHD, ఓ ఐ హ్యావ్ ADHD, దట్స్ వై ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, ఆర్ డిఫరెంట్ థింగ్స్, యాంగ్జైటీ, ఐఎమ్ వెరీ యాంగ్షియస్, ఐ కెనాట్ డూ దిస్, ఐ కెనాట్ డూ దట్ అని చెప్పడం, దట్ హెస్ బికమ్ వెరీ కామన్. బట్ ఫర్ దట్ రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పర్సన్ హూ ఫీల్స్ ఎనీ డిఫరెంట్ వే టు అప్రోచ్ అన్ ఎక్స్పర్ట్. ది ఎక్స్పర్ట్ కుడ్ బి ఎనీ వన్ దట్ వీ హ్యాడ్ డిస్కస్ ప్రీవియస్లీ, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఆర్ ఎనీ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. సో వన్స్ యూ అప్రోచ్ దెమ్, దే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్, ఇస్ దట్ రియలీ అ ప్రాబ్లమ్, ఇస్ దట్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ బాదరింగ్ యూ, ఆర్ ఇస్ దట్ పర్సీవ్డ్ ప్రాబ్లమ్, సో దట్ వీ కెన్ గైడ్ దెమ్ ఇన్ ద రైట్ వే అండ్ హెల్ప్ ట్రీట్ దెమ్ ఇన్ ద రైట్ వే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: సో అలా

0: లేబులింగ్ చేసుకోవద్దు అని డాక్టర్ గారు అంటున్నారు. డోంట్ డూ దాట్, గో గెట్ హెల్ప్. దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ వెన్ వీ కమ్ టు ద మోస్ట్ యా
1: పీపుల్ ఆర్ వెరీ క్విక్ టు గో సీక్ హెల్ప్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫిజికల్ ఇష్యూ. ఒకవేళ చేయి విరిగింది అని అంటే దే కెన్ సీ ఇట్, దే కెన్ ఫీల్ ది పెయిన్, సో దే రష్ ఇన్ టు ది హాస్పిటల్ ఇమీడియట్లీ. వెన్ ఇట్స్ అ బ్రోకెన్ హార్ట్ ఆర్ ఎనీథింగ్, వెన్ దే ఆర్ ఫీలింగ్ లోన్లీ, వెన్ దే ఆర్ ఫీలింగ్ సాడ్, వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ డూయింగ్, దే వాంట్ టు సెల్ఫ్ డయాగ్నోస్, దే వాంట్ టు ట్రీట్ దెమ్, ట్రీటెడ్ బై దెమ్సెల్స్. బికాస్ ఆఫ్ దట్ దే డిలే ది యాక్చువల్.
0: డాక్టర్ ఎందుకు, దానికి ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీ చేసుకుంటారు, యూనో వివిధ రకాల వ్యసనాలు, అడిక్షన్స్కి వెళ్తారు అని అంటారు బేసిక్గా.
1: అబ్సల్యూట్లీ. సో యూజువలీ మెజారిటీ ఆఫ్ పీపుల్ దే గో టు నెగటివ్ అప్రోచెస్, రైట్?
0: రైట్.
1: దే
0: అడిక్షన్స్ అండ్
1: ఎవ్రీథింగ్. దే సీక్ ది సాలస్ ఇన్ అ బాటిల్, దే సీక్ అ సాలస్ ఇన్ అ స్మోక్ ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ సపోజ్ టు బి డూయింగ్. అండ్ దట్ యాక్చువల్లీ in itself increases the stress on your body, it increases the mental pressure on yourself, and then a person is in the loop. Tana enta bayitiki vaddam ani anukuntaro anta he keeps going deeper and deeper. Idoka ubi laga, like it keeps sucking you in, and
0: sure.
1: Then like, you know, you feel helpless, you feel hopeless, you feel like there's no one out there to pull you out of it. The quicker you go to an expert, the chances of you going into that are slim to none. So mental health is something which can easily be treatable, curable even, and there are a lot of myths about mental health. Oksar teeskunnaru mandulu teeskunnaru anante lifelong teeskovali, that is not true anymore. We have such good medications and other things have even which can help people out,
0: right? So it's not always, you know, just seek help. Even friends, I think friends can help other people, and parents especially, if you see your children
1: having a good conversation about your mental health to the close ones around you is the most important thing in anyone's life. If you're not able to express yourself freely to your parents or your close friends, that means it is the parents' job to make sure the kids are free enough to tell them if they're struggling. Struggle avutunnaru ante ademi ledu. If you are dismissive, a child will never come back to you to talk about their struggles. Your friend, అరే ఏం కాదు వదిలేసే అని, ఇఫ్ దే ఆర్ డిస్మిస్సింగ్ ఇట్ ఆర్ దే ఆర్ జస్ట్ చేంజింగ్ ది టాపిక్ ఇన్ టు ఓకే లెట్ అస్ గో హ్యావ్ అ డ్రింక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, యూ వుడెంట్ వాంట్ టు ఓపెన్ అప్ టు దెమ్. ది ఎన్వైరన్మెంట్ హ్యాస్ టు బీ ఫ్రీ ఇనఫ్ ఫర్ అ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్.
0: ట్రూ. కానీ పేరెంట్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే, వీ హ్యావ్ ఈఏపీ సర్వీసెస్, ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. మీరు పనిచేసే ఆఫీసెస్లో, ఆఫీస్లో ఇఫ్ యూ వాంట్ టు సీక్ హెల్ప్, హెల్ప్ ఇస్ ఆల్ అరౌండ్ యూ, యూ జస్ట్ హ్యావ్ టు సే యెస్ టు ఇట్.
1: అబ్సల్యూట్లీ. దెర్ ఆర్ సో మెనీ హెల్ప్ లైన్స్, ఈవెన్ టెలిమానస్ అని ఉంటుంది, వేర్ యూ క్యాన్ కాల్ దట్ నంబర్ ఇఫ్ యూ.
0: ఆర్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ టెలిమానస్, ఇట్స్ ఇండీడ్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, అండ్ వీ హ్యావ్ ఆల్సో సెడ్ సో మెనీ టైమ్స్ ఆన్ ఆకాశవాణి అబౌట్ టెలిమానస్. ఎస్.
1: సో హెల్ప్ ఇస్ మినిట్స్ అవే, ఈవెన్ సెకండ్స్ అవే. ఆన్ యువర్ ఫోన్ యూ కెన్ జస్ట్ గో లైక్ సర్చ్ ఫర్ ది నియరెస్ట్ డాక్టర్ ఆర్ థెరపిస్ట్, గో టాక్ టు సమ్వన్. దాని లోపల పెట్టుకుంటూ పోయాము అని అంటే ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్, అండ్ దేర్ ఇస్ ఓన్లీ సో మచ్ యూ కెన్ పుష్ అసైడ్.
0: రైట్.
1: సో బిఫోర్ ఇట్ బర్స్ యూ ఓపెన్, యూ నీడ్ టు స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, యూ నీడ్ టు స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్ సో దట్ ఇట్ ఈస్ నాట్ బేరింగ్ యూ డౌన్.
0: కానీ అమ్మో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళావా అని ఈ కన్సెప్షన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి, ఆ స్టిగ్మాని ఎలా బ్రేక్ చేయాలి, దీని గురించి ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. ఒక చిన్న సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, అండ్ విల్ బి రైట్ బ్యాక్. దిస్ సాంగ్ ఇస్ ఇన్ డీడ్ వెరీ ఇంట్రెస్టింగ్. మే ఐసా క్యూ హూ శాన్ కి ఆవాజ్ మే సునంగే ఆర్ ఫిర్ వాపస్ ఆయంగే, ఆప్ కహీ జాయేగా మత్. యే హై ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. హమ్ బాతే కర్ రహే హై, బాతే నహీ బహుత్ జానకారీ లే రహే హై హమారే సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సే. ఆప్ కహీ జాయేగా మత్. యే హై ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో కే సాథ్ హై లైఫ్ రంగీన్. మే హూ ఆర్జే జయశ్రీ.

0: So how can we prevent this? And what do you think, why these things are being why suicide is rising in today's date, and what could be the reason, and how can we prevent it?
1: When we talk about suicide, suicide is never because of one factor. అది ఒక్క రోజు బాధపడడం వల్ల లేకపోతే ఒక్కసారి ఏదో మీకు నచ్చింది జరగడం వల్ల అయ్యేది కాదు. ఇట్ ఈస్ యూజువలీ మల్టీ ఫ్యాక్టోరల్. ఇట్ కుడ్ బి డిప్రెషన్, ఇట్ కుడ్ బి సబ్స్టెన్స్ యూజ్ ఇష్యూస్, ఇట్ కుడ్ బి సివియర్ యాంగ్జైటీ, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఈవెన్. ఇట్ ఈస్ బయో సైకో సోషో సోషల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైనా సరే. వెన్ వీ టాక్ అబౌట్ సూసైడ్, సూసైడ్ని ఎలా ప్రివెంట్ చేయాలి అని అంటే, ఇట్ ఈస్ అగైన్ నాట్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ, ఇట్ ఈస్ మల్టిపుల్ థింగ్స్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ది ఫస్ట్ కాన్వర్జేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఇఫ్ యూ నోటిస్ ఇఫ్ యువర్ అ నోన్ పర్సన్, యువర్ ఫ్రెండ్, యువర్ రిలేటివ్, ఎనీ వన్ ఈస్ బిహేవింగ్ ఇన్ అన్ అదర్ వే దెన్ దర్ యూజువల్ బిహేవియర్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్, వీ హ్యావ్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ దెమ్. అలా ఆలోచించొద్దు, అలాగ ఉండద్దు అని చెప్పడం కాదు. వీ హ్యావ్ టు యాక్చువల్లీ సిట్ అండ్ లిజన్ టు దెమ్. అసలు ఎందుకని, వై ఆర్ దే గోయింగ్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు దట్ లూప్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అడ్రస్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, సో దట్ వీ కెన్ క్రియేట్ అ సేఫ్ స్పేస్ ఫర్ దెమ్ టు టాక్ టు అస్. టాకింగ్ కెన్ ఇంపాక్ట్ సో మచ్ ఒక ఆల్ యూ నీడ్ టు డూ, యూ డోంట్ నీడ్ టు టెల్ దెమ్ వాట్ టు డూ ఆర్ వాట్ నాట్ టు డూ. ఆల్ దే రిక్వైర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ అ షోల్డర్ టు క్రై ఆన్. ఇట్ ఈస్ సమ్వన్ హూ ఇస్ లిజనింగ్ టు దెమ్. చాలామంది దే గో డీపర్ బికాస్ దిస్ వేస్ దెమ్ డౌన్. అండ్ అన్ఫార్చునేట్లీ దీస్ డేస్ ఎవ్రీ వన్ ఈస్ లుకింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ సోషల్ మీడియా. ది మోర్ నెగటివ్ థింగ్స్ దట్ యుర్ వాచింగ్ ఆన్ సోషల్ మీడియా,
0: Algorithm makes them get the
1: ఈవెన్
0: same things.
1: అబ్సల్యూట్లీ, అండ్ ది మోర్ నెగటివిటీ యు ఆర్ సీయింగ్, మోర్ అండ్ మోర్ నెగటివిటీ కీప్స్ కమింగ్, అండ్ ఇట్ బికమ్స్ ఈవెన్ హార్డర్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ది లూప్. సో
0: Correct.
1: హ్యావింగ్ అ కంట్రోల్ ఓవర్ యువర్ ఫోన్ యూసేజ్, కీప్ చెక్స్ ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ యూజ్ యువర్ సోషల్ మీడియా ఫర్ మోర్ దెన్ కపుల్ ఆఫ్ అవర్స్.
0: How to re completely reset the algorithm? Maybe watch, listen to good songs or watch good things on social media. It's a reset, complete
1: అబ్సల్యూట్లీ.
0: reset.
1: వీ కెన్ స్టార్ట్ బై రిడ్యూసింగ్ అవర్ స్క్రీన్ టైమ్ ఆల్ టుగెదర్. డోంట్ వాచ్ సంథింగ్ ఎల్స్, డోంట్ వాచ్ ఎనీథింగ్. సో
0: Probably, you know, don't watch anything and start working out.
1: అబ్సల్యూట్లీ. సి, అవర్ ఫిజికల్ హెల్త్ అండ్ అవర్ మెంటల్ హెల్త్ ఆర్ క్లోజ్లీ లింక్డ్. వీ హ్యావ్ టు లుక్ ఎట్ అవర్ సెల్ఫ్ అస్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. వీఆర్ నాట్ ఇట్స్ నాట్ టూ సపరేట్ థింగ్స్. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా, దీస్ థింగ్స్ యాక్చువల్లీ హెల్ప్ యువర్ మెంటల్ హెల్త్ యాజ్ వెల్. అండ్ వన్స్ వీ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ లైక్ దాట్, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ మెంటల్ హెల్త్ ఈవెన్. అండ్ టాకింగ్ టు ది రైట్ పీపుల్, అండర్స్టాండింగ్, లైక్ గోయింగ్ టు సమ్వన్ హూ ట్రూలీ అండర్స్టాండ్స్ యూ. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు,
0: ఫ్యామిలీ.
1: యా, ఐదర్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అండ్ ఇఫ్ యూ ఫీల్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ యూ ఫుల్లీ, గో టు అ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ అండ్ వీఆర్ ట్రైన్ టు గైడ్ యూ. వీఆర్ నాట్ ట్రైన్ టు జడ్జ్ యూ.
0: అండ్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దట్ యూ గైడ్, రైట్? యూ డోంట్ సడన్లీ
1: అబ్సల్యూట్లీ.
0: జస్ట్ టెల్ సంథింగ్.
1: సీ, నాట్ ఎవ్రీ వన్ రిక్వైర్స్ మెడికేషన్, నాట్ ఎవ్రీ వన్ రిక్వైర్స్ థెరపీ. ఇట్
0: అండ్ యూ
1: ఈస్ అ
0: ఆల్వేస్ టెల్
1: కాంపిటీషన్.
0: దట్ యూ డూ యూ ఆల్వేస్ టెల్ దట్ వీ ఎయిమ్ టు కీప్ యూ ఆఫ్ మెడిసిన్స్. వీ జస్ట్ ట్రై
1: అబ్సల్యూట్లీ.
0: టు మేక్ యూ ఫైన్ వితౌట్ మెడిసిన్స్.
1: సి, మెడిసిన్స్ ఆర్ దేర్ ఫర్ ఎ రీజన్. వెన్ దే ఆర్ రిక్వైర్డ్ వీ నీడ్ టు యూజ్ దెమ్. బట్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు కంక్లూజన్, వీ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ వన్ ఆన్ ది మెడికేషన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్. సైన్ ఆఫ్ అ గుడ్ సైకియాట్రిస్ట్ ఈస్ సమ్వన్ హూ ఇస్ ప్లానింగ్ ఆఫ్ రెడ్యూసింగ్ ది మెడికేషన్స్ టు స్టాప్ ది మెడిసిన్స్ ఈవెన్. జస్ట్ బికాస్ దే ఆర్ వర్కింగ్, జస్ట్ బికాస్ దే ఆర్ గుడ్, వీ కెనాట్ కీప్ కంటిన్యూయింగ్. వీ హ్యావ్ టు ఇండీ ట్రైన్ దెమ్ టు అండర్స్టాండ్ దర్ ఓన్ బాడీ, దర్ ఓన్ మైండ్, సో దట్ దే డోంట్ రిక్వైర్ ది మెడికేషన్స్ యాజ్ మచ్ డౌన్ ది లైన్. వన్స్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వీ ఇంటిగ్రేట్ థెరపీ ఇన్ టు ఇట్, వీ ఇంటిగ్రేట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇన్ టు ఇట్, స్లీప్ హైజీన్ ఇన్ టు ఇట్, సో దట్ ది నీడ్ ఫర్ ది మెడికేషన్ ఆల్సో రెడ్యూసెస్ స్లోలీ. అండ్ వన్స్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది లూప్, వీ కెన్ స్లోలీ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ రెడ్యూసింగ్ ది మెడికేషన్ అండ్ స్టాపింగ్ ది మెడికేషన్స్ కంప్లీట్లీ ఈవెన్.
0: Right. So, what are the aspects that we give more importance to than ourselves? You know, we put work pressure first, academic competition. Students nowadays, you know, are like, I must, you know, get good marks, and they're putting these things first. Financial worries, debts, we recently saw some
1: Yes.
0: cases, you know, and social media.

0: ఫాలోవర్స్ పెరగట్లేదని దే టేకింగ్ స్ట్రెస్ అండ్
1: సో
0: గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ దీస్ బేసిక్ థింగ్స్ యూ దే పుటింగ్ దెమ్ సెల్వ్స్ బిహైండ్ సో వాట్ ఈస్ ద వన్ అడ్వైస్ దట్ యూ వుడ్ గివ్ పీపుల్ టెలింగ్ దెమ్ దట్ దే ఆర్ ఇంపార్టెంట్
1: See, always having understanding what is happening is very important. You need to understand yourself. What is important to you might not be important to someone else. So you need to talk to the right person. You need to seek the right kind of help at the right time. When is the right time? Whenever there is any change in your personality, whenever there is any change in your behavior, whenever you're feeling withdrawn, we call it as anhedonia, whenever you stop enjoying...
0: What is it?
1: Whenever you stop enjoying the things that you were... previously feeling pleasure in, like your favorite movie, your favorite activity, your favorite hobby, you're not enjoying it anymore.
0: Or probably having lunch with your family.
1: Absolutely.
0: Anything, yeah.
1: The smallest things matter. You cannot, in mental health, it is never big things that matter. It is the smallest of small things. When they accumulate, they create a lot of problems. So you have to focus on the small things even. That is the
0: right.
1: most important thing.
0: Right, amazing. A small commercial break and we'll be right back. Stay tuned. This is Akashvani FM Rainbow 101.9 in conversation with psychiatrist Dr. Srinivas and we are learning a lot. So stay tuned. Do not go anywhere. I have a few more questions and this is World Mental Health Day special.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు చేనేత వస్త్రాలు పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు సాంస్కృతిక ప్రదర్శనలు స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి అందరూ ఆహ్వానితులే మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ ప్రభుత్వం

0: రూరల్ అండ్ రూరల్ ప్లేసెస్. అక్కడ
1: ఇంకా మన
0: బర్డెన్
1: తెలుగులో మాట్లాడే సైకియాట్రిస్ట్ కావాలి అంటారు, ఇంకా మన
0: తప్పకుండా తెలుగులో మాట్లాడాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. మనకి చిన్న చిన్న ఊర్ల నుంచి ఇప్పటికీ కూడా మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కూడా మనము వీ హ్యావ్ టు అప్రోచ్ దెమ్, అండ్ వీళ్ళకి కూడా అవేర్నెస్ పెరుగుతోంది. అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దట్ వీ వాంట్. దిస్ ఈస్ ది బ్రాంచ్ ఫర్ ది ఫ్యూచర్. సైకియాట్రీ బర్డన్ ఇస్ రేజింగ్ అండ్ ది నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ ఆల్సో నాట్ యాజ్ మచ్, అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అవుట్.
1: సో
0: అండ్
1: కెరియర్గా ఎన్నుకోవాలి అని కూడా అంటున్నారు.
0: తప్పకుండా ఫర్ ఎనీ వన్ హూస్ సీకింగ్ ఎందులో వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారో, థింక్ అబౌట్ సైకియాట్రీ, బీ ఎంపథెటిక్, టాక్ టు పీపుల్, స్టార్ట్ స్మాల్ బట్ యూ కెన్ గ్రో.
1: వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనివాస్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. ఇట్ ఈస్ ఇండీడ్ అ ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ అబౌట్ సో మెనీ థింగ్స్.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్.
1: ఆల్ రైట్, దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. యువత తమ అనుభవాలు సూచనలతో భారత నైపుణ్య శిక్షణ వ్యవస్థ మెరుగుదలకు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్గర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం దేవ్గర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు, దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. హైదరాబాద్ను ప్రపంచస్థాయి పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా నియమించడమే, తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అందుకోసం తగిన ఈకోసిస్టమ్ను అభివృద్ది చేస్తున్నామన్న ఆయన, హైటెక్ సిటీలో నెదర్లాండ్స్ ఫిన్టెక్ సంస్థ బ్యాక్బేస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేసి భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎర్రవల్లిలో భూముల వ్యత్యాసంపై నోటీసులు ఇచ్చామని, అక్కడి అసైన్డ్ భూములను గుర్తించి పేదలకు పంచుతామని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పురాతన వారసత్వ కట్టడాలు, కోటలతో పాటు సహజ సిద్ధ ప్రకృతి అందాలు, వనాలు, జలపాతాల వంటి ప్రత్యేక ఆకర్షణలకు తెలంగాణ నిలయమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126. ప్రతి చిన్న

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: Hello listeners, are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
3: Jashne Hyderabad. Savor the city's soul.
4: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘ ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
5: Welcome back. You're listening to Akashwani FM Rainbow 101.9. Rainbow adds colors to your life. Kya plans hai, Dashera, or bas?

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే.
2: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

FM Rainbow 101.9. హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన

0: Sony FM Rainbow 11.9, Rainbow Adds Colors to your life.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: आज जा

Good afternoon, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Well, Jishnei Hyderabad with your host, Dr. Deepani Danakavi. Rama Rama Rama Uyalo, Ramuni Shri Rama Uyalo, Rama Rama Nandi Uyalo, Raga Mitterare Uyalo, Pedalaku Chindi Uyalo, Petarama Sauyalo. బాలలకు వచ్చింది ఉయ్యాలు, బతుకమ్మ పండుగ ఉయ్యాలు కదా. సో వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్ ఎగ్జైటెడ్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫెస్టివల్, ద బిగ్గెస్ట్ ఫెస్టివల్, అదే మన బతుకమ్మ దసరా ఫెస్టివల్. సో మరి ఇవాళ పెత్తరామాస పితృదేవతలకి మనం వాళ్ళకి పూజలు చేసి వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాన్ని మనం సమర్పించే ఈరోజు. మరి ఎలా ఈ త్రూఅవుట్ దసరా నవరాత్రుల్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అండ్ ఎలాంటి వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటామనేది ఇవాళ మనం ఈ జిష్ణయి హైదరాబాద్లో తెలుసుకుందాం. స్టే విత్ మీ.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్కమ్ బ్యాక్. యూఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.92/11 అవుతుంది స్టూడియో క్లాక్లో కలిఫిల్గా. వల్మరి తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో మనం ఈ తొలి రోజుని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తూ ఉంటాము. సో దీన్ని మహాలయ అమావాస్య లేదా పెత్తర అమావాస్య అని మనం చెప్తూ ఉంటామన్నమాట. సో దీని వెనకాల స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

జనరలీ ఈ పెత్తరమాసే రోజు ముందు రోజు సాయంత్రమే మనం కొన్ని పూలను తెచ్చుకుంటాము. అలాగే ఈరోజు ఉదయాన్నే కొన్ని పూలని సేకరిస్తాము. పూలని నీటిలో నానపెడుతూ ఉంటాము. కొంతమంది ఏమో పూలని నిద్ర చేయిస్తూ ఉంటారు, కొంతమంది ఫ్రెష్గా అలాగే పూలను తీసుకొస్తూ ఉంటారు. ఆ తర్వాత పితృదేవులకు మనము నైవేద్యం పెడతామన్నమాట. వారు తిని అర్పించగా మిగిలిన పదార్థాలను, పూలను ఇక్కడ మనం ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అని అంటాము. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

జనరల్గా ఈ ఎంగిలి పూల బతుకమ్మ నాడు మనం అమ్మవారికి నువ్వులు, బియ్యపిండి, నూకలు, నానబెట్టిన పెసరపప్పు ఆర్ వడపప్పు, దోసకాయ ముక్కలను ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటామన్నమాట. మాట్లాడుకుందాం, స్టే.

వల్ల మరి ఇవాళ ఉపయోగించే పూలు కూడా చాలా వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నాయి, ఎంతో విశిష్టతని కలిగి ఉన్నాయి. తంగేడు పువ్వు, గొనుగు పువ్వు, బంతి పువ్వు, పట్నం బంతి పువ్వు, పట్టుకుచ్చి పువ్వు, తామర పువ్వు, గుమ్మడి పువ్వు

ఇలా రకరకాల రంగుల పువ్వులు, ప్రకృతి పూలతో ఈ బతుకమ్మ పండుగను అందంగా అలంకరిస్తూ ఉంటాము. బతుకమ్మని చాలా గొప్పగా మనం అలంకరిస్తుంటాము. ఒక్కో పువ్వుని మనం అలంకరించినప్పుడు దాని వెనకాల ఒక పెద్ద హిస్టరీ ఉంది. సో వ్యవసాయదార పండుగలు, ప్రకృతికి సంబంధించిన పండుగలో భాగంగా వసంత ఋతువుతో మొదలైన ఉగాది పండుగతో మొదలుకొని ఇక్కడ మనకు ఈ బతుకమ్మ పండుగ కూడా ప్రకృతిదార పండుగల్లో ఒక పండుగగా మన వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. సో ఇది పూల పండుగ, బతుకమ్మ పండుగ. మరి దీని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బాగా కరువు వచ్చి ప్రజలు దీర్ఘకాలంగా అలాగే భయంకరమైన వ్యాధులను తట్టుకోలేక తను చాలిస్తున్న టైంలో ప్రకృతిలోని రకరకాల రంగురంగుల పూలను పేర్చి బతికించమని దేవతను పూజించారని, ఆ దేవతే బతుకమ్మగా తెలంగాణలో వెలిసినట్టు ఓ కథనం కూడా ఉందన్నమాట. అదేంటంటే, శ్రీ మహావిష్ణువు మారువేషంలో చక్రాంకుడు అనే పేరిట ధరచోళరాజు ధర్మాంగుని ఇంటికి వచ్చి బతుకమ్మని చూసి వివాహం ఆడాడని ఆనాటి కథల్లో చెప్తూ ఉంటారు. ఆ బతుకమ్మే లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు. 9 రోజుల పాటు రకరకాల పూలతో అంగరంగ వైభవంగా మహిళలంతా ఒకే చోట చేరి జరుపుకునే ఆనందహీలమైన పండగ ఈ బతుకమ్మ పండగ. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

Well, friends, you are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. ఈ బతుకమ్మ పండుగకి చాలా రకాల పూలను మనం వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్క పూతోటి ఒక్కొక్క కథ ఉంది. అలాగే ఈ తంగేడు పూలు, గునుగు పూలు, రుద్రాక్ష పూలు, కట్ల పూలు, బంతి పూలు, చామంతి పూలు, గుమ్మడి పూలు, గోరింట పూలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పూలని అందంగా పేర్చి ఆడపడుచులందరూ కూడా కలిసి ఆడుకునే ఆట ఈ బతుకమ్మ పండుగ. సో దీని గురించి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్
1: దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద

జనరలీ రకరకాల పూలన్నీ పెడుతూ ఉంటారు. గన్నేరు పువ్వు, సీతజడ పువ్వు, కలువ పువ్వు, మందార పువ్వు, ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను తయారు చేసి బతుకమ్మ మధ్యలో తమలపాకుపై ఈ పసుపు గౌరమ్మను పెట్టి పసుపు, కుంకుమ, గంధం ఇలా రోజుకో రకం నైవేద్యం పెట్టి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. వీటితో పాటు 9వ రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న కాలువను, వాగో, చెరువు గట్టుకో బతుకమ్మను తీసుకెళ్ళి ఆటలాడి పాటలు పాడి పసుపు కుంకుమలు చల్లి ఆరగించుము గౌరీ అమృతాన్నంబు అంటూ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం. అయితే అందరము ఈ పాటలు పాడిన తర్వాత గౌరమ్మ కోసం కూడా పాటలు పాడుతూ ఉంటాము. ఇసుకలో పుట్టిన గౌరమ్మ, పసుపులో పుట్టిన గౌరమ్మ, కుంకుమలో పుట్టిన గౌరమ్మ, అక్షతల్లో పుట్టిన గౌరమ్మ, పువ్వుల్లో పుట్టిన గౌరమ్మ అంటూ పాటలు పాడి హిమలవంతుని ఇంట్లో పుట్టి పెరిగి విధి అట్ల తదినాడు కాంతలందరూ కూడి వరుసతో సద్దులు పెట్టి ఆ శివునికి అప్పగించి మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ అని ఇలా అందరూ మహిళలు ఎంతో ఆసక్తిగా అత్యంత వైభవంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ.

0: సెబీ ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సార్థి.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
2: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So, dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
3: Hey, very hungry. What's special today?
4: Biryani, kebabs, haleem. But wait, there's more.
5: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
3: And where do we taste all these?
4: On

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని ఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది సదస్సు ముగింపు సమావేశంలో అన్నారు. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే మార్గాల్లో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్ అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని

తనను కలిసిన మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు. బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభమవుతోంది. రాష్ట రాజధాని సహా రాష్ట వ్యాప్తంగా 9 రోజుల పాటు వేడుకలు సాగుతాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న వారిలో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

Good afternoon once again, all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. It's 3:08 in studio clock Kalifili shows. So, Devi Navaratri Utsavalu Batukamma Panduga. ప్రారంభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో ప్రముఖ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ మరికొద్ది క్షణాల్లో విందాం.

0: ఆకాశవాణి ముఖ్యంగా మా ఎఫ్ఎం రెయిన్బో శ్రోతలందరకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సహజంగా శుభాకాంక్షలు అంటూనే బొకేలు ఇస్తాం, కానీ బతుకమ్మ పండుగ గొప్పతనం ఏంటంటే అంటే ప్రతిసారి దేవుణ్ణి కొలిచే పూలే దేవుడుగా మారి మన భక్తిని, దైవం పట్ల ఉండే అనురక్తిని, దైవం రూపంలో మనం కొలుస్తున్న ప్రకృతిని పూజించుకునే పండుగ. ఇలాంటి పండుగ సందర్భంలో ఇది తెలంగాణ రాష్ట్ర అస్తిత్వంలో, తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో, తెలంగాణ ప్రజల నిత్య జీవిత సంస్కారంలో, నిత్య జీవన విధానంలో ఒక అవినాభావమైన సంబంధాన్ని కలిగి ఉండి ఒక అవ్యాజమైన బంధాన్ని కలిగి ఉన్న పండుగ. మరి ఈ పండుగ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు సాంస్కృతిక శాఖ, అటు పర్యాటక శాఖ వెరసి రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైదరాబాద్ నగరంలో కానీ 33 జిల్లాల్లో పల్లెల్లో చేస్తున్న కార్యక్రమాల గురించి ఒక అంశం, అలాగే మరి సహజంగానే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్న పదం వినగానే ఒక ఐఏఎస్ అధికారిగా సాంస్కృతిక శాఖకు సంచాలకులు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అనేది అది సాంకేతికమైన హోదా అయితే, వ్యక్తిగతంగా ఒక అద్భుత కవి, సాహిత్యవేత్త, తెలంగాణ మట్టి వాసనను గుండెల నిండా పీల్చుకున్న ఒక తెలంగాణ బిడ్డడు. దాంతోపాటు మరి ఈ పండుగ ఎలా సమాజాన్ని ఎప్పటికప్పుడు పునరుత్తేజితం చేస్తూ సాగుతుందో ఈ ముచ్చట్లన్నీ విందాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి.
1: నమస్కారం సార్.
0: మీతో మన ముచ్చట షురు చేసే ముందు ప్రజాకవి కాళోజీ

0: రాసిన కవితలోని ఒక భాగాన్ని మా శ్రోతలకు వినిపించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బతుకమ్మ బతుకు, గుమ్మడి పూలు పూయగ బతుకు, తంగిడి పసిడి చిందగ బతుకు, గునుగు తురాయి కులకగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు. కట్ల నీలిమలు అంటే నాకు గుర్తొస్తుంది నరసనరెడ్డి గారు. నేను ఆదిలాబాద్ జిల్లా చింతగూడెంలో చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ చదువుకున్నప్పుడు అది చాలా ఒక రకంగా దూరంగా ఉండే చిన్న గ్రామం. ఆడ కట్ల పూలతోటి పిల్లలు సరదాగా, అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనం అడవుల ఖిలా కదా, అక్కడ మామూలుగా వెదురుతో వేణువు చేసినట్టే వెదురుతోటి ఒక చిన్న పరికరం చేసి దాంట్లో కట్ల పూలు పెట్టి కొట్టే సంప్రదాయం ఒకటి ఉండేది. అంటే ఈ బతుకమ్మ అనేది తెలంగాణ యావత్తు పండుగైనా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంది. మనం అదంతా ముచ్చటిద్దాం. ఒక్కసారి బతుకమ్మ అన్న నాలుగు పదాలు వినగానే మీలో ఏం అనుభూతి కలుగుతుంది చెప్పండి.
1: నిజానికి బతుకమ్మ అనే పండగ, బోనాలు అనే పండగ, ఈ రెండు దేశంలో కానీ ఆ మాటకొస్తే వేరే దేశాలలో కానీ లేనటువంటి ఒక అపురూపమైన పండగలు. తెలంగాణకే ఒక ప్రత్యేకమైన ఆస్తి లాంటివి. ఎందుకంటే ఒకటి బోనాల పండగ, అమ్మవారికి నైవేద్యం పెట్టి అంటే అమ్మవారికి పెడితే మాకు వస్తుంది అనే ఒక ఫీలింగ్ తోటి ఒక గొప్ప సెంటిమెంటు. తర్వాత బతుకమ్మ ఏంటంటే ఆ వర్డ్లోనే మనం చాలా ఈజీగా చనిపోయే సందర్భాలు ఉండే గతంలో. ఒక కుటుంబానికి మేము 9 మంది మీ మా అన్నదమ్ములము, కానీ ఇద్దరమే మిగిలాము అని చెప్పుకునే వాళ్ళని నేను చాలామందిని చూస్తాను. దానికి ఎగ్జాంపుల్ మా అమ్మ, మా మేనమామతో పాటు వాళ్ళు 9 మంది పుట్టి వాళ్ళు 7 లోపే చనిపోయారని, వీళ్ళిద్దరే మిగిలారని అట్లా. అంటే ఇది మా కుటుంబానికి కాదు, మొత్తం
0: అసలు తల్లిని కడుపు నిండా అనుకున్నారా అంటుంటారు కదా,
1: అంటుంటారు. వీళ్ళు బతకడం చాలా కష్టమైన రోజులు అప్పుడు చాలా ఫేస్ చేసి ఉంటుంది సమాజం. అందువల్ల బతకాలి ఎలాగైనా అనే ఒక ఉద్దేశంతో, ఆ సెంటిమెంట్ తోటి పండగ పుట్టి ఉంటుంది అని అనుకుంటాం. దీంట్లో ప్రకృతితో మేళవింపు జరిగే ఒక గొప్ప సన్నివేశం ఏంటంటే పూలు, స్త్రీలు, పర్యావరణం, ఈ మూడింటి యొక్క సమతౌల్యం. దీన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే 9 రోజులు పండగ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు ఆధునిక కాలంలో, మనకు అస్సలే సమయం చిక్కదు. కానీ ఆ రోజుల్లో ఉండి లేమిడి సంసారాలలో కూడా చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి సమయం, వాళ్ళు వాళ్ళ ఒకరి ఒకరు వెతలు వెళ్ళబోసుకోవడానికి ఈ బతుకమ్మ పండుగను, అంటే అమ్మగారిండ్లకు వచ్చిన కొత్త కోడన్లు, అత్తగారిండ్ల నుంచి అమ్మగారిండ్లకు వచ్చిన కోడన్లు అందరూ కలిసి, అంటే అమ్మగారిండ్లలో ముచ్చట్లు పెట్టుకోవడానికి, లేదా ఇంకా అమ్మగారింటికి పోవలసిన అవసరం లేనంత రోజులు 10 రోజులు అట్లా పెళ్ళై అయిపోతే అక్కడ ఉండి ఈ 8-9 రోజులు సాయంకాలంలో ఒక గొప్ప ఆట విడుపు, గొప్ప ప్రేమలు, గొప్ప పూలు పండగ ఇట్లాంటివి చేయడం కోసం బతుకమ్మ ఉంది. బతుకమ్మ అంటే ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ గుర్తొస్తుంది. ఎంతసేపు అయినా మాట్లాడడానికి అవకాశం ఉండే ఒక గొప్ప అరుదైన పండగ ఇది 9 రోజుల పండగ. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే విజయదశమి దాకా 10-11 రోజుల పండగ అని కూడా చెప్పొచ్చు.
0: బతుకు అన్న మూడు అక్షరాలు భూగోళం ప్రపంచం అన్న మూడు అక్షరాలతో చాలా దగ్గర. అంటే ఈ పండగ మనం తెలంగాణలో జరుపుకుంటున్నా కానీ బతుకునే పండగగా మార్చి, బతుకునే పండగగా మనం తీర్చిదిద్దుకోవాలన్న ఒక కాంక్షతో సాగే పండగలో చాలామంది చెప్తుంటారు నరసింహరెడ్డి గారు, ఇప్పుడు ఏదైనా ఒక చరిత్రలో సంఘటన, అంటే అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఆలేరులో వాగు పొంగింది,

0: బతుకమ్మలు కలిపేసుకొని నక్క అండాలమ్మ ఉయ్యాల పాట అనేది సృష్టి జరిగింది. అది మా రెండు మూడు జిల్లాల్లో అందరికీ తెలిసింది. అంటే అదేంటి, పందురాగస్టాని ఉయ్యాలో పండుగే వచ్చింది ఉయ్యాలో, నక్క అండాలమ్మ ఉయ్యాలో పండుగ పేరున ఉయ్యాల అని ఆమె ఎట్లా స్టార్ట్ అయింది. ఆ 15 ఆగస్టు నాడు ఇంత బాగున్న మనిషి, ఇంకొక పండుగ నాడు ఇంత బాగున్న మనిషి, ఈ రోజు ఈ 15 ఆగస్టు తర్వాత 3 రోజులకు 4 రోజులకు ఆమెని చంపేశారు. అది అట్లాంటి మనిషి ఎట్లా మనలో కనిపించకుండా పోయిందని ఒక పాటని కట్టి ఆ పాట మొత్తం అందరి ఊళ్ళలో తెలుసు. అట్లాగే చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న 4 5 గురు వ్యక్తుల మీద కూడా పాటలు ఉండంగా నేను విన్నాను. అవన్నీ కూడా తర్వాత కాలంలో వాటంతలు అవి జానపదులు అడాప్ట్ చేసుకుంటారు. అంటే లయ ఉంటుంది, లయలో కంటెంట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అదే జానపద గేయ లక్షణాలలో అది కూడా ప్రధానమైనది.
1: అంటే ఒక కృతికర్త ఉండడు, దానికి ఒక సంగీతకర్త కంపోజరు ఉండడు, అది ఒక సాహిత్య ప్రక్రియగా ప్రత్యేకంగా పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ ఉన్నా ఉండకున్నా జనాల నాలికలపై పుట్టి వాళ్ళ హృదయంలోంచి ఉప్పొంగిన భావావేశాలు, అది ఆనందమైనా దుఃఖమైనా
0: దుఃఖమైన.
1: ఇప్పుడు మీరు చెప్పింది దుఃఖ సందర్భం, ఆల్రెడీ కూడా దుఃఖ సందర్భమే. అలాంటి సందర్భాలే కాకుండా పండుగల ఆనందాలు, సమిష్టి కుటుంబాలు ఉండే అంటే అన్నదమ్ములు, అక్కయ్యరెండ్లు, వదిన మరదళ్ళు, అత్తకోడళ్ళు, ఈ ముచ్చట్లు కూడా ఉంటాయి కదండి.
0: ఉంటాయి. నేను నిజానికి మీరు అన్నారు కాబట్టి ఒకటి గుర్తు చేస్తున్నాను. ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మని చాలా ఉద్యమకారులుగా వాడుకున్న సంగతి మనందరికీ తెలిసింది. కానీ మేము బతుకమ్మ అంటే మాకు ఎంత ప్రేమ ఉండేది అని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందే 10 ఏళ్ల కింద నేను రాసిన ఒక పోయంలో 2 లైన్లే చెప్తాను, చాలా పెద్ద పోయము బతుకమ్మ కళ. దాంట్లో ఏముంటుందంటే, చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు, చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు, చల్లగాలి పల్సనై పైకెగరనే లేదు, మేం తంగేడు పూల మీద మంచు చుక్కల్ని తుడిచే వేకువ తుమ్మెదలమయ్యేవాళ్ళం, మేమలా మూటగుట్టల మించి మూలబాయి డొంకల్లోకి పరుగు పెడితే పొద్దుటెండ పెట్టిన తొలి ముద్దుకు ఎర్రజల్కల్లో గునుగు రంగు రంగులుగా పులకించేది,
1: అంత గొప్పగా
0: దసరా సెలవుల్ని సోంపువ్వుకు అంకితం చేసి గుట్టల్ని అల్లుకున్న నల్లమబ్బుల్ని తరిమేస్తూ బోటి గుండు మీద ఆనందం జెండాల్ని పాతినప్పుడు బతుకమ్మ పండగ అక్కలకు బదులు మాకే 2 వారాల ముందు మొదలయ్యేది అని కంటిన్యూ అవుతుంది.
1: బాగున్నాయి. అక్కలకు బదులు ముందు మొదలయ్యండి అంటే ఇప్పుడు మన
0: మేమే తెచ్చేవాళ్ళం, వాళ్ళు
1: గునుగు పూలు, తంగిడి పూలు, అడుగుల పోడు, గుట్టల పొండి పోడు,
0: తెచ్చి వాళ్ళు ఆటలాడడం వరకు ఆ రెండు
1: రంగుల అద్దుడు అది కట్ చేసి కత్తెర పట్టుకొని. సరే, ఇంకా ముచ్చట్లు వస్తున్నాయండి. ఈ రంగురంగుల ముచ్చట్లకు వెళ్లే ముందు మా ఆర్జే దీప ఏదో చెప్తుంది, విందాం.
2: ఎస్, చాలా చక్కగా వెళ్తుంది ప్రోగ్రామ్. ఒక చిన్న కమర్షియల్ స్పాట్ తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. డూ స్టే ట్యూన్డ్.
3: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347-6126.

0: మా ప్రోగ్రాం వినుకుంటే ఒక మిత్రుడు ఇప్పుడే మెసేజ్ పెట్టాడు సార్, మన హన్మకొండ దగ్గర అనిల్ అని. అక్కడ హన్మకొండ దగ్గర అస్సంపతి దగ్గర సీతంపేట అనే ఊరుందట. అంటే అక్కడ ఈ దీపావళి సమయంలో కూడా మామూలుగా బతుకమ్మంటేనే మన అక్కైదురేళ్ళు మనవాళ్ళు ఆడతారు కదా, సో మగవాళ్ళు కూడా బతుకమ్మ పండుగలో చాలా చురుగ్గా పాల్గొంటారు అని. అంటే మీరు ఇంతకుముందు మాకు 2 వారాల ముందే షురు అయితే అంటే నాకు ఈ ముచ్చట గుర్తొచ్చింది. అంటే ఒక సామాజిక వర్గం ఒక 3 రోజుల వేడుక ప్రత్యేకంగా చేసుకుంటారట. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉందా ఇది?
1: ఉన్నది. ప్రాంతాన్ని బట్టి సంప్రదాయం కొంచెం తేడా, అంటే స్థూలంగా మారదు, కానీ అక్కడక్కడ ఇప్పుడు ప్రతి చోట 9 రోజులు చెయ్యరు. కొన్ని చోట్ల ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మే గ్రాండ్గా చేస్తారు. మిగిలినన్ని బతుకమ్మ పేర్వకుండా ఊరికే చుట్టుకాముళ్ళలాగా ఆడుతూ ఉంటారు.
0: సద్దుల బతుకమ్మ అంటే సార్, అంటే ఇంకా మస్తు చెప్తారు మీరు. అంటే సద్దులు అంటే ఏంటంటే మనం పులిహోరలు కలుపుకోవడం, సద్దులు 5 రకాలుగా అంతే కదా.
1: అంటే

0: పంచుకొనుడు
1: పంచుకొని సర్ది కట్టుకొని వచ్చి ఒకరిదొకరు పంచుకొని అందరు కలిసి అందరిది తినడం.
0: అంటే ఓ రకంగా బతుకమ్మ అనేది ఒక వ్యక్తికో ఓ కుటుంబానికో పరిమితమైన పండగ కాదు,
1: కాదు మొత్తం సమూహానికి ఊరికి సంబంధించిన పండగ. నాకైతే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి ఇంత శ్రద్ధగా మనం తెలంగాణ వచ్చిన తర్వాత పట్టించుకుంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్న సంగతి మనం వాళ్ళకి చాలా మందికి ఇదివరకు తెలియకపోయేది.
0: అంటే పండుగ చేసుకుంటే తప్ప దాని వెనక కథ ఏందో తెలియదు.
1: తెలియదు. ఇప్పుడు మొదటి రోజు బతుకమ్మ ఇవాళ మనం చేసుకుంటున్నాము, దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజు రేపు చేసేదాన్ని అటుకుల బతుకమ్మ అంటారు. మూడవ రోజు బతుకమ్మని ముద్దపప్పు బతుకమ్మ అంటారు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు మాత్రం బతుకమ్మ చెయ్యరు, ఎందుకంటే అలిగిన బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ చేస్తూ ఉంటే మా వాళ్ళందరూ సద్దుల బతుకమ్మ ఆటలోంచి మధ్యలో వచ్చేవాళ్ళు, మా అమ్మ మా అక్క అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఇది ఎందుకు తొందరగా వెళ్ళిపోతారు అంటే వాళ్ళు రేపటికి అప్పలు చేయాలి అంటే ఇవాళ అష్టమి అంటే సద్దుల బతుకమ్మ అష్టమి రోజు అవుతుంది. దశమి రోజు పండగ కాబట్టి నవమి రోజు తీరదని అష్టమి రోజే రాత్రులు చేస్తారు. ఈ అప్పలు చేసే ఒక గొప్ప ఒక ఫీలింగ్స్ ఉండేది.
0: ఇప్పుడు ఈ జమ్మిగోడు అనేది కూడా ఉన్నాయి కదా సార్, దసరా రోజేమో అంటే ఇప్పుడైతే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కలిసిపోతున్నారు, అమ్మ నాయన వస్తారు ఎక్కువగా, ముఖ్యంగా ఈ పంచపాండవులు సేవ దగ్గర గుడికి పోవుడు, జమ్మి కొట్టుడు, అదే మన పాలపిట్టం చూసుడు ఇవన్నీ అక్కడ ఎక్కువగా. దసరా రోజు విజయదశమి రోజు మగవాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా చురుగ్గా పాల్గొని అలాబలా చేసుకుంటే, సద్దుల బతుకమ్మ రోజు ఊరంతా తల్లులమయం, చెల్లెలమయం, మహాలక్ష్ములమయం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీరు గుర్తు చేసుకొని చెప్పండి, ఎంత గొప్పగా ఉంటుంది.
1: నాకు బాగా గుర్తు. ఇది నిజానికి బతుకమ్మ పండగే చెరువుగట్టు మీద బతుకమ్మల్ని పెట్టి ఆట అయిపోయిన తర్వాత చెరువులో వదిలేసి రావాలనే నుంచి పుట్టింది. ఇటీవలి కాలంలో మరీ చెరువుల దగ్గరికి అందరూ పోలేక అందరు ఊర్లో ఆడి చెరువు దగ్గర వదిలేసి వస్తున్నారు. సద్దుల బతుకమ్మ లాస్ట్ రోజు కాబట్టి ఇక్కడ ఊర్లో ఆడిన బతుకమ్మల్ని 2-3 కాలనీల వాళ్ళు చిన్న చిన్న ఓ మోస్తారు ఊరైతే కాలనీలు లాగా, లేకుంటే ఊరైతే ఒక్కటే గుంపు కింద 100-150 బతుకమ్మలు, దాదాపు 100-150 మంది మహిళలు, వాళ్ళ చుట్టూ ఓ ఆడపిల్ల ఒక మగపిల్ల ఒక ఇంటికి ఉన్నట్టు 200 మంది దాకా ఈ పిల్లలు. తర్వాత పండగ ఎల్లుండి దసరా ఉంటే మొదలే పటాకులు కొనుక్కునేటటువంటి పోరలు ఉంటారు. వీళ్ళందరూ ఇటు కొడుతుంటే ఈ అందరు ఒక పెద్ద ప్రొసెషన్ లాగా పోయి,
0: అంటే ఒక రకంగా ఆకాశంలో ఉండే ఇంద్రధనుస్సు కిందికి దిగి నడుస్తున్నలా అన్నట్టు.
1: ఎస్, బాగా చెప్పారు.
0: రోడ్డు మీద నడిచే సింగిడి
1: ఇంద్రధనుస్సు కదిలిపోయినట్లుగా ఉంటాయి, ఎందుకంటే అందరు మహిళలు వీలైతే అందరూ పట్టు చీరలు కట్టాలనుకుంటారు, అందరు కొత్త చీరలు కట్టాలనుకుంటారు, పిల్లలకి కూడా కొత్త బట్టలు వేయాలనుకుంటారు. అట్లా దాన్ని చాలా గొప్ప.
0: ఇంకా ఇప్పుడు మనకు ఈ తెలంగాణ సంప్రదాయంలో కానీ తెలుగు పండుగలు కానీ ఆ మాటకు వస్తే భారతదేశపు పండుగలు ఏదైనా పండగ అంటేనే గుండెల నిండా ఆనందం, ఎవరికి ఎంత కలిగి ఉంటే అంతలోనే పండగ. ఆ గరీబోడా మధ్యతరగతోడా ఉన్నోడా బాగా బాగా డబ్బు ఉన్నోడా అని ముచ్చటే ఉండదు.
1: డబ్బు ఉన్నవాడికి రోజు పండగే, పండగ అంటే అందరికీ పండగ. పండగ రోజు ఎంతలో కావాలంటే అంతలో చేసుకునేది పండగ.
0: ఎంతలో కావాలి అంత చేస్తారు, అంటే ఏదో అంటారు మంచం ఉన్న కాడి కాలు దాపాలి అన్నట్టు.
1: ఇది ఒక్క మాట నేను మీరు అడిగినందుకు చెప్తున్నాను. ఎంగిలి పూలకు సద్దుల బతుకమ్మకు పూల గుత్తుల వంతెన కట్టి పాటల రహదారులను పరిచాకనే కొత్త పెండ్లి పిల్లలు పిండార బోసిన వెన్నెల్లో ఆటల ఆరిందలయ్యింది. చుక్కలు ముగింపు రోజు అంటే నిమజ్జనం ఎట్లా చేస్తారు అని చెప్పడానికి, చుక్కలు చంద్రుడిపై మక్కువ పడ్డట్లు దూరంగా కొండ నింగిని కలిసే చోట సృష్టి లోతుల్ని కొలవాలని పండిన గోరెంటల పరువం మించి నీట వాలి లోనికి జారేది బతుకమ్మ. అలలు పాదాలకు గొలుసులు కడుతుంటే జలస్పర్శకు జంకి నిలువుగానో అడ్డంగానో తలలూపి తప్పని వీడుకోలు పాటలో తరలిపోయేది. పోయే గౌరమ్మ, పొన్నాగంటి గౌరమ్మ, తాడులోతు నీళ్ళల్లో తరలిపోయే గౌరమ్మ, మల్లొచ్చే పండుగకు మళ్ళీ మళ్ళీ రావమ్మ.
0: మంచి మాట, మల్లొచ్చే పండుగకు మళ్ళా మళ్ళా రావమ్మ. మనకిప్పుడు అదే మునరలాగా చేసుకున్న గణపతి చవితి నిమజ్జనమైనా ఇటు బతుకమ్మైనా అంటే పండుగలు మళ్ళా మళ్ళా రావాలి. పండుగ రావాలంటే అర్థం ఏంటంటే పబ్లిక్ అందరూ సుఖంగా ఉండాలి, అంతే కదండి. అయితే ఇప్పుడు ఈ ఆధునిక అంటే సమకాలీన సాంకేతిక వేగంలో ఆ పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని లేదా తీయదనాన్ని ఏమైనా కోల్పోతున్నామా
1: అంటే, ఉత్సాహం కొద్దీ ఏం చేస్తారంటే నేచురల్ సౌండ్స్ కాకుండా ఆర్టిఫిషియల్

0: స్పెషల్ సౌండ్స్ ఎక్కువ మంది పెట్టి దాన్ని ఇష్టపడుతున్నారు అని మనం అనుకుంటాం. ఇష్టపడిన కంటే న్యాచురల్ సాంగ్స్ని పాడేవాళ్ళు తగ్గిపోవడం అనేది దీన్ని సూచిస్తుంది. న్యాచురల్గా పాడేవాళ్ళు లేక ఉన్న పాటని పెట్టి ఆడుతున్నారు. ఇది ఒక రకంగా మారిన కాలాన్ని సూచిస్తుంది. దీన్నేమీ తప్పుపట్టనక్కర్లేదు, కానీ హెవీ సౌండ్స్ని రిడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందనేది, పొల్యూషన్ రీత్యా కానీ లేకపోతే మనం మిగిలిన అందరు బుద్ధిజీవులంతా అదే కోరుకుంటున్నారు.
1: సామాజిక మాధ్యమాల రోజుల్లో ఉన్న ఈ రోజుల్లో, ఇప్పుడు ఇంతకుముందైతే మన మనోళ్ళందరూ, మన ఇంటి తల్లులు ఆడపడుచులందరూ ఒక ఎవరో శిక్షణ ఇస్తే తప్ప సాధ్యం కాని ఏకీకృతమైన లయతో చప్పట్లు కొట్టుకుంటూ పాడే సందర్భం నుంచి క్రమక్రమంగా మారుతూ ఇప్పుడు నృత్య విన్యాసాలుగా మారిపోయినాయి. అంటే మీరు అన్నట్టు సౌండ్ సిస్టము, అంటే ఆ మ్యూజిక్ అండ్ ఒకటి కల లయ, శృతి లయనేమో స్పీకర్లో వస్తుంది, మన వాళ్ళేమో నృత్యం చేస్తున్నారు. అంటే బహుశా కాలానుగుణమైన మార్పులు కూడా మనం యాక్సెప్ట్ చేయక తప్పలేము కదా.
0: తప్పదు. అంటే అప్పుడు ఈ క్యాసెట్ కానీ రికార్డింగ్ కానీ అనేది ఏమీ లేని రోజుల్లో వాళ్ళు చాలా సహజ సిద్ధంగా పాడుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని అవకాశాలు ఇచ్చినాయి, వాటిని వాడుతున్నారు, తప్పేం లేదు.
1: బాగుంది సార్, మీరు సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఇప్పుడు రవీంద్ర భారత్ అయితే మన హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఒక అద్భుత సాంస్కృతిక చైతన్య కేంద్రం అయితే, మరి అన్ని జిల్లాల్లో పల్లెల్లో ముఖ్యంగా జానపద కళలకు పుట్టినిల్లు తెలంగాణ అంటేనే బహుశా ఎవరిని మనం ఇలా తట్టినా ఓ పాట పాడతారు. ఇప్పుడు ఏ తల్లికి ఏ సంగీతవేత్త వచ్చి లాలిపాట నేర్పడు, సహజంగా వస్తుంది. మరి అంతమంది కళాకారులు ఉన్నారు కదా, ప్రభుత్వం పక్షాన ప్రభుత్వంలోని వివిధ విభాగాలు, ఆయా జిల్లా యంత్రాంగాలు ఏమేమి ఏర్పాటు చేస్తే చెప్తాం.
0: ఇప్పుడు అందరూ అన్ని జిల్లాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగని చేసే విధానం గురించి సూచనలు ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారి ద్వారా అవి పోతున్నాయి. కాబట్టి వాళ్ళు సద్దుల బతుకమ్మ అనేది గ్రాండ్ ఈవెంట్ ఎట్లా చేయాలి అనే దాని మీద వాళ్ళకు ఒక ప్లాన్, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ప్రణాళికలు వేసుకొని చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ 9 రోజులు రోజు బతుకమ్మ ప్రతి జిల్లాలో, ఆ మాటకు వస్తే ప్రతి ఊరిలో కూడా జరుగుతాయి. దీనికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తర్వాత సర్ప్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్, జిల్లా
1: స్వయం సహాయక సంఘాలు
0: వాళ్ళు చేస్తారు. ఇక హైదరాబాద్లో ఈరోజు 2 చోట్ల మనము ఈవెంట్ని ప్రారంభిస్తున్నాం. ఒకటి రవీంద్ర భారతిలో, రెండవది తెలుగు లలిత కళాతోరణంలో. రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది, తెలుగు లలిత కళాతోరణంలో టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ఇది 7-8 రోజులు కంటిన్యూగా రవీంద్ర భారతిలోను లలిత కళాతోరణంలోను రోజు ఉత్సవాలు జరుగుతాయి. రోజు ఒక సాంస్కృతిక సంఘం వాళ్ళు లేదా ఒక కాలనీ వాళ్ళు, ఒక బృందం మేము వచ్చి ఆడతాం సార్ రవీంద్ర భారతిలో అని అడుగుతున్నారు మమ్మల్ని. మేము
1: స్వచ్ఛందంగా వస్తున్నారు,
0: స్వచ్ఛందంగా.
1: చాలా గొప్ప మాట అండి. అదే ఇక్కడే ఒక చిన్న అనుసంధానించాల్సిన అవసరం ఏంటంటే, సరే ఈ ప్రజాప్రభుత్వం ఇప్పుడు ప్రజల కోసం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం చేసే సహాయం ఒక కోణం. దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా మన సంస్కృతిలో ఉన్నటువంటి భాగం గనక ఎవరో చెబితే తప్ప చేసే పండగ కాదు, ఎవరు ఆడిస్తే ఆట కాదు, పాడిస్తే పాట కాదు. ఆ రెండింటి మధ్య మీరు ఎలా అనుసంధానం చేస్తున్నారు? అంటే పబ్లిక్లో, ప్రజల్లో సహజంగా వచ్చే ఉత్సాహం ఒకవైపు, ఒక ప్రభుత్వంగా మీరు అందిస్తున్న సహాయం మరోవైపు.
0: అదే, ఇది స్ట్రీమ్లైన్ చేయడం కోసం జిల్లా కలెక్టర్లు చేసిన దాని లాగా మనం కూడా ఇక్కడ హైదరాబాద్లో చేస్తూ కొన్ని పాటలని, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి బయట వాళ్ళు చేసే వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే రకరకాల సంస్థలు ఉన్నాయి, అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఐఎన్పిఆర్ కావచ్చు, టూరిజం కానీ, కల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రకరకాల ఈవెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అక్కడ పాటలు పాడే బృందాలని పంపిస్తూ ఉన్నాము. ఆ బృందాలతో పాటు బతుకమ్మ పండక్కి ట్యూన్ అయ్యేటటువంటి కళారూపాలు ఉంటాయి. ఇవి పేరుని లాంటివి ఆండయాస్ చేసే ప్రోగ్రామ్స్ అవకాశం ఉన్న చోట పేరుని, ఇప్పుడు టూరిజం వాళ్ళు చేసే దాంట్లో ఇవాళ సాయంత్రం పేరుని నృత్యం కూడా పెడుతున్నాము. తర్వాత ఒక జానపద నృత్యం కూడా పెడుతున్నాము.
1: అంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ పాల్గొంటున్నారు.
0: పాల్గొంటున్నారు. ఇవాళ రవీంద్ర భారతిలో జరిగే ప్రోగ్రామ్కి మన జూపల్లి కృష్ణారావు గారు, మన వెన్నెల గారు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాము. ఇది 7 రోజులు అయిన తర్వాత 8వ రోజు మాత్రం ట్యాంక్ బండ్ మీద హైదరాబాద్ సెంటర్ నుంచి, అంటే ఇప్పుడు అమరవీరుల స్మారకం, స్తూపం అంటే ఇక్కడ స్మారకం అది, ఆ స్మారకం నుండి ట్యాంక్ బండ్ మీదకి 1000 మంది బతుకమ్మ ప్రదర్శనలతోటి ట్యాంక్ బండ్

0: నిధికి తీసుకుపోయి అక్కడ ట్యాంక్ బండ్ మీద ఆడి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడం తోటి ఈ పండుగ ముగుస్తుంది.
1: బాగుంది సార్. అదే సందర్భంలో మీరు ఒక అద్భుతమైన కళా జాత, జానపద, గిరిజన, దక్కని కళారూపాలన్నీ కూడా మీరు పెడుతుంటారు కదా?
0: ఆ రోజు చివరి రోజు పెడతాం.
1: బాగుందండి. అయితే ఇప్పుడు ఈ కొంచెం మీరు ప్రారంభంలో చెప్పారు పర్యావరణము మహిళలను, కాసేపు పర్యావరణం గురించి మాట్లాడదాం సార్. పర్యావరణం అంటే ఇప్పుడు అదృష్టమో మరియు దురదృష్టమో రోజు రోజుకు ఈ నగరీకరణ, పట్టణీకరణ, కాంక్రీట్ జంగిల్స్ పెరిగి మట్టి మట్టి వాసన పీల్చుకుందామనే ప్రేమ ఉన్న గుండెలకు కూడా దొరకట్లేదు. ఈ సందర్భంలో మరి గునుగు పూలు, తంగెడు పూలు, కట్ల పూలు, లేకపోతే మన మోత్కాకులు, మోదు ఇట్లాంటివన్నీ ప్రకృతి అంటే ఎవరూ పెట్టినే కావు. అట్లా దేవుడిచ్చిన పూలు, దేవుడిచ్చిన అడవి, ఆ చేనులు, పంట పొలాలు, పొలాల గట్ల మీద అవి అంతగా లేవు కదా. పట్టణంలో ఉండే పండక్కి పల్లె, మీరు పల్లె నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు కదా, పల్లె పండక్కి తేడా ఉందా?
0: పట్టణంలో ఉండే పండక్కి ప్రత్యేకంగా తేడా ఏమి లేదు, కానీ ఏదైనా ఒక సందర్భంలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కూడా అంటే మనము కలర్ పేపర్ తోటి చేసి అప్పుడప్పుడు కొంతమంది చేస్తూ ఉంటారు. అది కూడా నిజానికి పర్యావరణానికి ఏమి హాని కలిగించేది కాదు, కానీ అంతకు మించి ఏమైనా ఎవరైనా ఇంకా ఆర్టిఫిషియాలిటీ క్రియేట్ చేస్తేనే పూలకి లేదా ఈ ఉత్పత్తి ధాన్యాలు అనుకోండి, పూలు అనుకోండి, వాటికి సంబంధించిన డ్యామేజ్ ఉంటుంది. కానీ కేవలం ధ్వని మాత్రమే డీజేలు పెట్టడం వల్ల మాత్రమే ఎక్కువ నష్టం ఉంది. పూల వల్ల ఏం నష్టం లేదు.
1: ప్రభుత్వం పక్షాన మీరేమన్నా అలాంటి మార్గదర్శకాలు ఏమన్నా చెబుతున్నారా? అంటే ప్రకృతికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి.
0: మా టీఎస్ఎస్ కళాకారులు ఇప్పుడు ఎక్కడికి పోయినా సహజ సిద్ధమైన వాతావరణంలో బతుకమ్మ పండుగని చేయాలని, వాటి నిమజ్జనం కూడా మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు చేసిన అన్నీ తీసేసి చివరి రోజు అప్పటికి చెరువుల్ని క్లీన్ చేయాలని ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చివరి రోజు చేసింది కూడా నెక్స్ట్ డే తీసేయాలని, ఆ చెరువుని కలుషితం కాకుండా చూడాలని కూడా చర్యలు తీసుకుంటున్నాం.
1: సార్, కొన్ని సందర్భాల్లో విన్నాను నరసరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఒక సీజన్లో అంటే ఇప్పుడు సరే ఈసారి అంటే దురదృష్టవశాత్తు ఈ కరువు ఎల్నినో కారణంగా వర్షాలు పెద్దగా లేవేమో, చెరువులు పొంగి పొరలటం లేదు, కానీ కొత్త నీరు వచ్చి చేరినప్పుడు సహజంగా అందులో ఉత్పత్తి అయినటువంటి బ్యాక్టీరియా కానీ అవాంఛిత జీవాలు ఏమైనా ఉంటే ఈ తంగిడి పూలు, గునుగు పూల్లో ఉండేటువంటి ఔషధీయ గుణాలు ఆ నీళ్లను శుభ్రం చేస్తాయనే ఒక భావన కూడా ఉంది.
0: నేను కూడా చదివాను, అది అంటే శాస్త్రీయంగా అది ఎంతమేర కరెక్టో తెలియదు, కానీ అవి నిజమే. ఇప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పు అన్నింటినీ అడాప్ట్ చేసుకోవడం కోసం ప్రకృతే కొన్ని కొన్ని ఉత్పత్తుల్ని ఇస్తూ ఉంటుంది. మనం తీసుకుపోయి ఆ నీళ్ళల్లో వేస్తే పాత నీరు పోయినప్పుడు, కొత్త నీరు వచ్చి చేరినప్పుడు ఇది శుద్ధి చేస్తాయని నేను అనుకుంటాను.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో, హైదరాబాద్ ఏమీటర్ల మీద, అలాగే వివిధ భారతిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంది. డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు పరిచయం చేసిన వాళ్ళు వారు ఒక మాట అన్నారు, ఈ బతుకమ్మ పండుగ ద్వారా తరతరాల ఆచార సంప్రదాయాలు, సంస్కృతులు సజీవంగా నిల్చుంటాయి. అది రామాయణమైనా భారతమైనా, ఇప్పుడు శ్రీరాముని తల్లి ఉయ్యాలు, శ్రీమతి కౌసల్య ఉయ్యాలు అని వారు అంటే పరిశోధనాత్మకంగా కూడా చాలా విషయాలు చెప్పారు. ఈ బతుకమ్మకు సంబంధించి అకాడమిక్గా అంటే ఎంఏ తెలుగులో కానివ్వండి లేదా సామాజిక శాస్త్రాల్లో తగినంత కృషి జరిగినట్టుగా మీరు, ఎందుకంటే మీరు అధికారిగానే కాకుండా అసలు తెలుగు సాహిత్యంలో కూడా పట్టున్నవారు కదా.
0: నిజమే. ఇప్పుడు బిరుదరాజు రామరాజు గారు చేసిన జానపద గేయ వాంగ్మయంలో కొంత చర్చ ఉంది, కాకపోతే మొత్తం జానపద సాహిత్యంలో భాగంగా బతుకమ్మ పాటలు లేదా ఉయ్యాల పాటలు అని ఒక చాప్టర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు సుజాత శేఖర్ తెలంగాణ అస్తిత్వ వాదం గురించిన ఒక స్పృహ వచ్చిన తర్వాత చేసిన పిహెచ్డి అది. కాబట్టి ఈమె బతుకమ్మలో విషాద గీతాల గురించి, బతుకమ్మలో ఆనంద గీతాల గురించి, అసలు బతుకమ్మ నేపథ్యం గురించి, బతుకమ్మకి ప్రకృతికి ఉన్న సంబంధం గురించి, నేను ఇందాక చెప్పాను కదా స్త్రీలు పూలు వాళ్ళకి ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం గురించి చర్చ చాలా చేసింది ఆ పుస్తకం. నేను కూడా చూశాను. ఇంకా కొన్ని ఒకటి రెండు వేరే ఎంఫిల్లు, పిహెచ్డీలు కూడా వచ్చాయి. అయితే జానపద సాహిత్యంలో భాగంగా స్త్రీల పాటలు, ఉయ్యాల పాటలు, బతుకమ్మ పాటలు అని చూడడం కాకుండా కేవలం బతుకమ్మ సాహిత్యం ఏమైనా అంటే బతుకమ్మ మీద ఇటీవల కాలంలో కథలు కూడా వస్తున్నాయి, ఏవైనా ఒకటి రెండు అడపాదడపా నవలలు కూడా వచ్చాయా, వీటి మీద మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది.
1: బాగుంది సార్. ఇప్పుడు దసరా అయినా దీపావళి అయినా రంజాను లేకపోతే క్రిస్మస్ పండుగ ఏదైనా

0: ఈ యాంత్రీకరణ పెరుగుతూ సాంకేతికపు హోరులో జోరులో కొట్టుకుపోతూ మనిషి నలుగురితో ఉన్నట్టే ఉండి ఒక సాలిలకి ఒక ఒంటరితనంలో అంటే గుండె విప్పి తన ఆనందాన్ని కానీ గుండె విప్పి బాధను కానీ పంచుకోవడానికి కుటుంబ సభ్యులకు కూడా తీరిక లేని రోజులున్న ఈ తరుణంలో ఈ పండుగలు మనుషుల్ని ఏకత్రితం చేయడానికి ఎలా ఉపయోగపడతాయంటారు?
1: మనుష్యులని ఏకత్రితం చేయడానికి పండుగలు ఉపయోగపడతాయన్నది చరిత్ర నిరూపించిన నిజం. అయితే పండుగల్లో కూడా మనము యాంత్రికంగా పాల్గొంటున్నాం తప్ప ఇన్వాల్వ్మెంట్తో పాల్గొనే పరిస్థితి తగ్గిపోయింది. అది ఇన్వాల్వ్మెంట్తో పాల్గొనే పరిస్థితి వస్తే తప్పనిసరిగా ఒక పునరుజ్జీవం. ఉదాహరణకి చెప్తాను, పెద్ద కుటుంబాలను నేను కొన్నింటికి చూస్తూ ఉన్నాను. పెద్ద కుటుంబాల్లో తాత ఉంటాడు, అమ్మానాన్నలు ఉంటారు, తర్వాత ఆన్ పిల్లలు ఉంటారు. వీళ్ళు ముగ్గురు నలుగురు పండగ నాడు వాళ్ళ నలుగురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడినా, ముచ్చట పెట్టినా, లేకుంటే నాకు అది కావాలని ఇది కావాలని తగాదా పడ్డా, అది ఒక గొప్ప ఆనందం, అదే పండగ. అట్లాంటి వాతావరణాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి పండగల్ని వాడుకోవాలి. ఒక రకంగా మనకు ఉమ్మడి కుటుంబాలు సాధ్యం కాకపోయినా ఉమ్మడి కుటుంబం ఇచ్చిన దాన్ని కోల్పోకుండా ఉండడం కోసం పండగలను వాడుకోవాలండి.
0: అవును సార్, కానీ ఇప్పుడు నోళ్ళు మాట్లాడలేదు, వేళ్ళు మాట్లాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మెసేజ్లు ఎక్కువైపోయాయి. నలుగురు ఉంటే నలుగురు చేతిలో నాలుగు ఫోన్లు. అంటే ఈ వాతావరణంలో ఇట్లాంటివి, అంటే మళ్ళీ ఆ మానవీయ స్పృహను, హ్యూమన్ టచ్ను వెనక్కి తీసుకురావడానికి ఏం చేయాలంటారు?
1: వెనక్కి తీసుకురావాలని అనలేము, అనకూడదు. నేనంటే నేను కొంచెం మనం కూడా ప్రోగ్రెసివ్ ఐడియాతోటే ఉండాలి. మనము ఉదాహరణకు కొంతమంది భాష గురించి మాట్లాడుతూ ఏంటంటే భాష మొత్తం చెడిపోయింది, భాష అప్పుడు నన్నయ్యది ఎంత బాగుండే, అంటే నన్నయ్య కాలంలో ఉండం మనం, మనం ఈ కాలంలో ఉంటాం. అట్లాగే ఇప్పుడు సెల్ ఫోన్ని మనం అవాయిడ్ చేయలేము, సాంకేతికతను వదిలించుకోలేము. సాంకేతికత లేకుంటే మనం జీవించడం కూడా కష్టమే, మనకి ఇన్ని సౌకర్యాలు కూడా ఉండవు. కానీ సాంకేతికతతో పాటు మన సంప్రదాయంలో ఉండే మేలిమిని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలి, అంతే.
0: సాంకేతికత అంటే గుర్తొచ్చింది సార్, ఈ మధ్య చాలామంది, అంటే బహుశా ఒక రకంగా అది అదృష్టం, తెలంగాణలో కళల పట్ల ఆసక్తి, కళాకారులు ఇన్నోవేషన్ అంటే సృజనాత్మక ప్రతిభ పోటీపడి పెరుగుతున్న రోజుల్లో ఈ కృత్రిమ మేధస్సును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకొని చాలా అందమైన దృశ్యాలు ఆవిష్కరిస్తున్నాయి మన తెరలు. అంటే పాటలు వస్తున్నాయి, తగిన సంగీతం వస్తుంది, దాంట్లో వాడు ఆడుతున్నారు కూడా జనాలు. అంటే నిజమైన వీడియోలు కాస్త ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలుగా మారుతున్న రోజుల్లో మీరు ఏదైనా ఇట్లాంటి వాటిలో పోటీలు నిర్వహించడం కానీ ఏదైనా, అంటే అది మీరు ఇందాకన్నారు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను, పర్యాటక శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, స్వయం సహాయ సంఘాలు, భాషా సంస్కృతి శాఖ అందరూ కలిసి వాళ్ళ నిద్రాణంగా ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని తట్టిలేపే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా?
1: టూరిజం వాళ్ళు టూరిజం క్లబ్స్ అని ఒకటి ఏర్పాటు చేశారు. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి చాలా సృజనాత్మకంగా పిల్లల్లో ఆర్ట్ డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఏఐకి దానికి లింక్ అయితే ఇంకా ఎక్కడ జరగలేదు. ఏఐతో లింక్ పెడితే ఎలా ఉంటుంది? తర్వాత షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ అనేది ఐ అండ్ పిఆర్ వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారు, ఐ అండ్ పిఆర్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మొన్న టూరిజం వాళ్ళు కూడా చిన్న షార్ట్ ఫిల్మ్స్కు ప్రైజెస్ ఇచ్చారు. ఇట్లా వీళ్ళు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గా కూడా అక్కడక్కడ కొంతమంది ఈ షార్ట్ ఫిల్మ్స్, తర్వాత రీల్స్, షార్ట్స్ ఉండే వాటిల్లో మేలిమి వాటిని ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎంకరేజ్మెంట్లో భాగమే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఇది.
0: బాగుంది సార్. బతుకమ్మ అంటేనే పాటలు, మాటల నుంచి కాసేపు పాటలకు వెళ్ళిపోదాం.

మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల

0: పశువుల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की. సమాధానం దీది
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

మొత్తానికి బతుకమ్మ పండుగ ఎట్లయితే 9 రోజులు ఉంటుందో, అంటే ఇది ఒక ఒక చక్రం, ఒక వలయం, ఒక పుష్ప వలయం, పూల చక్రం, అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ప్రకృతి ఎంత శాశ్వతమో, ప్రకృతి ఎంత రంగులమయమో, పండగ అంతే రంగులమయం, పండగ ఇంత రంగులమయమో, మరి మనుషుల అందరి జీవితాలు, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, వారి

0: ఆర్థిక స్థాయి ఎన్నిటికీ అతీతంగా మనిషి మనీషిగా అయ్యేందుకు, మనిషి సుఖంగా ఉండేందుకు ప్రతి పండగ దోహదం చేస్తున్న ఆశిద్దాం. నరసింహారెడ్డి గారు, చివరిగా మీరు మా ఎఫ్ఎం రెయిన్బో శ్రోతలతో ఏ శుభాకాంక్ష సందేశం అందిస్తారు?
1: అందరికీ నిజానికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఒక మాట ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రకృతికి దగ్గరగా ఉంటారు, లేదా ఆ మాటకు వస్తే తెలుగు ప్రజలందరూ కూడా చెప్పొచ్చు, ధనధాన్యాలు అంటే ధాన్య రాసులు అన్ని ఇండ్లకు వచ్చే రోజుల్లో వాళ్ళు సంక్రాంతి పండుగ చేసుకున్నారు. పూలు చెట్ల నిండా విలసిల్లే రోజుల్లో ఆ పూలని వ్యర్థంగా పోనీయకుండా తెంపుకొని వచ్చి 9 రోజులు ఆటలాడి మళ్ళీ వాటిని పవిత్రంగా నీళ్ళల్లో మాత్రమే వదిలేశారు. ఎందుకంటే పారేయొచ్చు, ఎక్కడైనా వేసేయొచ్చు, ఆట ఆడి దాన్ని మామూలుగా బయటపడేసేయచ్చు. ఇవేవి చేయకుండా ప్రకృతితో మమేకమయ్యే జీవన తత్వం ఒకటి ఇందులో ఇమిడి ఉంది. కాబట్టి మనందరం దాన్ని కాపాడుకోవాలి. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మీకు మా ధన్యవాదాలు. మా శ్రోతలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు.
1: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ ప్రారంభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారితో ప్రముఖ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎకోటూరిజాన్ని ప్రోత్సహించాలని, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులలో ఐటీ సంస్థలు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ సంస్థల సీఈఓలను కోరారు. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు పర్యాటకం, ఐటీ రంగాల కృషి చేయాలని సీఈఓల సమావేశంలో కోరారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సంస్థల వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వాస్తవాలను గ్రహించి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట రాజధాని సహా రాష్ట వ్యాప్తంగా 9 రోజుల పాటు వేడుకలు సాగుతాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆక్రమణలలో ఉన్న 500 గజాలలోపు ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు రెవెన్యూ శాఖ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ ఈరోజు ఖాదీ 5K రన్ నిర్వహించింది.

దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

Good evening, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.94 over 3 అవుతుంది. స్టూడియో క్లాక్ లో కల్లా ఫిల్ గా వెల్ కొత్త సినిమాకు వెల్కమ్ చెప్తుంది ఆర్జే డాక్టర్ దీపాని దానకవి. వెల్ మరి శ్రీ విష్ణు అనగానే ఈ మధ్య కాలంలో అసలు ఆయన సినిమాలు ఏవి కూడా మనకు కనిపించలేదు. కానీ లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆయన చేసిన సినిమా అందరినీ అలరించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్న రిలీజ్ అయిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీ, మరి ఇది అందరినీ మెప్పించగలిగిందా? నిజంగానే శ్రీ విష్ణు ఎంటర్టైనర్గా ఈ సినిమాలో కనిపించాడా? మరి ఆ సినిమా విశేషాలేంటో మనం మాట్లాడుకుందాం. కొత్త కొత్త తాజా ట్యూన్స్ అన్నీ వేసుకొని మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: అది కట్టుకొని రాదు
1: ఎక్కడికో.
2: గేషన్నగుల గేషన్నగుల గేషన్నగుల గేషన్నగుల గేషన్నగుల.

ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు, ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

వెల్ ఫ్రెండ్స్, కమింగ్ టు డియర్ కామ్రేడ్ కాకుండా కామ్రేడ్ కళ్యాణ్ పేరుతో శ్రీ విష్ణు ఈ నిన్నే సినిమా రిలీజ్ అయింది. సో లైక్ ఈ సినిమా అంతా కూడా 90వ దశకంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉందన్నమాట. అంతంత మాత్రమే చదువుకున్న తాడికొండ కళ్యాణ్ అలియా శ్రీ విష్ణు అనే యువకుడు ఆ ఊళ్ళో ఓ థియేటర్ని లీజుకి తీసుకొని నడిపిస్తుంటాడు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages?
1: వెల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త సినిమా. సో మనం మాట్లాడుకుంటున్నాం కామ్రేడ్ కళ్యాణ్ మూవీ గురించి. సో కామ్రేడ్ కళ్యాణ్లో మాస్టర్గా సాయి చంద్ గారు ఇందులో నటించడం జరిగింది. అండ్ ఒక చిన్న యుద్ధం కొనసాగుతున్నప్పుడు ఆ ఊళ్ళోకి ఒక ఒరియా అమ్మాయి సితారా అలియాస్ హీరోయిన్ని తన తల్లిదండ్రులతో వస్తుందన్నమాట. సో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళ తల్లి సరస్వతమ్మ రాధిక శరత్ కుమార్ గారిని కాపాడటానికి హీరోయిన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు కళ్యాణ్. సో ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటాడు. మరి నిజంగా ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకున్నాడా లేదా మాట్లాడుకుందాం. స్టిల్

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఫైనలీ హీరో హీరోయిన్తో జీవితాన్ని పంచుకోవాలనుకుంటాడు. కాకపోతే ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న కళ్యాణ్ ఎలా అయినా సరే సితార కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన స్నేహితుడైన దుబాయ్ బాబు సత్య సాయంతో ఓ దారిని ఎంచుకుంటాడు. మరి ఏంటి ఆ దారి? ఫైనలీ హీరో హీరోయిన్స్ కలిసారా లేదా మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: Well, friends, 4:45 studio clock kalifli shows. We are talking with Kotha Cinema. So, manam maatladukuntunnam Comrade Kalyan movie gurinchi. So, కళ్యాణ్ సితార కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని ఫైనలీ వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ సీను అలియా సత్యతో కలిసి ఒక దారిని ఎంచుకుంటాడు అని మాట్లాడుకున్నాం కదా. సో ఫైనలీ థియేటర్ని నడిపే కళ్యాణ్ కాస్త కామ్రేడ్ కళ్యాణ్ అవుతాడనమాట. సో పోలీసులకు కూడా మోస్ట్ వాంటెడ్గా మారిపోతాడు. అసలు ఆయన ఎందుకు అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది, ఫైనలీ ఆ అమ్మాయితో ఆయన కలిశాడా లేదా అనేది ఈ సినిమా అనమాట. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: हर सोमवार सुबह 11 बजे सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండ. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
3: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

Well, friends, good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9, Rainbow at Skills to Your Life. This is your joke, Dr. Deepa Nidana Kavi, Taza Tunes ki welcome chepestundi. Well, Mari, ee madhyakalamlo release ayi manaki baga hype ni srushtinchina cinema, Nani cinema, The Paradise. So, Paradise cinema loni Eshanagula Kattamida song manam indaka vinnamu. So, ippudu manamu Premalo ane song vindamu. కోట్ అనే సినిమా నుంచి, అండ్ ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిన్న కథ అయినా కూడా చాలా సూపర్బ్గా యాక్ట్ చేశారు హీరో హీరోయిన్స్.

ఈ మధ్య కాలంలో మనకు బాగా నచ్చిన సినిమా, సినిమా అంటే జస్ట్గా సాహిత్య విలువలు, సాంకేతిక విలువలతో పాటుగా అసలు కథా కథనం నడిచే విధానం కూడా చాలా బాగుండాలి. సో అలా రోషన్ శ్రీకాంత్ గారి అబ్బాయి సినిమా వచ్చింది మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో, అంటే ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చేసి ఛాంపియన్ మూవీ. అండ్ ఆ సినిమాలో గిరగిర అనే పాట చాలా ఫేమస్ అయింది అండ్ ఎంతో మీమర్స్కి పండగే, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరు కూడా దీనిపైన చాలా రచ్చరచ్చ చేసి బాగా డాన్సులు కూడా చేసి చాలా వైరల్ చేస్తారు ఈ పాటని. సో ఆటా సందీప్ మాస్టర్కి కూడా ఈ ఈ పాటకి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో హియర్ వి గో విత్ దిస్ గానా, గిరగిర గిర గింగిరా గిరా, స్టే విత్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

దోస్తో తాజా ట్యూన్స్ వింటున్నారు విత్ యూర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి 5:23 స్టూడియో క్లాక్ లెఫ్ట్ షోస్. వెల్ కింగ్ అన్న నడిచొస్తే మాస్ అన్న నిలబడితే మాస్ అన్న ఏం చేసినా మాస్ అని కింగ్ నాగార్జున మన్మధుడు అలియాస్ మన్మధుడు మన అక్కినేని నాగార్జున. సో ఆయన ఏ సినిమా తీసినా కానీ అందులో ఒక వైబ్ ఉంటుంది అని అంటారు కదా, మహేష్ బాబు పేరులో వైబ్ లాగా నాగార్జున ప్రతి సినిమాలకి అమ్మాయిలందరూ, ఆయన సుగ్గాడే చిన్ననాయన అయినా మన్మధుడు అయినా చివరికి కుబేరా సినిమాలో ఆయన యాక్టింగ్ సూపర్ డూపర్. అండ్ ఇప్పుడు కింగ్ 100తో కింగ్ రాబోతున్నాడు, ఆయనకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ కుబేరా మూవీ నుంచి ద బ్యూటిఫుల్ ట్రాక్ ల్యాండ్ ఆఫ్ యు ఆల్ స్టే విత్ మీ.

బ్యాక్ టు తాజా ట్యూన్. సో ఓజీ నుంచి సుబి సుబి పాట విన్నారు, శృతి రాంచుని పాడిన పాట. సో పవన్ కళ్యాణ్ గారి స్టైల్, వైబ్, మేనరిజం సూపర్గా చూపించారు ఓజీలో, ఓజస్ గంభీరా. సో నెక్స్ట్ వీఆర్ లైన్డ్ అప్ జావేద్ అలీ పాడిన పాట తండేల్ సినిమా, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. నాగ చైతన్య లైఫ్లో అదొక మైలురాయి అని చెప్పొచ్చు. సో తండేల్ మూవీ నుంచి ద బ్యూటిఫుల్ ట్రాక్ ఇస్ లైన్డ్ అప్ యు ఆల్ అండ్ బ్యాక్ టు బ్యాక్ అమరన్ మూవీ నుంచి ఏ రంగులే అండ్ తండేల్ నుంచి బుచితలి పాట వస్తుంది. స్టే విత్ మీ.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: చిత్తూ చిత్తూల బొమ్మ, శివుడి ముద్దుల గొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా అని ఆడబిడ్డలందరూ కూడా పట్టుపావడాలు వేసుకొని ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మని ఆడతారు. ప్రకృతి పండగ మన బతుకమ్మ పండగ. సో ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జాక్ డాక్టర్ దీపాని దానకవి అఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరికొద్ది క్షణాల్లో ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టీ గురించి మనకు వివరించడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా బ్యాంకులు రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన డిఆర్టీ ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటో వివరిస్తారా?
1: ఇది రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఆర్డీడిబి అని 1993లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఇప్పుడు పేరు మార్చి రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్ట్స్ యాక్ట్ అంటున్నారు. ఇన్సాల్వెన్సీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీబి యాక్ట్ అయిపోయింది. ఆర్డీబి 1993. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే, బ్యాంకుల నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకుల కేసులన్నీ సివిల్ కోర్టు ద్వారా మాత్రమే రికవరీ చేయగలిగిన సందర్భంలో చాలా కేసులు పెరిగిపోయి నిరర్థక ఆస్తులు చాలా పెరిగిపోవడంతో బ్యాంకులకి సరైన సమయానికి రికవరీ రాకపోవడం వలన నర్సింహం కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది కేవలం బ్యాంకుల కేసులనే పరిశీలించే అధికారి

0: ఉన్న ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ దేశమంతటా నెలకొల్పబడ్డాయి 1993 సంవత్సరం నుంచి.
1: అయితే భారతదేశం అంతటా ఎన్ని డిఆర్టీలు ఉండే అవకాశం ఉందంట?
0: ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 39 డిఆర్టీలు ఉన్నాయి. దీనికి అప్పలేట్ ట్రిబ్యునల్స్ 5 ఉన్నాయి. దాన్ని డిఆర్ఏటీ అంటారు.
1: డిఆర్ఏటీ, డిఆర్టీకి డిఆర్ఏటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
0: డిఆర్టీ అంటే మొదటి స్టెప్. ఒకవేళ డిఆర్టీ న్యాయం జరగలేదని భావిస్తే డిఆర్ఏటీ అప్పలేట్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు.
1: అయితే ఈ డిఆర్టీకి ట్రిబ్యునల్ ఏదైతే అంటున్నారో దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు?
0: ప్రతి డిఆర్టీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే కొన్ని కేంద్రాల్లో 2-3 బెంచులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 3 బెంచులు ఉన్నాయి. అట్లాగే పెద్ద పెద్ద వాటిలో 2-3 బెంచులు ఉన్నాయి. కలకత్తా, ఢిల్లీ, మెడ్రాస్ ఇట్లా ఎన్నో చోట్ల 2-3 బెంచులు ఉన్నాయి.
1: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు?
0: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఆర్ ఇప్పుడు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జి కానీ, ఇంతకుముందు ఈవెన్ అడ్వకేట్స్ కూడా డిఆర్టీగా అపాయింట్ చేయగలిగే, ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయగలిగేవారు. కానీ 2017 చట్టం చేంజ్ అయిపోయి ఇప్పుడు కేవలం డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయిన వాళ్ళు, ఆరు పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు.
1: అయితే ఆర్డీబీ యాక్ట్కి సర్ఫేసీ యాక్ట్కి ఉన్న తేడా ఏంటి?
0: ఆర్డీబీ యాక్ట్ ఇప్పుడు సివిల్ కోర్టు అధికారాలని ఆర్డీబీకి సంక్రమించబడ్డాయి. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాసి ట్రిబ్యునల్, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ, కానీ అన్ని సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఉన్నాయి. సర్ఫేసీ యాక్ట్కి డిఆర్టీకి తేడా ఏంటంటే సర్ఫేసీ యాక్ట్ బ్యాంకులకే అధికారం ఇచ్చింది. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్న సందర్భంలో బ్యాంకులు తమంతా తామే ఆ సెక్యూరిటీస్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. కాబట్టి అది డిఆర్టీ కోర్టు లాగే సర్ఫేసీ మాత్రం బ్యాంకులకే అధికారాలు ఇచ్చాయి.
1: అయితే మీరు అన్నట్టు మొదట బ్యాంకు రుణాల తాలూకు రికవరీని సివిల్ కోర్టులో జరిగేవి, అక్కడ అన్ని కేసులు కలిసి లేట్ అవుతున్నందుకు
0: తొందరగా
1: అవ్వాలని డిఆర్టీ తీసుకోవడం జరిగింది. డిఆర్టీలో కూడా ఇంకా లేట్ అవుతుంది అంటే స్పీడప్ చేయడం కోసం ఇంకా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్ఫేసీ యాక్ట్ వచ్చి బ్యాంకులకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఆర్టీ విషయానికి వస్తే డిఆర్టీకి పరిమితి ఏమైనా ఉందా? ఎంత రుణం అయితే డిఆర్టీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎంత అయితే కేసులు, ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
0: ఇంతకుముందు 10 లక్షలు ఉండేది. 10 లక్షల రూపాయల రుణం బాకీ ఉంటే డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పెంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల దాటి రుణం ఉంటే తప్పనిసరిగా డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. అంతగా తక్కువ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టుని ఆశ్రయించాలి బ్యాంకులు.
1: అయితే ఇప్పుడు మొదటగా డిఆర్టీని బ్యాంక్ అప్రోచ్ అవుతుంది,
0: బ్యాంక్ ఫైల్ చేస్తుంది,
1: ఫైల్ చేస్తుంది కేసు. ఆ ఫైల్ చేయడానికి ఏమంటారు? మొదటి అప్లికేషన్ పెట్టేది బ్యాంక్ పెడుతున్నారు, రుణగ్రహీత
0: బ్యాంక్ వారే పెడతారు. దాన్ని ఒరిజినల్ అప్లికేషన్ అంటారు, ఓఏ.
1: ఓకే,
0: ఒరిజినల్ అప్లికేషన్ అంటారు. అయితే సర్ఫేసీ చట్టంలో కూడా డిఆర్టీకే అధికారం ఇచ్చారు. ఒకవేళ బ్యాంక్ నియమాలు సరిగ్గా పాటించిందా లేదా చూడడానికి, అప్పుడు మాత్రం రుణగ్రహీత ముందుగా అప్రోచ్ అవుతాడు డిఆర్టీని.
1: బ్యాంకు తమ రుణ రికవరీ కోసం డిఆర్టీని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఓఏ, ఒరిజినల్ అప్లికేషన్. మీరు అన్నట్టు రుణగ్రహీత తనకి సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో అన్యాయం జరిగిందని భావించి డిఆర్టీని అప్రోచ్ అయితే అది
0: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్, ఎస్ఏ
1: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు కానీ రుణగ్రహీత కానీ ఏదైనా రుసుము చెల్లించుకొని డిఆర్టీకి వెళ్లాల్సిందేనా?
0: బ్యాంకు సూట్ ఫైల్ చేయాలంటే మాక్సిమం 150,000 రూపాయలు ఉంది.
1: అయితే ఈ డిఆర్టీలో ఒక ఫైల్, ఒరిజినల్ అప్లికేషన్ మీరు అన్నట్టు ఫైల్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది?
0: కొంతవరకు సివిల్ కోర్టులో ఉన్న ప్రక్రియనే. అయితే చాలా వేగవంతమయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కేవలం బ్యాంకుల కేసులు మాత్రమే ఉంటాయి కాబట్టి. ఇందులో ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్ని డిఆర్టీకినే అప్రోచ్ అవ్వాలి.
1: ఇప్పుడు బ్యాంక్ డిఆర్టీని అప్రోచ్ అయిన తర్వాత డిఆర్టీ నుంచి సమన్స్ వస్తాయి రుణగ్రహీతకి. రుణగ్రహీతకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది?
0: 30 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సిందే. అందుకే వేగవంతం అవుతుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నాను. సో ఒకటేంటంటే ఇక్కడ మౌఖిక ఎవిడెన్స్ అంటే పర్సనల్ ఎవిడెన్స్ జనరల్గా ఉండదు డిఆర్టీలో. సివిల్ కోర్టులో అది తప్పనిసరి, సాక్షులను విచారించడం అదంతా తప్పనిసరి. ఇక్కడ అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ ఫైల్ చేయవచ్చు కాబట్టి ఈ ప్రక్రియలన్నీ తొందరగా అయిపోతాయి.
1: అయితే డిఆర్టీలో ఈ రికవరీ సర్టిఫికెట్కి ఎలాంటి అధికారం ఉంటుంది?
0: ఒకటి ఏంటంటే సివిల్ కోర్టులో ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోర్టులో డిగ్రీ హోల్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి. కానీ డిఆర్టీలో డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ రికవరీ ఆఫీసర్ కూడా డిఆర్టీలో భాగమే. సో అది అతనికి ఇంటర్నల్

0: ద్వారా వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్ కోసం. కాబట్టి దాంట్లో తేడా ఉండదు. డిగ్రీ బేసిస్ మీద రికవరీ సర్టిఫికెట్ తయారు చేస్తారు. ఆ రికవరీ సర్టిఫికెట్ ని రికవరీ ఆఫీసర్ ఎన్ఫోర్స్ చేస్తాడు.
1: ఫైనల్గా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రుణగ్రహీతకి మళ్ళీ ఎలాంటి అవకాశం లేదు,
0: అవకాశం లేదని చెప్పలేము.
1: అంటే మళ్ళీ తను భావిస్తే అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అయితే మీరు అన్నట్టు రుణగ్రహీత బ్యాంకు తప్పు చేసింది అని లేదా బ్యాంకు తనకు ఏదో అన్యాయం చేసిందని భావిస్తే ఆ డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో కానీ ఏదైనా అనుమానం ఉంటే తను డిఆర్ఏటీకి వెళ్ళొచ్చు. అయితే రుణగ్రహీతలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రుణం తీసుకొని దాదాపు 30 ఏళ్ళ హోమ్ లోన్ కావచ్చు, 20 ఏళ్ళ హోమ్ లోన్ కావచ్చు, 15 ఏళ్ళు కట్టిన తర్వాత చివరిలో ఏదో పరిస్థితుల వల్ల కానీ బిజినెస్లో నష్టాల వల్ల కానీ ఆరోగ్య రీత్యా ఏదైనా జెన్యున్ రీజన్తో కట్టలేకపోతే ఆ మిగిలిన చివరి 5 సంవత్సరాల కోసం కూడా మళ్ళీ ఆస్తి జప్తు అవ్వాల్సిందేనా? తను బ్యాంకుతో కానీ డిఆర్టీతో కానీ మాట్లాడుకొని క్లోజర్ బ్యాలెన్స్ లాగా లేదా ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
0: సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తన పరిస్థితిని బ్యాంక్ అధికారులకు వివరించి బ్యాంక్ నియమాల ప్రకారం 1 టైం సెటిల్మెంట్ ఏదైనా సాధ్యమవుతుందా చూడవచ్చు. అది కూడా ప్రతి బ్యాంక్ నియమాలకు లోబడి తన విషయంలో అది సాధ్యమవుతుందా లేదా అతను విచారించవచ్చు. అది సాధ్యం కాని పక్షంలో ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే బ్యాంకులు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన లోను వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన పరిస్థితి. అది ఎవరు దాన్ని చేయలేరు. కాబట్టి
1: అయితే మీరు అన్నట్టు నేను తీసుకున్న రుణము గడువులు చెల్లించలేకపోవడం వల్ల బ్యాంక్ ద్వారా డిఆర్టీకి వెళ్ళింది, ఎలాగైనా నేను మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే డిఆర్టీకి వెళ్ళినా కూడా ఆ రుసుము నేను చెల్లించి మళ్ళీ నా ఆస్తిని నేను
0: కాపాడుకోవచ్చు. అదైతే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పూర్తి రుణాన్ని చెల్లించి తన కేసులో 1 టైం సెటిల్మెంట్ ఏమైనా సాధ్యమవుతుందేమో బ్యాంక్ అధికారులను సంప్రదించి సెటిల్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు.
1: ఓకే, అయితే ఏ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితి ఉంది, రుణగ్రహీత ఇంకా తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు డిఆర్టీ వారైనా సరే ఆస్తిని జప్తు చేసుకుంటారు, వారైనా ఎలా డబ్బు అందిస్తారు బ్యాంక్కి, వారైనా అమ్మాల్సిందేనా?
0: అమ్మాల్సి
1: వారు ఎలా అమ్ముతారు?
0: దానికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రూల్స్ దీనికి అప్లికబుల్ చేశారు. సో ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు కూడా వాల్యుయేషన్ అవన్నీ తీసుకొని ప్రాపర్టీ వాల్యుయేషన్ దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. పేపర్లో పబ్లిష్ చేయడము, దాన్ని అటాచ్ చేయడము, ప్రాపర్టీని అటాచ్మెంట్ అంటారు, అది చేసి దాని తర్వాత మళ్ళీ వేలం ప్రకటనలు అవన్నీ దానికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, 30 రోజులు 15 రోజులు అట్లాంటి. సో దాని ప్రకారం చేస్తారు.
1: ఏదైనా పరిస్థితుల్లో రుణగ్రహీతకి తన సొంత ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో కట్టలేకపోయాడు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఈ ప్రక్రియ. ఏదైతే జప్తు చేయడం అనేది ఏ సగటు పౌరునికైనా ఎవరికైనా ఇష్టం ఉన్న ప్రక్రియ. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం ఎదురైతే ఇష్టం లేని పరిస్థితుల్లో జప్తు జరుగుతుంది లేదా జప్తు హాజరైన వాళ్ళని ఏదైనా అనడం కానీ యాక్షన్లో పాల్గొనియకపోవడం కానీ ఇలా ఏమైనా చేస్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
0: సర్ఫేసీలో అయితే ఒక ప్రొసీజర్ ఉంది, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ అడ్డుకుంటే. కానీ డిఆర్టీలో రికవరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి చర్యలని అడ్డుకున్నట్టుగా అవుతుంది. అది ఒక నేరం కాబట్టి అట్లాంటివి పని చేయరాదు. ఏ రుణగ్రహీత అయినా తనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ప్రాపర్ ఆస్తి స్వాధీనంలో కానీ అమ్మడం వేలగంలో కానీ ఇంకేదైనా ప్రక్రియలో న్యాయం జరగలేదనిపిస్తే భావిస్తే డిఆర్టీని కానీ అపలేట్ అథారిటీ డిఆర్ఏటీని కానీ అప్రోచ్ అయ్యి సరైన ఆర్డర్స్ స్టే కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ ప్రక్రియను నిలిపివేసేయడానికి అభ్యర్థించవచ్చు. లీగల్ ప్రక్రియను మాత్రమే చేయాలి. అడ్డుకోవడం అవన్నీ ఒక విధంగా నేరమవుతుందని చెప్పవచ్చు.
1: రుణగ్రహీత తన ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చివరిగా అప్పటికే డిఆర్టీ తరపున జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఫైనల్గా వచ్చేసి బ్యాంకు అమ్మకానికి వెళ్ళిపోయి అమ్మకం జరిగిన తర్వాత ఇంకా హ్యాండ్ ఓవర్ జరగలేదు, అమ్మకం మాత్రమే జరిగింది, అప్పుడు రుణగ్రహీతకి తన డబ్బులు తను సమకూర్చుకోగలిగి అప్రోచ్ అయితే మళ్ళీ తన ఆస్తిని తను తిరిగి పొందే అవకాశం ఉందా చివరిగా?
0: అట్లాంటి అవకాశాలు చాలా వరకు లేనట్టే చెప్పొచ్చు. కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులను సంప్రదించి కన్ఫర్మ్ కాకముందే ఏదైనా చేయవచ్చు. సేల్ అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ అంటారు, ఆయన సేల్ కన్ఫర్మ్ చేసేదాకా అది ఇదవదు. ఆలోగా తను ఏదైనా చేసి తన ఆస్తిని రక్షించుకోవచ్చు. సేల్ కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
1: కష్టం. అటు సర్ఫేసీ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: తన వనరులు తన కెపాసిటీ చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అందరికీ సహాయం చేయాలి అంటే మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అనుకోని పరిస్థితులు ఎవరికైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ అదర్వైజ్ మనం

0: మన పరిస్థితిని సమీక్షించుకొని ఆర్థిక వెసులుబాటును చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి, అదొకటి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో ఇంకొకటి, మిగతా వాటిలో ఏదైనా ప్రక్రియలో బ్యాంక్ ఏదైనా పొరపాట్లు చేసి విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అయితే తనకి రక్షణ లభిస్తుంది. బ్యాంక్ హై హ్యాండెడ్గా ఏ పని చేయడానికి లేదు, చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా డిఆర్టీ డిఆర్ఏటీ సహాయం చేస్తాయి.
1: బాగుంది హరీష్ గారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు మనం ఇది మన చట్టం డిఆర్టి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు. ఇప్పటివరకు మీరు దీపా గారి కార్యక్రమం విని ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఆర్జే శివ గారు వస్తున్నారు. వింటూనే ఉండండి 101.9.

స్టూడియో క్లాక్లో సమయం 6:13 వస్తుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే సట్టశివ. ఇక మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడానికి నేనైతే మంచి మంచి ముచ్చట్లతోటి జబర్దస్త్ పాటలతోటి నేనైతే వచ్చేసిన. ఇక ఇంకెందుకు ఆలస్యం, మన షో అయితే స్టార్ట్ చేద్దాం, కలర్స్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటివరకు మీరైతే ఆర్జే దీపా గారి షో విన్నారు, ఇప్పుడైతే మరింత ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి 101.9.

గంటలు దాటి 8 నిమిషాలైతే కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఇండియా. ఇక జెన్జ్కి అయితే ఫెస్టివల్ వైబ్ అంటే వేరే ఉంటుంది. సో ఫ్రెండ్స్, గ్యాంగ్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఇక ఫెస్టివల్ వైబ్ అంటే అన్ని కలిపితే ఒక పండగ కాదు. ఆల్రెడీ పండగ అయితే స్టార్ట్ అయిపోయింది అందరికీ. సో ఆల్మోస్ట్ అందరూ హాలిడే మూడ్లోనే ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు మన లైఫ్లో ఫెస్టివల్ అంటే ఒక పండగ మాత్రమే కాదు, అదొక ఎమోషనల్ పండగ వస్తుందంటే చాలు. ఇంట్లో ఒకటే హడావుడి, షాపింగ్ చేయాలి, కొత్త బట్టలు కొనుక్కోవాలా, ఇంటికి లైటింగ్స్ వేయించాలా, ఇట్లా మనకని జెన్జ్ ప్లానింగే వేరే లెవెల్ కదా. సో ముందే ఏం డ్రెస్ వేసుకోవాలా, ఎట్లాంటి ఫొటోస్ తీసుకోవాలా, ఎట్లా సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయాలా దీన్ని. సో జెన్జ్కి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇష్టమా? ఎస్, ఆబ్వియస్లీ ఇష్టం. కానీ ఫ్రెండ్స్తో ఇంకా ఎక్కువ స్పెండ్ చేయడం ఇష్టం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ రెండు కలిపి కావాలి. సో నిజాం చెప్పాలంటే వాళ్ళకి రెండు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, కానీ ఫ్రెండ్స్తో ఎక్కువ వైబ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారనమాట. సో జెన్స్ పేరెంటింగ్ పండగకి, జెన్స్ పేరెంటింగ్కి, జెన్స్కి పండగకి డిఫరెన్స్ ఏంది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అప్పుడు ఒక సూపర్ సాంగ్ అయితే వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

పిల్లలకి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

ఒక సూపర్ డూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే సట్టా శివ. స్టూడియో క్లాక్లో సమయం 6 గంటల 18 నిమిషాలు దాటి 53 సెకండ్లు అయితే కావస్తుంది. అసలు ఇంతకుముందు పండగలంటే ఏం చేసేటోళ్ళు, మనం ఇంట్లో ఫుల్ శుభ్రం చేసుకుంటుండే, పూజలకి రెడీ చేస్తుండే, బంధువులు వస్తుండే, స్వీట్స్ చేయాలి, సో ఫుల్ హడావడి ఉంటుండే. కానీ మన ఈ జెంజికి పండగ అంటే ఏంటి, అమ్మ నా కొత్త డ్రెస్ ఎక్కడ, నాన్న బయటికి వెళ్దామా, పర్మిషన్ ఇవ్వండి, సో నా ఫ్రెండ్స్ వస్తున్నారు నేను కూడా బయటికి వెళ్ళాలి. సో ఇంట్లో ఒకప్పటికి పండగకి ఒక సాంప్రదాయం, మనకు పండగ అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియా సెలబ్రేషన్స్ అట్లా అయిపోయిందనమాట. సో ఒక మంచి విషయం ఏంటంటే, మనం ఎంత మోడర్న్గా మారినా పండగ రోజు మనం అందరం ఇంట్లో పేరెంట్స్తో కలిసి భోజనం చేయడంలో ఆనందం ఎట్లుంటుంది, వేరే లెవెల్ ఉంటుందిలే. సో గిట్లా కొన్ని జ్ఞాపకాలు కెమెరాకి అస్సలు క్యాప్చర్ కావు, జస్ట్ కొన్నే ఉంటాయి మన కెమెరాల. కానీ ఒక పండగకి మన పేరెంట్స్తో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ పాత జ్ఞాపకాలని, వాళ్ళ స్టోరీస్ని అడిగి తెలుసుకుంటే ఎట్లుంటుంది. ఎందుకంటే మనం ట్రెండ్ మారొచ్చు మనది, కానీ కొన్ని మనల్ని ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళ ప్రేమ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. కొంచెం ట్రెడిషనల్కి జెంజ్ యాడ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఇక మరి అట్లయితే యాడ్ చేయొద్దు. సో మరి సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు పండగ అంటే సోషల్ మీడియాలోనే నడుస్తుంది కదా, సో అలా అనమాట. సో మన జెంజ్ ట్రావెలింగ్ ప్లాన్స్ ఎట్లుంటాయి అనేది మనం ఈ పాట తర్వాత విందాం. ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

0: ఆర్ మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.

ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఇండియా. స్టూడియో క్లాక్లో సమయం 6:39 దాటి 20 సెకండ్లు అయితే కావస్తుంది. హలో జెన్జీ, సో ఫెస్టివల్ అంటే మీ దృష్టిలో ఏంటి ఫెస్టివల్ అనేది మాతో షేర్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇష్టమా, ఫ్యామిలీతో ఉండడమా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడమా, ఫెస్టివల్లో మీకు నచ్చింది ఏంది, లైక్ కొత్త బట్టల మంచి ఫుడ్డా, సో మీరు మాతో అయితే షేర్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్స్ 9140232348 మా వాట్సాప్ నెంబర్, మీరైతే మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

అందరికైతే ఒక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. స్టూడియో క్లాక్లో సమయం 6:52 దాటి 15 సెకండ్లు అయితే కావస్తుంది. ఇక ఒకప్పుడు ప్లాన్స్ అలాగే ఉంటుండే, కానీ జెంజి ట్రిప్స్ మాత్రం అలాగే ఉంటాయి. సో ఎందుకంటే ఒకప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటుంటే ముందుగానే ఏం చేసుకోవాలా, ఎక్కడ పోవాలా, లాంగ్ లాంగ్ వీకెండ్స్ ఉంటే లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలని చెప్పేసి ఉంటుండే. అక్కడ పోయినాక ఏం చూడాలా ఏందనేది మనం ముందే లిస్ట్ చేసుకుంటే. కానీ ఇప్పుడు జెంజ్కి మాత్రం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనం ఎట్లా వైబ్ అవుతున్నాం, ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఆ ప్లేస్ చిన్నదా పెద్దదా అని చూడట్లే. సో మనకి షార్ట్ ట్రిప్స్, షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్స్ లెక్క అయిపోతున్నాయి అనమాట. ఎక్కడికి వెళ్ళాలనేది ముఖ్యం కాదు, అక్కడ పోయి ఎట్లా ఎంజాయ్ చేయాలి, ఎట్లా వైబ్ చేయాలనేది ముందే ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. లాంగ్ ట్రిప్స్ ఆల్మోస్ట్ బంద్ చేసినారనమాట. జస్ట్ 3 డేస్ ట్రిప్, జస్ట్ వీకెండ్ ట్రిప్స్, సాటర్డే ఫ్రైడే వస్తే ట్రిప్కి వెళ్ళిపోవాలా, మండే ఆఫీస్లోకి వెళ్ళిపోవాలా, ఇట్లా అయిపోయిందనమాట ట్రెండ్ మాత్రం. సో అక్కడికి వెళ్ళక ముందుకే ఫుల్ ప్లానింగ్, అక్కడ ఏం చేయాలి, ఎట్లా వైబ్ చేయాలి అనేది, చిన్న ప్లేస్ ఉన్నా కానీ ఫుల్ వైబ్ అయిపోతారనమాట. సో మీరు కూడా ఇట్లనే వైబ్ అవుతారా మాకైతే వాట్సాప్ చేయొచ్చు. సో మ్యాక్స్ పీపుల్ ఎక్కువ రోడ్ ట్రిప్స్ అయితే వేస్తున్నారు. సో అదనమాట. సో ఇలాంటి ముచ్చట్లు మరిన్ని చెప్పుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

క్లాక్లో సమయం 6:59 దాటి 55 సెకండ్లు కావస్తుంది. నెక్స్ట్ అనువంత ప్రోగ్రాం వింటారు, వింటూనే ఉండండి. 101.9

పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు మనకింకా ఫంక్షన్లే ఫంక్షన్లు, ఎంగేజ్మెంట్ అని, మెహందీ అని, దెన్ పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షన్. మన ఇంట్లో పెళ్ళి అంటే ఒక పండగ లాంటి హడావిడి. ఇల్లంతా నవ్వులు, రిలేటివ్స్ల సందడి, పెళ్ళి పాటలు, అమ్మ చేతిలో స్వీట్స్, నాన్న చేతిలో గెస్ట్ లిస్ట్, కజిన్ సెల్ఫీస్ అండ్ చిన్నపిల్లల అల్లరి. మొత్తానికి ఫంక్షన్స్తో, సెలబ్రేషన్స్తో, బ్లెస్సింగ్స్తో చాలా హ్యాపీగా మన వాళ్ళతో సరదాగా టైం గడిపేస్తాం మనం. ఈ హ్యాపీనెస్ అండ్ సెలబ్రేషన్స్తో పాటు ప్రతి పెళ్లి సీజన్లో, ప్రతి వెడ్డింగ్ కార్డ్తో పాటు ఆల్మోస్ట్ తప్పకుండా ట్రావెల్ చేసే ఇంకొక క్వశ్చన్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఆ ఒక్క క్వశ్చన్ చాలు, మన ఇంట్లో డిస్కషన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఒపీనియన్స్, రిలేటివ్స్ దగ్గర సజెషన్స్, ఫ్రెండ్స్ దగ్గర అడ్వైస్ అండ్ సోషల్ మీడియాలో డిబేట్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లవ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళు చూసేది హ్యాపీనెస్ కోసమే, అరేంజ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళు కోరుకునేది కూడా అదే హ్యాపీనెస్ కోసం. మరి డెస్టినేషన్ ఒకటే అయితే రూట్స్ ఎందుకు వేరు? ఇదే క్వశ్చన్ ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య డిస్కషన్ అయితే ఎలా ఉంటుందో పదండి వినేద్దాం మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతలు. చరణ్ తన అమ్మా నాన్నతో కలిసి ఒక పెళ్లికి వెళ్ళాడు. పెళ్ళైపోయి అందరి ఇంటికి తిరిగి వస్తున్నారు. చరణ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నాన్న ముందు సీట్లో కూర్చున్నారు అండ్ అమ్మ వెనక సీట్లో కూర్చొని ఆ తాంబూలం కవర్, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్, పెళ్లిలో ఇచ్చిన స్వీట్స్ అన్నిటినీ ఒక బ్యాగ్లోకి జాగ్రత్తగా సర్దుతుంది. బయట పెళ్లి సందడి అయిపోయినా ఆ పెళ్లి గురించి మాత్రం కార్లో డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పెళ్ళి చాలా బాగా చేశారు కదండి? అవును హేమ, డెకరేషన్ నుంచి ఫుడ్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. సుబ్బారావు అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఇన్ని రోజులు కొడుకు పెళ్ళి, కొడుకు పెళ్ళి అని టెన్షన్ పడ్డాడు. ఇప్పుడైనా బాధ్యత తీరిపోయింది. అవునండి, కొడుకు పెళ్ళి చేసేసాడు కదా, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. మన రెస్పాన్సిబిలిటీయే ఇంకా పెండింగ్లో ఉంది. అమ్మా, మళ్ళీ స్టార్ట్ చేసావా? అసలు ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా తిరిగి తిరిగి టాపిక్ మాత్రం లాస్ట్కి నా పెళ్ళి దగ్గరే ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుందంటే ఎందుకు రాదు? డెఫినెట్లీ నాకైనా నాన్నకైనా ఏ పెళ్ళి చూసినా మన ఇంట్లో ఇలాంటి సందడి ఎప్పుడు జరుగుతుందో అనే థాటే వస్తుంది. సరిపోయిందమ్మా. అసలు ఇదొండి, నేను మాత్రం ఒకటి క్లియర్గా చెప్తున్నా, నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోను. ఎందుకురా, ఎందుకు నువ్వు అరేంజ్ మ్యారేజ్కి అంత అగెన్స్ట్? ఎందుకంటే లైఫ్ మొత్తం నేను కలిసి ఉండాల్సిన పర్సన్ని నేనే చూస్ చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది నాన్న. నాకు నచ్చిన అమ్మాయి, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఎవరో చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటేనే కదా లైఫ్ ఈజీగా ఉండేది. నాన్న కార్ విండో బయటకి చూస్తూ మెల్లిగా అన్నాడు, మీ జనరేషన్లో చాలామంది అదే అంటున్నారు చరణ్. అది తప్పు అని నేను చెప్పను, కానీ నిన్నొకటి అడుగుతా.

చెప్పు, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ పర్సన్ గురించి అన్నీ తెలిసిపోతాయా? అన్నీ కాకపోయినా కనీసం ఎంతో కొంత అయితే తెలుస్తుంది కదా నాన్న. అట్లీస్ట్ వీ వుడెన్ బి కంప్లీట్ స్ట్రేంజర్స్. కొంచెమైనా అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. నిజమే. కానీ చరణ్, ఆ 2-3 సంవత్సరాలలో మీరు చూసేది లైఫ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫేజ్ని మాత్రమే. మీకు ఆ టైంలో ఫోన్ కాల్స్, మెసేజెస్, బర్త్డేస్, లాంగ్ డ్రైవ్స్, సర్ప్రైజెస్ అంటూ హ్యాపీ మూమెంట్సే ఎక్కువ ఉంటాయి. అలాంటి హ్యాపీ టైమ్స్లో ఒకరినొకరు ఎక్కువ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మీకేమంత ప్రాబ్లం అనిపించదు. కానీ ఒక్కసారి ఈఎంఐలు స్టార్ట్ అయ్యాక, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాక, హెల్త్ ఇష్యూస్ వచ్చాక, 2 ఫ్యామిలీస్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు, అప్పుడు తెలుస్తుంది మీరు ఎలా ఉంటారు, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకుంటారు, మీ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది అని. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అలాంటి టైమ్స్లో ఎవరు ఎలా ఉంటారని ముందే ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు చరణ్. మరెందుకు నాన్న అందరూ అరేంజ్ మ్యారేజ్ అయితేనే సేఫ్ అని అంటారు? ఎందుకు పెద్దవాళ్ళంతా దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు? చరణ్, అరేంజ్ మ్యారేజ్ అంటే సేఫ్ అని కాదు, అలా అని ప్రతి లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అని కూడా కాదు. ఇక్కడ ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, లవ్ మ్యారేజ్లో మీ ఇద్దరు ఒకరినొకరిని నమ్మి జర్నీని స్టార్ట్ చేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్లో మీ ఇద్దరితో పాటు ఇద్దరి ఫ్యామిలీస్ కూడా కలిసి జర్నీని స్టార్ట్ చేస్తాయి. మీరెంతైనా చెప్పండి నాన్న, అరేంజ్ మ్యారేజ్ ఇస్ స్కేరీ. ఒక కంప్లీట్ స్ట్రేంజర్తో కొన్ని రోజులు మాట్లాడి, ఒక 2-3 సార్లు కలిసి, ఆ అమ్మాయితోనే నేను లైఫ్ మొత్తం ఉండాలి అని ఎలా డిసైడ్ అవ్వాలి నాన్న? నాకైతే ఈ కాన్సెప్ట్ అస్సలు అర్థం కాదు. వాట్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్కౌట్? అసలు మ్యాక్సిమం మీ జనరేషన్ అంతా ఎలా చేసుకున్నారు నాన్న అరేంజ్ మ్యారేజ్? నీకొకటి చెప్పనా, మీ అమ్మని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు 10 నిమిషాలు మాట్లాడుకున్నాం మేము, అంతే. తెలుసా, ఇంటికి వచ్చాక నేను చాలా ఆలోచించాను, ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి, అసలు మేము మాట్లాడగలమా, అర్థం చేసుకోగలమా అని. భయం అనేది అప్పుడు నాకు కూడా చాలా ఉండే. కానీ ఇప్పుడు చూడు, నేను అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నామో. మీ కేసులో అది వర్కౌట్ అయిపోయిందన్నా. యూఆర్ వెరీ లక్కీ దాట్ మీ ఇద్దరు చాలా సిమిలర్ అండ్ కంపాటబుల్ అని. యాక్చువల్లీ మీరైనా, పిన్ని బాబాయ్ అయినా, పెద్దనాన్న వాళ్ళైనా, అమ్మమ్మ తాత ఆర్ నాన్నమ్మ తాత అయినా, యు ఆల్ ఆర్ జస్ట్ లక్కీ దట్ మీ అందరికీ మంచిగా మ్యాచ్ అయిపోయింది అని. బట్ అందరికీ అవుతుందని గ్యారంటీ లేదు కదా నాన్న. లక్కీ అని కాదురా, మా జనరేషన్కి మీ జనరేషన్కి ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు మాకు ఆప్షన్స్ తక్కువ. ప్రతి సిచ్యువేషన్కి ఇంకొక ఆప్షన్ ఉంది అని మేము ఆలోచించేవాళ్ళం కాదు. భయాలు మాకు ఉండేవి, కానీ మేము ఆ భయాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడలేదు. అది కూడా నార్మలే అని మేము యాక్సెప్ట్ చేశాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మేము పెళ్ళిని డెస్టినేషన్ అనుకోలేదురా, మేము దానిని ఒక బ్యూటిఫుల్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం. లవ్ అనేది పెళ్లి ముందు వచ్చినా పెళ్లి తర్వాత వచ్చినా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ మాత్రం ఒక్కటే చరణ్. కొన్ని అరేంజ్ మ్యారేజెస్ అయినా జీవితాంతం నిలబడడానికి, కొన్ని లవ్ మ్యారేజెస్ అయినా మధ్యలోనే బ్రేక్ అవ్వడానికి రీజన్ అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కాదురా, ఆ రిలేషన్షిప్ కోసం ఇద్దరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అని. అంటే నాన్న, మీరు లవ్ మ్యారేజ్ వర్క్ అవ్వదు అంటున్నారా? లేదు లేదు, నేను లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ కాదు, అలా అని దానికే సపోర్ట్ అని కూడా కాదు. నేను సపోర్ట్ చేసేది ఒక మంచి డిసిషన్ని. మంచి డిసిషన్ అంటే ఏంటి నాన్న? చరణ్, లవ్ మ్యారేజ్ అయితే ఎక్సైట్మెంట్తో కాకుండా రెస్పాన్సిబిలిటీతో డిసైడ్ చేస్తే, అరేంజ్ మ్యారేజ్ అయితే ప్రెషర్తో కాకుండా ఇష్టంతో డిసైడ్ చేస్తే చాలరా, అదే ఒక మంచి డిసిషన్ అవుతుంది. అయితే నాన్న, మీరు లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ కాదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను పెళ్లికి ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకు నాకు మ్యాచెస్ చూస్తున్నారు? కొంచెం వెయిట్ చేస్తే నాకే ఎవరైనా నచ్చచ్చు కదా. వెయిట్ చేయడం తప్పు కాదురా, కానీ దేనికోసం వెయిట్ చేయాలి, ఎంతవరకు వెయిట్ చేయాలి అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. యువర్ 29 నౌ చరణ్, ఇట్స్ హై టైమ్ యు గెట్ మ్యారీడ్. ఇఫ్ యు లైక్ సమ్వన్ నేను చెప్పు, కానీ ఇప్పుడు లేరు, ఇంకొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే వస్తారు, నేను లవ్ మ్యారేజే చేసుకుంటా అని అరేంజ్ మ్యారేజ్ని కంప్లీట్గా రూల్ అవుట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కానీ నాన్న చూడు చరణ్, సర్టెనిటీ అనేది ఎక్కడా ఉండదు, అది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్ మ్యారేజ్ అయినా సరే. ఇంతలో కార్ ఇంటి

ఇంటికి చేరుకుంది. చరణ్ ఇంజిన్ ఆఫ్ చేసి ఆలోచిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేస్తూ చివరిగా ఒక మాట చెప్పాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో చరణ్, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి లవ్ ఒకటే సరిపోదు, అలానే అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి పేరెంట్స్ అప్రూవల్ ఒకటే సరిపోదు. ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రెస్పెక్ట్ కావాలి, కమిట్మెంట్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, ట్రస్ట్ కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెట్టాలి. అవి ఉంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి సక్సెస్ అవ్వడం ఎలా కలిశారు అనే క్వశ్చన్ మీద కాదు, కలిసిన తర్వాత ఎలా నడిచారు అనే క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మన ఇవాల్టి అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

క్లాక్ లో సమయం 7 గంటల 11 నిమిషాలు దాటి 42 సెకండ్లు అయితే కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరికొద్ది క్షణాల్లో 7:15 అయితే మీకు హలో రెయిన్బో లైవ్ ఇన్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది. మీరైతే మాకు కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323003004, 0402323484, 0402970415 కైతే మాకు కాల్ చేసి మీరైతే మాట్లాడవచ్చు. అంతవరకు ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

0: ఒక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. సో స్టూడియో క్లాక్ లో సమయం 7:17 దాటి 50 సెకండ్లు అయితే వస్తుంది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న హలో రెయిన్బో లైవ్ ఇన్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. సో మీరైతే ఇవాళ టాపిక్ ఏంటంటే, సో మీ లైఫ్లో మనీ ఇంపార్టెంటా సంతోషం ఇంపార్టెంటా అనేది మన టాపిక్. మీరైతే మాకు కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323003030, 0402323 4821, 0402970471. మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో.
1: హలో నాయనా, శివ నేను రమణయ్యను.
0: యా సార్, బాగున్నారా సార్?
1: బాగున్నా నాయనా.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ మీ?
1: నేను మైసూర్ విల్లాస్ అని కొల్లూరు దగ్గర.
0: ఓకే, సూపర్ సార్. చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
1: టాపిక్ విన్నాను. అయితే నాయనా, సంతోషం అనేది డబ్బు లేకుంటే కూడా సంతోషం రాదు.
0: ఓకే,
1: డబ్బు ఉండాలి. ఆ డబ్బు వల్ల సంతోషం ఉండాలి. సంతోషం ఉంటే డబ్బు ఉంటుంది.
0: ఓకే, మీరు దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు సార్ దీంట్లో?
1: నేనైతే హ్యాపీగా సంతోషానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను.
0: ఓ సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: సంతోషం ఉంటే అన్నీ ఉంటాయి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
0: సో అదనమాట. సో మీరు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323003003, 0402323 4821, 0402970415. మనతో పాటు నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో.
2: హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: కర్నూలు జిల్లా కొడుకు నుంచి. నా జిల్లా రిక్వెస్ట్ సార్, బాగున్నారా సార్?
0: యా సార్, చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
2: ఇప్పుడే ఫోన్ చేశాం సార్.
0: యా సార్, మీ లైఫ్లో మనీ ఇంపార్టెంటా సంతోషం ఇంపార్టెంటా, దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారు అనేది టాపిక్.
2: సంతోషం సార్.
0: ఓకే, ఎందుకు, ఎనీ రీజన్?
2: డబ్బు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సంపాదించుకుంటాం సార్. సంతోషం అనేది జీవితంలో వచ్చేది ఒక్కసారి సార్.
0: ఓకే ఓకే, సూపర్.
2: ఆ సంతోషాలే లేకుంటే అందరితో ఎవరితో కలిసి మాట్లాడలేం కదా.
0: ఓకే ఓకే,
2: ముందే పుట్టిందే సంతోషం సార్, తర్వాత మనీ పుట్టింది.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: గుడ్ నైట్.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అదనమాట. సో మీరు కూడా కాల్ ట్రై చేస్తూనే ఉండండి, మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. 101.9

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: స్టూడియో క్లాక్ లో సమయం 7:23 దాటి 19 సెకండ్లు కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. సో మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో
1: హలో, నమస్కారం శివ గారు.
0: సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నేను బోలేటి ప్రభాకర్ రావు, ఫ్రమ్ బెంగళూరు సార్.
0: యా సార్, చెప్పండి. టాపిక్ విన్నారా?
1: సంతోషం.
0: యా సార్, చెప్పండి.
1: సంతోషం అంటే ఎన్ని ఉన్నా కూడా మనిషికి సంతోషం ఉండదు సార్, ఉన్న దాంతోనే నేనైతే మాత్రం సంతృప్తి పడతాను.
0: ఓకే, మీ లైఫ్లో మీరు మనీకి ఇంపార్టెంట్ ఇస్తారా, సంతోషంకి ఇస్తారా, దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారు?
1: మనీ అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది సార్.
0: ఓకే,
1: అది శాశ్వతం కాదు, సంతోషం శాశ్వతం.
0: ఓకే,
1: అయితే ఈ చిన్న రిక్వెస్ట్ సార్, మా మనవడు పుట్టినరోజు ఈరోజు, ఆయుష్ ఎయిర్ లో చెప్తే నాకు అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు.
0: పేరు సార్?
1: ఆయుష్, ఆయుష్ చిక్కింపల్లి.
0: ఆయుష్ గారు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.
1: ఇప్పుడు సంతోషం అనిపించింది సార్ నాకు.
0: ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో అదనమాట. సో మీరు కూడా మాకు కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 04023230300.

0: 0402321 0402297 0471 5 మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో
1: నమస్కారం సార్.
0: సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: మేము ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి మాట్లాడుతున్నాం సార్.
0: యా సార్, టాపిక్ విన్నారా?
1: విన్నాం. మా పేరు జి ధనరాజ్.
0: ఓకే సార్ చెప్పండి.
1: మేము సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము.
0: ఓకే.
1: ఎందుకంటే సంతోషం లేని డబ్బు సంపాదించలేము.
0: ఓకే.
1: డబ్బు సంపాదించాలంటే మనం సంతోషంగా నిదానంగా ఉండి అడుగులు ఆలోచనలతో ముందుకు పోతేనే డబ్బు వస్తుంది, దాంతో సంతోషం ఎప్పటికీ మన తోడు ఉంటుంది.
0: ఓ సూపర్ గా చెప్పారు సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: వెల్కమ్ సార్.
0: సో మనతో పాటు ఇంకో కాలర్ అయితే ఉన్నారు. హలో
2: హలో
0: నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: సంతోషకరమైన సాయంత్రం అండి.
0: యా సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్. శివ శివ శివ బాగున్నారా శివ?
0: ఎస్ సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
2: బాగున్నాను. అయితే ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఓలేటి వారి మనవడు ఆయుష్ కి జన్మదిన శుభాకాంక్షలు సంతోషకరంగా చెప్తున్నాను.
0: ఓకే.
2: అయితే ఇంకోటి, మీరు ప్రియరాన్ హేరా?
0: యా సార్ చెప్పండి. యా సార్.
2: అయితే సంతోషము ఇంకా డబ్బు అన్నారు.
0: యా.
2: అయితే నేను చిన్నగా చెప్తాను ఒకటి. మీరు తిరుపతికి వెళ్ళారా సంతోష్ గారు?
0: యా సార్.
2: అయితే అక్కడ వెండి వాకిలి అని ఒకటి, బంగారు వాకిలి అని ఒకటి, దాన్ని దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు మాకు.
0: ఓకే.
2: అయితే ఆ బంగారు వాకిల్ని అనేది మన శరీరం.
0: ఓకే.
2: బంగారు ఛాయతో ఉన్న ఈ చర్మము, దాని లోపలనేమో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆయన చూడంగానే ఎంతో ఆనందం కనిపిస్తారు, అందుకే దాన్ని ఆనంద నిలయం అని పెట్టారు.
0: ఓకే.
2: ఆనందం అనేది అది చెప్పడానికి వీలు లేదు, దాన్ని పొందడమే, దాన్ని అనుభవించడమే. అయితే ఇంకోటి, ఇక్కడ చిన్న ఒక మెలకు ఉన్నది. తిరుపతికి వెళ్ళాలంటే మనము సరే తిరుపతికి నేను వెళ్తా, నాకు నా దగ్గర ఆనందం ఉందంటే వెళ్ళలేం కదా, డబ్బులు పెట్టాలి, ఇంటి డబ్బులు పెట్టాలి, ఫ్లైట్ కు పెట్టాలి, బస్సు పెట్టాలి. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అలిపిరి నుంచి వాళ్ళు పైకి తీసుకెళ్తారేమో, మళ్ళా దేవుని దర్శనానికి వచ్చేసరికి సర్వదర్శనం ఉంటదేమో కానీ శీఘ్ర దర్శనానికి మళ్ళీ 300 కట్టాలి, అక్కడ డబ్బులు కావాలి మళ్ళా. అయితే ఈ డబ్బుల్ని పెట్టుకుంటే కొంచెము ఈ ప్రపంచం ఏంటంటే డబ్బుతోటి పోలుస్తుంది శివ. సో డబ్బుని మనం పక్కన పెట్టుకుంటే ఈ ప్రపంచానికి డబ్బుని చూపించుకుంటా మళ్ళా ప్లస్ మన లోపల ఉన్న సంతోషాన్ని రెట్టింపుగా అనుభవించవచ్చు అన్నట్టు.
0: ఓకే ఓకే.
2: అదే అండి నా
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: డీప్ డీప్ అనాలిసిస్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: హావ్ ఎ గ్రేట్ డే.
0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యెస్ సార్.
2: విశ్వనాథ్ అండ్ సన్ను నుంచి మీరు ప్లే చేశారు సాంగ్ అది, కానీ ఇంకోసారి వేస్తే కూడా మజా వస్తుంది. ఏంటంటే రఫ్ అయినా నువ్వు, టఫ్ అయినా నేను, మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే.
0: తప్పకుండా ట్రై చేస్తాను సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదనమాట, మీరు కూడా మాతో కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323003004821 0402970475. మీ కోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

0: ఒక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. స్టూడియో క్లాక్లో సమయం 7:33 దాటి 58 సెకండ్లు అయితే కావస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ ఇన్ ప్రోగ్రామ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనీ ఇంపార్టెంటా, లైఫ్లో సంతోషం ఇంపార్టెంటా అనేది మన టాపిక్. మీరైతే మాకు కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323 0030, 0402323482, 0402979705. మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో
1: శివ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా?
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: రమేష్ మాట్లాడుతున్నాను.
0: యా సార్, చెప్పండి సార్, టాపిక్.

0: ఒక లెక్క చూస్తే రెండు కూడా ఇంపార్టెంట్ కదా అండి.
1: యా సార్ చెప్పండి, మీ మీ మీ
0: ఇంకో
1: ప్రాస్పెక్టివ్స్లో ఎట్లా,
0: ఇంకోటి
1: దేనికి
0: మనీ
1: ఇంపార్టెంట్
0: కూడా
1: ఎక్కువ ఇస్తారు?
0: నేనైతే మనీ కంటే కూడా సంతోషం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తానండి.
1: ఓకే సూపర్ సార్, ఎందుకు సార్
0: సంతోషం సంతోషం అంటే మనీ ఎంత ఉన్నా కూడా సంతోషం లేకపోతే దండగనేది.
1: ఓకే ఓకే
0: సంతోషం ముఖ్యం మనీ కంటే కూడా.
1: ఓకే ఓకే సూపర్ సార్.
0: మీరేమంటారు మీరేమంటారు?
1: ఎస్ సార్ బోత్ సార్ రెండింటికి ఇంపార్టెంట్ ఇస్తాం.
0: కరెక్ట్, నేను కూడా అదేనా, ఎక్కువ మటుకు సంతోషం ఇంపార్టెంట్ ఇవ్వాలి మనీ
1: ఎస్ ఎస్
0: కంటే.
1: ఓకే సార్ థ్యాంక్ యూ సో
0: వెల్కమ్
1: మచ్ అండి.
0: వెల్కమ్
1: మనతో పాటు ఇంకో కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో
2: హలో.
1: నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ అజరుద్దీన్.
1: ఎస్ సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: వెల్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సార్,
1: ఎస్ సార్
2: అండ్
1: చెప్పండి.
2: ఇట్ ఈస్ ఆన్ ఎయిర్.
1: ఎస్ సార్ చెప్పండి.
2: ఎట్లా ఉన్నారు సార్ మీరు?
1: యా గుడ్ సార్, ఆల్ గుడ్. టాపిక్ విన్నారా?
2: తప్పకుండా తప్పకుండా. మీ పేరండి?
1: శివా సార్.
2: ఫస్ట్ టైం మాట్లాడుతున్నా మీతో.
1: యా ఓకే చెప్పండి.
2: సో నాకు అంటే సంతోషం కూడా ఇంపార్టెంట్, డబ్బులు కూడా ఇంపార్టెంట్ అండి.
1: ఎస్ సార్ ఎనీ రీజన్స్?
2: ఎందుకంటే డబ్బులు వస్తే మంచిగా ఉండడానికి, తినడానికి, బట్టలు వేసుకోవడానికి అంతా ఉంటది. అది
1: ఓకే
2: అంతా వేసుకున్న తర్వాత, తిన్న తర్వాత మళ్ళీ సంతోషం వస్తుంది.
1: ఓకే
2: సో
1: ఓకే
2: వాట్ ఎవర్ వి వాంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద మనీ, ఆఫ్టర్ దెన్ వీ గెట్ ద ఆల్ థింగ్స్, దాంట్లో మనకి సంతోషం వస్తుంది. సో నాకు డబ్బులు అండ్ సంతోషం ఇద్దరు కావాలండి.
1: ఓకే ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: చెప్తారండి.
1: యా సార్
2: నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం.
1: యా సార్ తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం.
2: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: సో అదనమాట, మీరు కూడా మాతో కాల్ చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323 00300 0402323 48 10 40209 70 04715. మనతో పాటు కాలర్ రెడీగా ఉన్నారు. హలో
3: గుడ్ ఈవినింగ్ సార్.
1: వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
3: నా పేరు నరసింహారెడ్డి సార్, ప్రేమాతిపేట నుండి.
1: యా సార్ టాపిక్ విన్నారా?
3: విన్నాను సార్.
1: యా సార్ చెప్పండి.
3: ముందుగా సార్, ఓలేటి ప్రభాకర్ రావు గారి మనవడు ఆయుష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.
1: యా సార్ ఓకే సార్ చెప్పండి.
3: నేనేమంటే సార్, డబ్బు అయితే ముఖ్యమే సార్,
1: ఓకే,
3: కానీ డబ్బు డబ్బు కొరకని చెప్పేసి సంతోషాన్ని పొడగొట్టే డబ్బొద్దు సార్ మనకి.
1: ఓకే
3: ఏంటంటే డబ్బు కంపల్సరీ కావాలి మనకి,
1: ఓకే,
3: డబ్బు సంతోషం లేకుంటే ఏమవుతుంది సార్? డబ్బు ఉంది సంతోషం లేదు సార్, మీకు ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతుంటాయి.
1: ఓకే ఓకే
3: అందుగురించి అంటే మన 80% అయితే డబ్బు,
1: ఓకే
3: 20% మళ్ళీ ఇది ఎట్లా సంతోషం ఉండకుంటే మీరు సమాజంలో ఏమంటారంటే వాడు ఎప్పుడు చూసినా ఏడు ముఖం లాగుంటాడు అని ఒక పేరు వస్తుంది అనమాట.
1: ఓకే ఓకే
3: సో 80-20 సార్.
1: సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: థ్యాంక్ యూ సార్.
1: సో అదనమాట, మీరు కూడా మాతో కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

0: சூப்பர் சாங் ஐ வின்னா இருக்கா. வெல்கம் பேக் டு காலர் ட்யூன். స్టూడియో క్లోజ్ సమయం 7:41 దాటి ఒక సెకండ్ కావస్తుంది. మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు?
1: మాది ఉప్పుగడ అండి. నా పేరు కమల.
0: ఓకే, చెప్పండి. ఓకే ఓకే, టాపిక్ విన్నారా?
1: విన్నానండి, బాగుంది టాపిక్.
0: యా, చెప్పండి.
1: డబ్బు సంతోషం రెండు ముఖ్యమే అండి.
0: ఓకే,
1: ఎట్లా అంటే సంతోషంగా ఉంటే డబ్బు సంపాదిస్తాం, ఆ డబ్బు ఖర్చు పెట్టి ఇంకా సంతోషంగా ఉంటాం. ఇక్కడికన్నా వెళ్ళాలన్నా డబ్బు ఉండాలి, ఏడికి వెళ్ళాలని.
0: ఓకే,
1: అన్నిటికీ ఒక మూవీ చూడాలంటే డబ్బు కావాల్సింది, అప్పుడు సంతోషంగా ఎట్లా ఆటోమేటిక్ వస్తూనే ఉంటది.
0: ఓకే, డబ్బులు పోతే సంతోషం కూడా వస్తుందా?
1: రాదు.
0: ఎస్,
1: డబ్బులు ఉండాలి, సంతోషం ఉండాలి, రెండు విధాలుగా ఉండాలి.
0: ఓకే ఓకే, సో మీరు ఎక్కువ దేనికి వాల్యూ ఇస్తారు?
1: నేను ఎక్కువ సంతోషానికి ఇస్తాను.
0: ఓకే ఓకే, సూపర్ మేడం, థ్యాంక్ యూ అండి.
1: సంతోషంగా ఉంటే మనం డబ్బు ఆటోమేటిక్ గా సంపాదిస్తాం.
0: సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి.
1: సాంగ్ కావాలండి,
0: చెప్పండి.
1: ఎల్లు వచ్చే గోదావరమ్మ సాంగ్.
0: ఓకే మేడం, తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ అండి. సో అదనమాట, సో మీరు కూడా మాకు కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323 00 0402323 4821 0402970 4715.
2: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
0: సో అదనమాట, సో మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే సట్టాశివ. స్టూడియోకి సమయం 7:44 దాటి 2 సెకండ్లు కావస్తుంది. మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో,
3: గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారాలు.
0: వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
3: నా పేరు రామాచారి, ఫ్రమ్ విజయనగర్ కాలేజ్ మాట్లాడుతున్నాండి.
0: యా సార్, టాపిక్ విన్నారా?
3: మనకు సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది? మనకు దేవుని దయ వలన ఏదో భూమి దొరికింది అనుకోండి, తక్కువ రేట్లు దొరికితే మనం సంతోషపడతాం.
0: ఓకే,
3: బట్ ఒక మ్యారేజ్ ఒక సంతోషంగా అనుకోకుండా మంచి

0: పరిచయ సంబంధం వచ్చిందనుకోండి, సంతోషపడతాం. ఆ సంతోషం ఎప్పుడు భగవాన్ దయ వల్ల సంతోషపడతాం.
1: ఓకే,
0: అంతేగాని మనం అనుకున్నప్పుడు సంతోషపడం కదండి.
1: ఓకే,
0: రెండవది అది ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూ పోయినాం అనుకో, ఇంటర్వ్యూ పోయినప్పుడు ఏం చేస్తాడు ఆయన, దేవుణ్ణి అందరు మొక్కుకుంటాడు. అదృష్టం ఉంటే మంచిగా గెలిచిన మంచిగా సెలెక్ట్ అయిన అనుకో సంతోషపడతాడు. తర్వాత ఏమో చేస్తాడు, తృప్తి అంతృప్తి పడతాడు.
1: ఓకే,
0: సంతోషం అని రకరకాలు ఉంటాయండి. ఎక్కడైనా పోయినా సరే భగవంతుడు ఇచ్చే టైంలో నన్ను సంతోషపడతాడు అని నా అభిప్రాయం.
1: ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో అదన్నమాట. సో నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో.
2: హలో.
1: యా సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: నేను గుంటూరు నుంచి కుమార్ని మాట్లాడుతున్నాను సార్.
1: ఓకే సార్, చెప్పండి.
2: యా
1: సార్, చెప్పండి.
2: నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనీ అనేది ఇంపార్టెంటే, కానీ మనీ వచ్చేసి మన హ్యాపీనెస్ కి సెకండెస్ట్ అవ్వకుండా ఉండాలండి.
1: ఓకే,
2: మన హ్యాపీనెస్ ని
1: మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు సార్?
2: ఉండకూడదు, మనీ అనేది ఇంపార్టెంట్.
1: మనీ ఇంపార్టెంట్.
2: ఒక్కోసారి మనీ లేకుండా హ్యాపీనెస్ ఉండదు.
1: ఓకే, ఓకే సార్.
2: మనీ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది.
1: ఓకే,
2: కానీ మనం వర్క్ స్ట్రెస్ లేకుండా ఉండాలి. సంపాదించే మనీ కూడా వేరే వాళ్ళు దోచుకునే లాగా అసలు ఉండకూడదు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: సో అదన్నమాట, మీకోసం ఒక సూపర్ సాంగ్ అయితే వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

0: సో స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటల 50 నిమిషాలు దాటి 18 సెకండ్లు అయితే కావస్తుంది. సో మనతో పాటు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. హలో సార్. హలో,
1: ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: ఓం ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే సార్, చెప్పండి సార్.
1: ముందుగా ఓలేటి ప్రభాకర్ గారు మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
0: యా సార్.
1: తెలిపోతే ఈ రోజు బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. తెలిగింటి ఆడపడుచులు అందరికి కూడా, మంగ భాస్కర్ గారికి, రేణుక గారికి, ఇంకందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఇకపోతే రేపటి నుంచి దేవీ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు కూడా అండి. మీ
0: ఓకే సార్.
1: ఆశయాలందరికీ కూడా, శ్రోతలందరికీ, కాలర్స్ అందరికీ కూడా అండి. ఇంకా డబ్బుకి ఏంటి అండి, డబ్బుకి ఇస్తారా, సంతోషానికి ఇస్తారా ఏంటి సార్? ఇప్పుడు నా దగ్గర ఒక ప్రాపర్టీ ఒక 5 కోట్లు ఉంది సార్. ఇంకో 5 కోట్లు ఉంటే బాగుండని ఆలోచిస్తానండి సార్. కానీ
0: ఓకే.
1: మన సంతోషం ఆరోగ్యంగా ఉంటాం, మన సంతోషంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం సార్. ఏ
0: ఓకే.
1: చెడు రోగం రాకుండా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం సార్.
0: ఓకే.
1: నేను అయితే 50-50 వేస్తాను సారు.
0: ఓకే
1: హలో,
0: సార్.
1: నరసింహారెడ్డి గారు అయితే 28 వేసేది. నేను అయితే 50-50 వేస్తాను సార్. మనీ 50, ఆరోగ్యానికి, సంతోషానికి, సంతోషం, సగం బలం, నమ్మకం.
0: ఓకే సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: సార్ థ్యాంక్ యూ సార్. సత్య శివ గారు, చాలా కాలానికి మీతో మాట్లాడాను.
0: యాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదనమాట. సో మీరు కూడా మాతో కాల్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ 0402323-00300-0402323-4821-0402979-0471-5. మనతో పాటు కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో
1: హలో
0: సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
2: వెరీ గుడ్ ఈవినింగ్ శివ, నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సతీష్.
0: ఎస్ సార్, చెప్పండి.
2: సో ఐ వుడ్ ప్రిఫర్ మనీ ఓన్లీ, మనీనే నేను ప్రిఫర్ చేస్తాను.
0: ఓకే సార్, ఎందుకు సార్? ఎనీ రీజన్స్?
2: నా దగ్గర సంతోషం చాలా ఎక్కువ ఉంది, సో ఐ డోంట్ థింక్ ఫర్దర్. నాకు మనీయే కావాలి సార్, ఎందుకంటే.
0: ఓకే ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: ఓకే.
0: సో అదనమాట. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. 101.9

0: ఇప్పుడైతే ఒక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియోకి. సమయం 7 గంటల 55 నిమిషాలు దాటి 59 సెకండ్లు కావస్తుంది. మనతో పాటు కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో
1: హలో హలో,
0: నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే నమస్తే సార్.
0: యా సార్, మీ పేరు?
1: నిజామాబాద్ నుంచి సార్.
0: యా సార్, చెప్పండి సార్.
1: సార్, ఈ డబ్బు, ఈ సంతోషం, ఈ రెండు సైమల్టేనియస్ గా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సార్.
0: ఓకే,
1: ఈ రెండు ఉంటేనే మనము బతకగలుగుతాం.
0: ఓకే,
1: డబ్బు లేకపోతే ఎవ్వరు మనం దేకరు, పలకరించరు.
0: ఓకే,
1: ఇవన్నీ కావాలంటే మనకు డబ్బు ఇంపార్టెంట్.
0: ఓకే ఓకే,
1: ఆనందపడటానికి కూడా హృదయం ఉండాలి.
0: ఓకే,
1: ఆనందపడటానికి హృదయం ఉండాలి, పలకరించేటందుకు చుట్టూ మన మన వాళ్ళు అంటూ ఉండాలి.
0: ఓకే సార్,
1: మన జీవితంలో చాలా సంతోషం, హ్యాపీ.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: సో అదనమాట. సో ఈ రోజు అయితే మన కాలర్ షో టైమింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే నెక్స్ట్ టాపిక్తో మళ్ళా వేరే కాల్ కలవన్నారు. రేపు అయితే కాల్ చేయొచ్చు. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. 101.9.

0: క్లాక్లో సమయం 8 వస్తుంది. న్యూస్ వింటారు, వింటూనే ఉండండి 101.1.
1: ముద్దో పర్ చర్చా హుయి.
2: ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లందుల రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని అన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతిపత్రం అందజేశారు. రాష్ట వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రేపు శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభమవుతాయి. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి.

స్టూడియో క్లాక్ లో సమయం 8:03 దాటి 54 సెకండ్లు అయితే వస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. సో ఇక వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. తెలంగాణ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మన హిస్టరీ. కాకతీయుల నుండి హైదరాబాద్ దాకా మన నేల ఎన్నో కథలు చూసింది. తెలంగాణలో ఎన్నో కోటలు ఉన్నాయి, ప్రతి రాయికి ఒక కథ ఉంది. సో మన తెలంగాణ కల్చర్ అంటేనే ఒక స్పెషల్ వైబ్ కదా. సో అట్లాంటిది ఇలా బతుకమ్మ పండుగ. ఇక నెక్స్ట్ మనం బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకు ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. 101.9

స్టూడియో క్లాక్ లో సమయం 8:13 దాటి 42 సెకండ్లు అయితే కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ ఆర్జే శివ. ఇక మనం ఎంతగానో ఇష్టమైన పండుగ అయితే అందరికీ మ్యాక్స్ బతుకమ్మ పండుగనే ఉంటుంది. సో బతుకమ్మ పండుగ అయితే మన తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. సో బతుకమ్మ పండుగ హెచ్ఎల్గా 9 రోజులు జరుపుకుంటారనమాట మన తెలంగాణలో అయితే. సో మన ఫేమస్ పండుగ, సో అందరికీ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇంకా పండుగ ఫెస్టివల్ ఇంకా అందులో వీకెండ్ మోడ్ కాబట్టి సో అందరు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫస్ట్ డే బతుకమ్మ అని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు, సెకండ్ డే అటుకుల పూల బతుకమ్మ అంటారు, థర్డ్ డే ముద్దపప్పు బతుకమ్మ అంటారు, ఫోర్త్ డే నానబియ్యం బతుకమ్మ అంటారు, ఫిఫ్త్ డే అట్లా బతుకమ్మ అంటారు, సిక్స్త్ డే అలిగిన బతుకమ్మ అంటారు, సెవెంత్ డే వేపకాయల బతుకమ్మ అంటారు, ఎయిత్ డే వెన్ని ముద్దల బతుకమ్మ అంటారు, నైన్త్ డే సద్దుల బతుకమ్మ అంటారు. సో గిన్ని పేర్లు ఉన్నాయన్నమాట బతుకమ్మ అనగానే, ఓన్లీ బతుకమ్మ కాదు. సో ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అన్నమాట బతుకమ్మ అనగానే. సో బతుకమ్మ అనేది ఎట్లా వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ అయితే వస్తుంది, వెంటనే ఉండండి 101.9.

ఇప్పుడు అదొక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా, వెంటనే ఉండండి. 101.9 స్టూడియో క్లాక్లో సమయం 8:25 కావస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. తెలంగాణలో మస్తు పండుగలు ఉంటాయి, కానీ పూలతో ఒక పండుగ తయారు చేసుకున్న నేల మన తెలంగాణ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం. జీవితాంతం ఆరోగ్యం సంతోషం కోసం అమ్మవారిని కొలిచే భావనతో ఈ పండుగను మనం జరుపుకుంటాం. బతుకమ్మ చుట్టూ ఎన్నో జ్ఞాపక కథలు ఉన్నాయి. వాటిలో ఒక ప్రసిద్ధి కథ ప్రకారం, ఒకరోజు ఒక కుటుంబంలో పుట్టిన ఆడబిడ్డ అనారోగ్యంతో ఉండగా ఆమె బతకాలని కోరుకుంటూ ప్రజలందరూ అమ్మవారిని ప్రార్థించడం. ఆ అమ్మాయి బతికిన తర్వాత బతుకమ్మ అంటూ సంబరాలు చేసిరు. కానీ ఆ బతుకమ్మ కథ అక్కడితో ఆగిపోలేదు. మన పల్లెల్లో వర్షాకాలం ముగిసిన వెంటనే చెరువుల నిండిన కాలంలో, పచ్చటి పొలాల్లో ఉన్న కాలంలో ప్రకృతి రకరకాలుగా పూలతో కలకలలాడుతూ సమయం, ఆ పూలని సేకరించి ఒక్కొక్క పువ్వును ఒక్కొక్క పొరగా పేర్చి, ఆ పేరుస్తున్నప్పుడు పైకి వెళ్ళేటప్పుడు చిన్నగా చేస్తూ చివరకు ఒక అందమైన పూల బతుకమ్మగా తయారు చేస్తారు. దీంట్లో చాలా రకమైన పూలు వాడతారు. గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు, ఇలా ఎవరికి ఏవి దొరికితే అవి, అంటే అను దగ్గరలో ఉన్న పూలను కూడా సేకరించి వాడతారు. సో సాయంత్రం కాల వేళ ఆడపడుచులు బతుకమ్మ చుట్టూ చేరి ఆ పాటలతో బతుకమ్మ ఆడుతూ ఉంటారు. సో చాలా మస్తు అనిపిస్తుందిలే. సో ఇది ఆడపడుచుల కలయిక, పల్లె పాటలతో మస్తు మజా వస్తుంది. సో చివరికి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. అంటే ప్రకృతి నుంచి తీసుకున్న పూలను మళ్ళీ ప్రకృతికి అప్పగిస్తాం. అందుకే బతుకమ్మను చూస్తే పూలు కనిపిస్తాయి, తెలంగాణ బిడ్డల జీవితం కనిపిస్తుంది, ఒక పాట కనిపిస్తుంది, ఒక సంస్కృతి కనిపిస్తుంది. అసలు ఎంత మస్తు ఉంటుందిలే. సో మనం పూలు తీసుకొని, ప్రకృతి ఇచ్చిన పూలను తీసుకొని మళ్ళీ ప్రకృతికే ఇస్తాం కదా. సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు అయితే చెప్పుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వెంటనే ఉండండి. 101.9

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనమే కరెక్ట్ అని అనుకుంటాం.

అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్లో సమయం 8:41 దాటి 33 సెకండ్లు అయితే కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ. సో మనము మన హిస్టరీకి వస్తే పాండవుల గుట్ట, ఇది తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం తిరుమలగిరి మరియు కొత్తపల్లి గ్రామాల సమీపంలో ఉన్న ఒక పురాతన భౌగోళిక మరియు చారిత్రకాత్మకమైన ప్రదేశం ఇది. సో పాండవుల గుట్ట రహస్యం ఏంటంటే ఒకసారి మనం ఊహించుకోండి. సో ఈరోజు మన చేతిలో మొబైల్ ఉంది, ఫోటోలు తీయడానికి కెమెరా ఉంది, కానీ కొన్ని వేలేళ్ల క్రితం మనుషులు తమ జీవితాన్ని ఎలా రికార్డ్ చేసేటోళ్ళు, వాళ్ళ దగ్గర కూడా ఒక పద్ధతి ఉండేది. సో రాళ్ల మీద బొమ్మలు గీసేటోళ్ళు అంట. సో ఈ ప్రదేశం తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ప్రాచీన రాతి చిత్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ బండరాళ్ళు, కొండ నిర్మాణాలు, రాతి ఇట్లాంటివి ఉపయోగించి చిత్రాలు పూర్వీకులు మన జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. సో ఈ బొమ్మల్లో మనుషుల ఆకారాలు, జంతువుల రూపాలు, ఇతరుల గుర్తులు కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు ఏమేమి వేటాడుతుండే, ప్రకృతితో ఎలా జీవించేవాళ్ళు అనేది వాళ్ళు ఈ బొమ్మల ద్వారా మనకు చూపిస్తారనమాట. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం మనం అర్థం చేసుకునే విధంగా ఈ రాతి బొమ్మ చిత్రాల ఆధారాలు ఉంటాయి. అక్కడ పోతే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అప్పుడు ఎట్లుంటుండే జీవితం, వీళ్ళు ఎట్లా అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేసుకుంటాం ఫోన్ లేదన్నా నచ్చితే, కానీ అప్పుడు వాళ్ళు ఎట్లా బతికేటోళ్ళు అనేది కొంచెం పెయింటింగ్ టైప్ మనకి వేస్తుండే అనమాట వాళ్ళు. సో అసలు పాండవుల గుట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే, స్థానికంగా ఈ ప్రాంతాన్ని పాండవుల కథలలో అనుసాదించి వారి నమ్మకాలు, వాళ్ళు జ్ఞానపద కథనాలు ఉండేటి అనమాట. దానివల్ల మన పూర్వీకులు రాసిన పుస్తకాలు మన దగ్గర లేకపోయినా వాళ్ళు వదిలిన రాతి చిత్రాలు ఇప్పటికీ కొన్ని కథలు చెప్తూనే ఉన్నాయి. ఎంత అద్భుతం కదా. ఇప్పుడంటే ఫొటోస్ తీసుకుంటున్నాం, ఏళ్ళ క్రితం మనిషి రాతి మీద బొమ్మ గీసి తన జ్ఞానాన్ని భవిష్యత్తుకు చూపించాడు కదా. సో ఎన్నో ఏళ్ళ తరబడినవి మనం ఇట్లా అర్థం చేసుకుంటాం. ఇంత గొప్పది కదా మన కల్చర్. సో ఇట్లాంటి మరిన్ని ముచ్చట్లయితే చెప్పుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

ఒక సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. స్టూడియో క్లాక్లో సమయం 8:52 దాటి 19 సెకండ్లు అయితే కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్కమ్ టు తెలంగాణ. సో మన కాకతీయుల వీరనాట్యం పెరిణి, యుద్ధానికి ముందు యోధుల్ని ఉర్ర తొలగించిన నాట్యం ఇది. 100 ఏళ్ల క్రితం పోతే మన కాకతీయ కాలంలో యోధుల్లో ఉత్సాహం నింపిన నాట్యం గురించి తెలుసుకుందాం. అదే పెరిణి శివతాండవం. పెరిణి నృత్య సాంప్రదాయాన్ని కాకతీయుల కాలంలో అనుసాధిస్తుండే. సో యోధుల వీరత్వం గురించి, శివభక్తి, శక్తివంతమైన అడుగులు ఈ నృత్యంలో ప్రత్యేకత అన్నమాట. డోలు లాంటి వాయిద్యాలు, తగ్గట్టు కదలికలు చూస్తే ఒళ్ళంతా పూనకం వస్తుండే అనమాట. సో ఈ కళను ఆధునిక కాలంలో తిరిగి ప్రాముఖ్యంలోకి తీసుకురావాలని నటరాజ రామకృష్ణ గారి కృషి చాలా ముఖ్యమైనది దీంట్లో. సో ఒకసారి ఆలోచించండి, మనం అంటే ఇప్పుడు జిమ్లకు వెళ్ళి ఫిట్నెస్ పెంచుకుంటున్నాం. అప్పట్లో యోధులు శరీర సాధన, ఏకాగ్రతకి ఉత్సాహం పెంచడంలో ఇలాంటి కళలు కూడా తోడ్పడేవి అనమాట. మన తెలంగాణ అంటే కోటలు, రాజకీయ చరిత్ర మాత్రమే కాదు, ప్రపంచానికి చూపించాల్సిన అద్భుతమైన కళా సంపద కూడా. సో ఏమంటారు, ఇట్లాంటి మరిన్ని ముచ్చట్లయితే మాట్లాడుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. 101.9

ఒక సూపర్ సాంగ్ అయితే వింటున్నారు కదా, విన్నారు కదా. మీరైతే స్టూడియో క్లాక్లో సమయం 9:06 వస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మైండ్ ఫుల్నెస్ అనమాట. సో మనకైతే మీకు ఎంతగానో ఇష్టమైన మైండ్ ఫుల్నెస్కి స్వాగతం. సో ఒక్క చిన్న మాట మన జీవితాన్ని మార్చగలదా, ఒక చిన్న మాట మన జీవితాన్ని మార్చగలదా, ఒక్క మాట, కేవలం ఒకే ఒక్క మాట మన మనసుని గాయపరచగలదు, మన జీవితాన్ని దారి మళ్లించగలదు. సో చిన్నప్పటి నుంచి వింటుంటాం, నువ్వు అది చెయ్యవు, ఇది చేయవు, నీకు ఇది సెట్ కాదు, నీకు ఇది కుదరదు, ఆపేయండి అని చెప్పి. అలాగే నువ్వు చెయ్యగలవు అని చెప్పి కూడా కొంతమంది చెప్తుంటారు. మన రియల్ లైఫ్లో చిన్నప్పుడు చెప్పే నిజాలు ఏంటంటే, ఒక టీచర్ చెప్తుంది నీకు మస్తు టాలెంట్ ఉంది రా అని చెప్తుంది, ఒక మన అమ్మ చెప్తుంది నీకు నీవు భయపడకు నీకు నేను ఉన్నా అంటే ఒక నమ్మకం ఇస్తుంది, ఒక స్నేహితుడు ఏం చెప్తాడంటే నీకు నేను ఉన్నా అని చెప్తుంది. సో అట్లానే ఇవన్నీ డబ్బు ఇవ్వవు కానీ చాలా ధైర్యాన్ని ఇస్తాయి. మీ జీవితంలో ఎప్పుడన్నా మీకు ధైర్యం ఇచ్చినది ఏంది, మీ జీవితాన్ని మార్చిన ఒక్క మాట ఏంది, అది ఎవరు చెప్పిర్రు, ఆ మాట తర్వాత మీ లైఫ్ ఏమైనా మారిందా? మనకు గుర్తుండేది ఎక్కువ సంఘటనలు మనం విన్న మాటలే కదా. సో మీరు చెప్పే ఆ ఒక్క మాట ఎవరి జీవితాన్ని మారుస్తుందో తెలియదు, కానీ ఎప్పుడైనా ఒకరిని ఒక మంచి మాట చెప్పండి, వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి, అది వాళ్ళని ఎక్కడికి తీసుకోబోతుందో తెలియదు. సో మనం చాలాసార్లు అనుకుంటాం మాటలు ఏం చేస్తాయి, కానీ ఆ మాటలు మనస్సుని తయారు చేస్తాయి, మనల్ని మనం చూసుకునే విధానంగా మారుస్తాయి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లయితే చెప్పుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్లో సమయం 9 గంటల 12 నిమిషాలు దాటి 54 సెకండ్లు అయితే కావస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మైండ్ఫుల్నెస్. సో మన లైఫ్లో మనం ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి మనం జనరల్గా ఫోన్ వాడతాం కదా. సో పడుకునే ముందు ఒక 5 నిమిషాలు అనుకుని వాడుతుంటాం, ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి. సో 5 మినిట్స్ కాస్త అర్ధ గంట అవుతుంది, తర్వాత ఒక 1 అవర్ కూడా అయిపోతుంది. సో ఒకరి సక్సెస్ స్టోరీస్ చూస్తాం, ఒకరి ట్రావెల్ వీడియోలు చూస్తాం, ఇంకొకరి ఫ్యామిలీ వీడియోస్ చూస్తుంటాం. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తుంటారు. సో అందరి జీవితాలను చూస్తూ మన జీవితాన్ని మనం ప్రశాంతతగా ఉండడం మర్చిపోతున్నాం. అసలు సోషల్ మీడియాలో కనిపించేది వాళ్ళ జీవితాలు ఒక చిన్న పార్ట్ మాత్రమే. సో వాళ్ళకున్న కష్టాలు నీకు కనిపించవు కదా. సో పడుకునే ముందు కూడా ఒక మన లైఫ్ కూడా ఒక చిన్న ఛాలెంజింగ్గా తీసుకొని నీకు నువ్వు కొంచెం టైం ఇచ్చుకొని నీ మనసు ఏం చెప్తుంది విను బ్రో. నీలో నీకు నువ్వు కనెక్ట్ అయ్యి నీలో కూడా ఒక స్టోరీ తీస్తే మేము అట్లా నీ స్టోరీని కూడా వేరే వాళ్ళు చూడాలా. సో అట్లా అనమాట. సో వాళ్ళు వీళ్ళు ఇట్లా అని మనం బాధపడకుండా సో మనం కూడా మనలోనే ఒక క్రియేటివిటీని తీసి మనదంటే మనం ఏందో ప్రూవ్ చేసుకుంటే మస్తు ఉంటుందిలే. సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లయితే చెప్పుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. 101.9

0: సది కట్టుకొని రాదు
1: ఎక్కడికో.
0: ఏసన్నగుల కట్ట మీద ఎసనమ్యా.

ఓ'క్లాక్లో సమయం 9:22 దాటి 25 సెకండ్లు అయితే కావస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక వారం రోజుల నుంచి అయితే మనం ఒక హాలిడే కోసం వెయిట్ చేస్తాం కదా, సండే. ఎన్ని పనులు ఉన్నా ఒక్క రోజులో ఫినిష్ చేద్దాంలే అనిపిస్తుంది. సో ఆ ఒక్కరోజు అయితే ఇట్లా ఇట్లా చింతకెలా గడిచిపోతుంది. సో అందరు అయితే వీకెండ్ మోడ్లో ఉన్నారు కదా. సో వారం మొత్తం ఆఫీస్ టెన్షన్లు, ట్రాఫిక్ కష్టాలు, ఎన్నో బాధలు మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం టైం స్పెండ్ చేయడానికి ఒక రోజు అయితే వచ్చేసిందిలే. సో వీకెండ్ అంటేనే హాలిడే మాత్రమే కాదు, మన కోసం మనం ఇచ్చుకునే టైం. సో మన లైఫ్లో మనం ఎంత బిజీ ఉన్నా మనకి నచ్చిన పనులు చేయడానికి కొంచెం టైం ఇచ్చుకోవాలి. మనం చాలా బిజీ ఉంటాం. సో మన మనస్సు ఏం కోరుకుంటుంది దాన్ని కూడా కొన్ని పనులు ఉంటాయి కదా. సో అట్లా మన మనస్సుకి సంబంధించింది మనం అయితే ఉండాలి. సో కొందరు అయితే ఈ టైంలో మూవీస్ వెళ్తుంటారు, కొంతమంది నైట్ అవుట్స్, ఆల్రెడీ కొంతమంది ఆల్మోస్ట్ వీకెండ్ వైబ్లు ఉన్నారు, వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటారు, కొంతమంది పబ్స్కి వెళ్తుంటారు. సో ఎక్కడ ఉన్నా హ్యాపీగా రెస్టారెంట్స్లో ఉన్నా హ్యాపీగా తింటూ, సో మనమైతే హ్యాపీగా ఉందాం. సో హ్యాపీ వీకెండ్ టు ఆల్. సో డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మనకంటూ ఫ్యామిలీ ఇంటికాడ వెయిట్ చేస్తుంటుంది, అది ఒక్కటి తప్ప మీరు ఏం చేసినా ఓకే. సో మీ ఇట్లాంటి మరిన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మీకోసం ఒక సూపర్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి 101.9.

శ్లోకాల సమయం 9 గంటల 28 నిమిషాలు దాటి 16 సెకండ్లు అయితే కావస్తుంది. సో మనమైతే షోకి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇవాళ అయితే మంచి మంచి ముచ్చట్లతో మీరైతే మస్త్ ఎంజాయ్ చేసిర అనుకుంటున్నా. నేను నెక్స్ట్ మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతోటి జబర్దస్త్ మ్యూజిక్తో మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుద్దాం. సో అప్పటిదాకా బాయ్ బాయ్. సో నెక్స్ట్ ఆయిషా గారు వస్తారు, నయా రంగ్ ప్రోగ్రామ్ వింటూనే ఉండండి, 101.9.